ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం పై మొదటి ప్రసారం ప్రారంభం. శకం సంవత్సరం 1948, భాద్రపద మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05 కి వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

భక్తి రంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఎంఎస్ రామారావు గానం చేసిన బాలకాండం మొదటి భాగం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత శ్రీమతి కె శ్రీకళ.

అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. ఆ జన్మ చరితార్థం కావాలంటే సద్బుద్ధి, సత్ప్రవర్తన, శీలం, వినయ విధేయతలు చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి జీవితంలో యవ్వన దశ చాలా ముఖ్యమైనది. ఆ వయసులో చెడు వ్యసనాల వైపు పోకుండా చక్కటి విద్యాబుద్ధులతో తల్లిదండ్రులయందు, గురువులయందు కృతజ్ఞతాభావంతో ఉన్నప్పుడే వారు ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. మనిషి ఎప్పుడైతే ఈ సృష్టిపైకి వస్తాడో అతనికి ఆ భగవంతుడు బుద్ధి, వివేకము, స్వేచ్ఛని ప్రసాదిస్తాడు. కర్మలు చేయడానికి మనిషికి స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి తాను చేసిన కర్మలకు తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. భగవంతుడు నాకెందుకిలా చేస్తున్నాడు అని దుఃఖం వచ్చినప్పుడు కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము. కానీ చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నట్లు 15 నిమిషాలు పరమేశ్వరుని మీద మనసు పెట్టడానికి మాత్రం మనకు సమయం ఉండట్లేదు. బాల్యం, యవ్వనం చాలా తొందరగా అయిపోతుంది. తామరాకు మీద నీటి బొట్టు గాలి వచ్చి ఆకు కదిలితే చటుక్కున జారిపోతుంది. అలాగే మనం గాలిలోన దీపంలాగా ఉన్నామట. ఏ క్షణమైనా మృత్యువు మనల్ని సమీపించవచ్చు. అలాగే ధనము కూడా అంతే. శంకరాచార్యుల వారు భజగోవిందంలో మూడా జహీహి ధనార్జమ తృష్ణ అని అన్నారు. ధనాన్ని సంపాదించడం వద్దని ఎవ్వరూ అనలేదు. కానీ ధనాన్నే సంపాదిద్దాం అనేటటువంటి పిచ్చి కోరిక వద్దు. అది తృష్ణ, దానికి అంతము లేదు. ధనము కూడా కావలసినంత ఉంటే చాలు. ధర్మాధర్మ విచక్షణ లేకుండా తప్పించి తప్పించి సంపాదించి కూడబెట్టవలసిన అవసరం లేదు అని అంటుంది వేదం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తువో దొరలకవునో తేనె జుంటీగలీయవా తెరువరులకు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని నరసింహ శతకంలోని పద్యానికి భావమేమిటంటే, తల్లి గర్భంలో మనం నవమాసాలు ఉండి ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మనమేమైనా ధనాన్ని తీసుకొచ్చామా? మనం పుట్టినప్పుడు మన శరీరం

0: మీద ఒక్క నూలుపోగు కూడా ఉండదే. అలాగే మనం మరణించిన తర్వాత కూడా ఒట్టి చేతులతోనే వెళ్తాము కదా. కోట్లకు పడగెత్తిన వాడైనా సరే లవణమన్నమే గాని అన్నారు. ఇక్కడ లవణమంటే ఉప్పు అని కాదు, లవణమంటే పైరు అని అర్థం వస్తుంది. ఈ జానెడు పొట్టకు కావలసింది పిడికెడు మెతుకులు. ఆకలేస్తే పేదైనా ధనికైనా కోటీశ్వరుడైనా అన్నమే తింటారు గాని బంగారం ఈ సంపదని తినగలుగుతారా? విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని చాలామంది ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా వారి ధ్యాస అంతా సంపాదన చేసి కూడబెట్టుదామనే ఉంటుంది. ప్రతిరోజు వారు ఎంత పోగు చేసుకున్నామని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. కానీ కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. అంత కష్టపడి ఎందరినో మోసం చేసి ఎన్నో అవినీతి పనులు చేసి కూడబెట్టిన సొమ్మును తినలేడు కదా. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి ఆ కూడబెట్టిన సంపాదనంతా జాగ్రత్తగా ఎక్కడెక్కడో దాచిపెడతాడు. దీన్ని తర్వాత తరాల వారు అనుభవిస్తారు. దాన ధర్మము లేక దాచి తాచి తుదకు దొంగల కిత్తువో దొరల కవునో. తన దగ్గర ఇంత సంపాదన ఉన్నా ఆకలితో అలమటించేవాడికి ఒక్కరోజు కూడా పిడుకెడు అన్నం పెట్టి ఉండడు. చివరికి ఆ ధనమంతా దొంగల పాలవుతుందో లేక ప్రభుత్వమే జప్తు చేయొచ్చు. తేనె జుంటీగలీయవా తెరువరులకు. పాపం తేనెటీగలు ఎంతో కష్టపడి తేనె పట్టును పెడతాయి, కానీ అందులోని ఒక్క తేనె చుక్కనైనా అవి తాగగలుగుతాయా? అంత కష్టపడి సంపాదించినటువంటి ఆ తేనె దారిన పోయే బాటసారుల పాలైపోతుంది. అందుకని నూరేళ్ల జీవితం ఉందనుకొని ధర్మకార్యాలను దైవకార్యాలను మంచి కార్యాలను వెనువెంటనే చేసేయాలని శాస్త్రం చెప్తుంది.
1: సూక్తిరత్నావళి విన్నారు వ్యాఖ్యాత శ్రీమతి కె శ్రీకళ, ఆకాశవాణి కడప కేంద్రం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఈ రోజు మనం ఆముదం పంట గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ ఆముదపు సాగు విస్తీర్ణంలో, ఉత్పత్తిలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. ఈ పంట మన రాష్ట్రంలో సుమారు 0.38 లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు. దాదాపుగా 0.25 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. హెక్టారుకు 684 కిలోల దిగుబడి మాత్రమే ఆముదం పంట ఇస్తుంది. మన రాష్ట్రం దేశంలోని ఆముదపు విస్తీర్ణంలో 3వ స్థానం కలిగి ఉంది. ఉత్పత్తిలో అయితే 4వ స్థానం కలిగి ఉంది. ఉత్పాదకతలో 8వ స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో ఈ ఆముద పంటను చిన్న సన్నకారు రైతులు పూర్తిగా వర్షాధార పంటగా సాగు చేస్తున్నారు. దీనివలన సమయానికి వర్షాలు రాక తరచుగా బెట్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పూత కాయదశలలో అధిక వర్షాలు పడటం వల్ల బూజు తెగులు ఏర్పడి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పంటను కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విస్తారంగా పండిస్తారు. ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా పండిస్తున్నప్పటికీ అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేకించి రబీలో ఈ పంటను 6 తడి పంటగా పండించటానికి మంచి అవకాశం ఉంటుంది. ఆముదము పంటకు జింకలు, అడవి పందులు, పక్షుల బెడద లేకపోవటమే కాకుండా విత్తనాన్ని నిల్వ చేసుకున్నప్పుడు కూడా ఎటువంటి పురుగులు ఆశించకపోవటం విశేషం.

0: ఈ ఆముదపు పంట ముఖ్యంగా పారిశ్రామిక నూనె పంట. ఆముదము నూనెను వైమానిక రంగంలోనూ, జెట్ మరియు రాకెట్ పరిశ్రమలలోనూ, లూబ్రికెంట్గాను, పాలిష్లు చేయటంలోనూ ఉపయోగిస్తారు. ఆయింట్మెంట్లు, మందుల తయారీల్లోనూ, డీజిల్ పంపుసెట్లలో ప్రత్యామ్నాయ ఇంధనంగానూ ఉపయోగిస్తారు. సబ్బులు, డిటర్జెంట్లు తయారు చేసే పరిశ్రమల్లో కూడా ఈ నూనెను అధికంగా ఉపయోగిస్తారు. ఇంకా రంగులు, ముద్రణ కొరకు వాడే పరిశ్రమల్లో కూడా ఈ నూనెను వాడతారు. నూనె తీయగా వచ్చిన చెక్కను మంచి సేంద్రియ ఎరువుగా కూడా మనం వాడుకోవచ్చు. ఆముదము నుండి లభించే ఉత్పత్తులు, ఉప ఉత్పత్తుల వలన మన దేశానికి 3,500 కోట్ల వరకు విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. ఆముదము ఆకులను పట్టుపురుగులకు ఆహారంగా కూడా ఉపయోగిస్తున్నారు. అన్ని రకాల నేలల్లో ఈ ఆముదపు పంటను సాగు చేసుకోవచ్చు. నీరు బాగా ఇంకే నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలల్లో, నీరు నిల్వ ఉండే నేలల్లో ఈ పంటలను పండించరాదు. వేసవిలో 2-3 సార్లు కల్టివేటర్ లేదా డిస్క్ నాగలితో దున్ని గుంటకతో చదును చేయాలి. విత్తే దూరాన్ని బట్టి పొలానికి ఇరువైపులా మార్కర్ నడిపించి అచ్చివేయాలి. ఈ విధంగా చేసి నేలను మనం తయారీ చేసుకోవచ్చు. విత్తన శుద్ధి చేసి మాత్రమే ఈ పంటను సాగు చేయాలి. ఇందుకుగాను కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం లేదా కాప్టన్, 2 గ్రాముల సాఫ్ పొడి మందును లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి మందును లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా హరిజియానం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయటం వలన మొలక కుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు, కొంతవరకు వడలు తెగులును అరికట్టవచ్చు. వడలు తెగులు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజం లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. లేకుంటే 1 కిలో ట్రైకోడెర్మా హరిజియానం పొడిమందును 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో వారం రోజుల పాటు నీడలో మగ్గిచ్చి వృద్ధి చేసి విత్తనం వేసే పొలంలో ఆఖరి దుక్కిలో చల్లుకోవాలి. విత్తే దూరం, విత్తనం మోతాదు ఇప్పుడు తెలుసుకుందాం. బరువైన నేలలు, అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో అయితే అధిక దిగుబడినిచ్చే సంకర రకాలను ఎంచుకోవాలి. ఎకరానికి 2.5 కిలోల వరకు విత్తనం పడుతుంది. విత్తే దూరం 90x60 సెంటీమీటర్లలో ఉండేలా చూసుకోవాలి. ఈ బరువైన నేలలు, అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో సంకర రకాలు విత్తే సందర్భంలో ఎకరాకు 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. దీనికి కూడా విత్తే దూరం 90x60 సెంటీమీటర్లు ఉండాలి. ఇక తేలిక నేలలు, తక్కువ వర్షపాతం కలిగిన నేలల్లో అధిక దిగుబడినిచ్చే రకాలను సాగు చేసినట్లయితే ఎకరానికి 4 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే దూరం 90x45 సెంటీమీటర్ల మధ్య ఉండాలి. ఈ తేలిక నేలలు, తక్కువ వర్షపాతం గల నేలల్లో సంకర రకాలను సాగు చేస్తే దాదాపుగా ఎకరానికి 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే దూరం 90x60 సెంటీమీటర్లు ఉండాలి. నీటి పారుదల క్రింద సాగు చేస్తున్నట్లయితే సారవంతమైన నేలల్లో సంకర రకాలను విత్తుకోవాలి. ఎకరాకు 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే దూరం 120x90 సెంటీమీటర్లు ఉండాలి. ఇక నీటిపారుదల క్రింద తేలికపాటి నేలల్లో సాగు చేస్తున్నట్లయితే సంకర రకాలను ఎంచుకోవాలి. ఎకరాకు 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే దూరం 120x45 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. ముందుగా తెలుగులోను అనంతరం

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదికలో జరిగే సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. అమెరికా బ్రిటన్లకు చెందిన ప్రముఖ విదేశీ విద్యా సంస్థలు హైదరాబాద్లో తమ ఆఫ్షోర్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా బ్రిటన్లలో పర్యటించిన తెలంగాణ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రత్యేక నివేదికను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి నిన్న అందజేసింది. నివేదికను స్వీకరించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో తెలంగాణ విద్యార్థులు యువతకు హైదరాబాద్లోనే ప్రపంచస్థాయి విద్యా నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విదేశీ పర్యటనలు అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్థిక సంఘ నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్ థియేటర్, ప్రయోగశాల, ఫార్మసీ, టీకా వేసే సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ
1: పెదనందిపాడులో దాదాపు 1.9 కోటి రూపాయలతోటి కట్టబోయేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేవలం బేసిక్ కాకుండా ఒక ఆపరేషన్ థియేటర్, ముఖ్యంగా గ్రామాల్లో అవసరమైనటువంటి స్టెరిలైజేషన్, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ, చిన్న చిన్న హైడ్రోసీళ్లు ఇలాంటి బేసిక్ సర్జరీస్ అన్ని చేసుకునే విధంగా ఒక ఆపరేషన్ థియేటర్, అదేవిధంగా ఫార్మసీ, వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్లేస్, ల్యాబొరేటరీ, 14 మంది స్టాఫ్ తోటి ఒక రియల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇక్కడ డెవలప్ చేయబోతా ఉన్నాం.
0: ప్రజల అభిప్రాయాల ఆధారంగా పౌర సేవలను మరింత మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రత, ఆహారం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ ధృవపత్రాలన్నీ ఆన్లైన్లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత నీటి వనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాష్ట వ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆక్వా కేంద్రాల్లోని నీటి విడుదల వ్యవస్థల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించారు.

0: ఆక్వా కేంద్రాల్లో వ్యర్థాల నిర్వహణను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలపై యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాలు అభివృద్ది చెందితే రాష్టం అభివృద్ది చెందుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఇందులో భాగంగా చల్ల చింతలపూడి కండ్రిగ నరసింహాపురం రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. చల్ల చింతలపూడి శ్మశాన వాటిక అభివృద్దికి నిధులు మంజూరు చేశామని ఆయన తెలుపుతూ,
1: గ్రామాలు బాగుపడితే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగున్నాయంటే రాష్ట్రం బాగుంటుంది. మొదటి అడుగు పల్లెల్లో నుంచి రావాలి. ఇవాళ గ్రేవ్యార్డ్ గురించి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో నుంచి చాలా గ్రామాలలో ఇచ్చుకుంటా వస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ లో ఒక క్లాజ్ మార్చి ఫండ్స్ ఉపయోగించుకుంది బరేల్ గ్రౌండ్స్ అయినా గానీ రోడ్స్ అయినా గానీ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చాం. ఇవాళ పల్లెల్లో రోడ్లు, మేజర్ గా డ్రైనేజ్లు, గ్రేవ్యార్డ్లు, తాగేనీరు, మేజర్ గా ఈ సమస్యల్లో దిందలూరు పార్లమెంట్ లో సాల్వ్ చేసి పనిచేస్తున్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఐపీవీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతా ఉంది. సాధారణంగా కస్టమర్ బ్యాంక్ శాఖకు వెళ్లాలి, కానీ ఐపీవీ లో పోస్ట్ మ్యాన్ లేదా డాక్ గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: తెలంగాణలో రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను భూభారతి రీసర్వే ద్వారా పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా 780 మంది రైతులకు 1378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్, పట్టదార్ పాస్ పుస్తకాలను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని భూ వివాదాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి క్యూఆర్ కోడ్, మ్యాప్తో కూడిన పట్టదార్ పాస్ పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,71,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సంగం నుంచి కలిగిరికి వెళ్లే మార్గంలో దెబ్బతిన్న 5 కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆత్మకూరు సోమశిల రహదారిని 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. ఉత్తర తీర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిన్న నిర్వహించారు. జూ ప్రాంగణాలను పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతో పాటు జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలుగా కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్రాలుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ

వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, పర్యావరణం ఒక అవగాహన ధారావాహికలో వివరాలు అందిస్తారు కుమారి ఎం కృష్ణ తులసి. అనంతరం నేత్రదానం ఈ అంశం గురించి డాక్టర్ ఎం ప్రీతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. అనంతరం శ్రీమతి ఎం భ్రమర పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రమంజరి తెలుగు సినిమా పాటలు, 9:00 హెలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కొరే సినిమా పాటలు, ఈ ఉదయం 10:00 9 సంవత్సరాల ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గురించి ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. అతిథి ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్వీస్ డైరెక్టర్ శ్రీ కె సంతోష్ నేతా గారు.

10:20 వాట్సాప్ మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కొరిన సినిమా పాటలు, 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మే గానే హిందీ సినిమా పాటలు, 12:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:05 ప్రసారమయ్యే కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ పుల్లెల పేరి సోమయాజులు గారిచే వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 12:40 ఆవలి తీరం కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు శ్రీ రాతాల గోపి గారితో పరిచయం, పరిచయకర్త జి శ్రీధర్ గారు. 1:10 చిత్రసీమ, 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మాతృభాష తెలుగు కథానిక ప్రసారమవుతుంది. రచన శ్రీ జి వెంకటయ్య. అనంతరం వాట్సాప్ మహిళా రంజని. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 నుండి 3:00 వరకు చిత్రసీమలో సినిమా పాటలు. ఇక రెండో ప్రసారం 5:00 చిత్రసీమతో ప్రారంభమవుతుంది. 5:15 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో నవ్వే కావాలి. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి జూటూరు ఆదిమ బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది.

రాత్రి 7:45 ప్రసారమయ్యే వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో 8:00 శ్రీ ఎం సూర్యుడి గారిచే డోలుపై లయ విన్యాసం, 8:15 చిత్రసీమలో సినిమా పాటలు, 9:15 స్పాట్లైట్, 9:30 చిత్రసీమలో అలనాటి గీతాలు. ఈరోజు రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది. ఇవండి ఈరోజు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది దుర్గా ఉషారమణి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్ లో G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమాపేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీవీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసీ మరింత బలపరుస్తోందని ప్రభుత్వం తెలియజేసింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. షాంఘై సహకార సంస్థ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. చైనా, రష్యాతో పాటు ఈ సంస్థలో 10 సభ్య దేశాలున్నాయి. 2015 సంవత్సరం నుంచి భారత్ షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత, అనుసంధానత, అవకాశాల రంగంలో భారతదేశం ప్రాధాన్యతలను స్పష్టం చేయనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను భారత్ నిలకడగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రాంతీయ శాంతి సమృద్ది కోసం సభ్యదేశాల మధ్య మెరుగైన అనుసంధానం ఎంతో అవసరమని మన దేశం భావిస్తోంది. అదే సమయంలో అనుసంధానంతో చేసే ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కూడా మన దేశం కోరుతోంది. షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంపై కూడా భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మొదటి రోజు బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఆర్మేనియా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. నిన్న సాయంత్రం బిష్కెక్ లో ఇతర సభ్య దేశాల అధినేతలతో కలిసి 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడా ఉత్సవం సంచార జాతుల సంస్కృతి, వారసత్వాన్ని, వారి క్రీడా సంప్రదాయాలను ఘనంగా చాటి చెబుతుంది. క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల బృందానికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బిష్కెక్ ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని, భారతీయ బృందానికి శుభాకాంక్షలని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రీడల్లో 100కి పైగా దేశాల నుంచి అథ్లీట్లు పాల్గొంటుండగా 33 మంది క్రీడాకారులు, 10 మంది భారతీయ వారసత్వాన్ని ప్రదర్శించే సభ్యులతో కలిపి మొత్తం 87 సభ్యుల భారతీయ బృందం కూడా ఈ క్రీడా ఉత్సవంలో పాల్గొంటోంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దుగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఖజకిస్థాన్ అధ్యక్షుడు కాసిం జుమాట్ టొకాయెవ్, బెలరూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో కూడా మోదీతో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన నాయకుల్లో ఉన్నారు. అమెరికాలో నాష్విల్ లో 2 రోజులుగా జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమాపేశంలో ఈవేళ చివరి రోజున మన దేశం పాల్గొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా G20 అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమావేశం ప్రపంచంలో ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పెరుగుతున్న రుణాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపై దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న అప్పులను ఎదుర్కొనేందుకు బలమైన వృద్ధి, అధిక పెట్టుబడులు, మెరుగైన ఉత్పాదకత ఎంతో అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఈ సమావేశంలో చెప్పారు. అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు, అలాగే సుస్థిర

తిని వాణిజ్యాన్ని పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్ ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బెల్జియం ప్రధానమంత్రి బాడీ వివర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల్లో పూర్తిస్థాయి అంశాలపైనను ప్రాంతీయ ప్రపంచ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ఉపన్యాసం చేస్తారు. ఆయన ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ దిగ్గజాలతో సమావేశమవుతారు. భారత బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బెల్జియం ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. మన దేశంలో హరిత వృద్ధిని వేగవంతం చేయడం, దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చామని ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం జన్మన్ వంటి కీలక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షించారు. అమల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,71,00,000 హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 114,00,000 హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగు చేయగా మొత్తం పప్పు ధాన్యాలు 117,00,000 హెక్టర్లకు పైగా ప్రాంతంలో వేశారు. శ్రీ అన్నం లేదా చిరుధాన్యాలు 177,00,000 హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేశారని, అదనంగా నూనె గింజలు 190,00,000 హెక్టర్లకు పైగా సాగు విస్తీర్ణాన్ని నమోదు చేశాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలపరిచేందుకు, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారంతో ఫలితాలను వేగవంతంగా సాధించేందుకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక సదస్సు నిర్వహిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన సదస్సుల శ్రేణిలో ఇది మొదటిది. నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమానుకూలంగా అమలు చేయడం, జల్ సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ద రెయిన్, తాగునీటి వ్యవస్థల వనరుల స్థిరత్వం, జల్జీవన్ మిషన్ 2.0, గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ అనే వివిధ విభాగాల్లో ఈ 2 రోజుల్లో సదస్సులో అనేక చర్చలు జరుగుతాయి. ప్రాజెక్టుల అమలు, వివిధ సంస్థల మధ్య సమన్వయం, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమాజ నేతృత్వంలో నీటి పాలన బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పీఎం ప్రగతి కింద క్షయవ్యాధి నిర్మూలన ప్రయత్నాల పురోగతిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ శెట్తో కలిసి సమీక్షించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కోసం అంతర్ మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. మై భారత్ వాలంటీర్ల ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, అలాగే ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన నివారణ గురించి అవగాహన ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ జాతీయ ప్రయత్నంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీబీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసి మరింత బలపరుస్తోందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యాసిడ్ రీటైల్ అమ్మకంపై పూర్తిగా నిషేధం విధించాలా లేక మరింత కఠినమైన నిబంధనల పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ రీటైల్ అమ్మకాలను నియంత్రించేందుకు 2013లో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ ఇంకా సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. యాసిడ్ దాడి బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లో రూపొందించాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతర్జాతీయ ఫుట్బాల్కు అర్జెంటీనా దిగ్గజం లయనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాల అర్జెంటీనా క్రీడాకారుడిగా ఆయన తన ఫుట్బాల్ జీవితానికి ముగింపు పలికారు. సుదీర్ఘమైన తన కెరీర్లో ఆయన ఒక ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిల్స్ సాధించడంతో పాటు

0: తన దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రుల సదస్సుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో విజయ సంస్థలు కార్యాలయాలను భాగస్వామ్యం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లెనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:15.

ఈనాటి కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, ఇంకా పర్యావరణం ఒక అవగాహన ధారావాహిక, అనంతరం నేత్రదానం గురించి డాక్టర్ ఎం ప్రీతి గారితో శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయం ప్రసారమవుతాయి. ముందుగా విందాం చరిత్రలో ఈరోజు.

ముందుగా అగ్నేత స్వాతంత్ర్య సమర వీరుల వివరాలు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన తమిళ పాలకుడు శ్రీ పులి తేవర్ 1715 ఇదే రోజున తిరునల్వేలిలో జన్మించారు. భారతదేశంలో 1752 నుండి 1767 వరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పాలెగాళ్ల తిరుగుబాటుకు ఈయన సారథ్యం వహించారు. దేశభక్తుడు, ఆదర్శవాది, భారత స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ కెవి కేశవ మీనన్ ఇదే రోజున ఇదే రోజున పాలక్కాడ్లో జన్మించారు. హోం రూల్ లీగ్ మలబార్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన వీరు కేరళలో ప్రముఖ దినపత్రిక మాతృభూమి వ్యవస్థాపకులు. వీరికి 1966 భారత ప్రభుత్వం పద్మభూషణ్తో గౌరవించింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ అభయ్ చరణ్డే 1896 ఇదే రోజున కలకత్తాలో జన్మించారు. మహాత్మాగాంధీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆకర్షితులై బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ అర్థశాస్త్రంలో డిప్లొమా పట్టాను వీరు తిరస్కరించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వ్యవస్థాపకులు వీరు.

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన ఎల్ఐసి వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు. 1956 ఇదే రోజున 245 బీమా మరియు ప్రావిడెంట్ సంస్థలు విలీనం చేయబడి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది.

తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యులు, బహుభాషా కోవిదులు, ప్రముఖ కవి, సరస్వతీపుత్రులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారి వర్ధంతి నేడు 14 మార్చి 28 అనంతపురం జిల్లాలోని చెయ్యేడు గ్రామంలో వీరు జన్మించారు. 14 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన వీరు తెలుగులో పలు పద్యకావ్యాలు, గేయకావ్యాలు, వచన కావ్యాలు, నవలలు, అనువాద రచనలు చేశారు. పుట్టపర్తి వారు రచించిన శివతాండవ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పండితులు అభివర్ణిస్తారు. బ్రిటిష్ పాలనను నిరసిస్తూ అనంతపురంలో తన ఉపాధ్యాయ వృత్తికి వీరు రాజీనామా చేశారు. స్వాతంత్ర్యం అనంతరం కడపలోని రామకృష్ణ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ తన సాహిత్య ప్రస్థానంలో పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన వీరు 1990 ఇదే రోజున మరణించారు. మీరింతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఇప్పుడు విందాం సమాచార వేదిక. కడప రైతు బజార్లో కూరగాయల ధరలు కిలో లెక్కన ఏ విధంగా ఉన్నాయండి? టమోటాలు 20 రూపాయలు, మిరపకాయలు 40 రూపాయలు, వంకాయలు 25 రూపాయలు, బెండకాయలు 25 రూపాయలు, బీరకాయలు 35 రూపాయలు, కాకరకాయలు 30 రూపాయలు, మట్టికాయలు 25 రూపాయలు, చిక్కుడుకాయలు 45 రూపాయలు, అలసందలు 40 రూపాయలు, అనపకాయలు 45 రూపాయలు, ఎర్రగడ్డలు 50 రూపాయలు, మునక్కాయలు 60 రూపాయలు, బజ్జి మిరపకాయలు 70 రూపాయలు, చామగడ్డ 80 రూపాయలు, సొరకాయ 1 40 రూపాయలు, అరటికాయ 1 10 రూపాయలు, ఉర్లగడ్డలు 40 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, బీన్స్ 80 రూపాయలు, బీట్రూట్ 50 రూపాయలు, కీరకాయలు 50 రూపాయలు, దోసకాయలు 40 రూపాయలు, దొండకాయలు 45 రూపాయలు, ముల్లంగి 35 రూపాయలు, అల్లం పాతది 160 రూపాయలు, కొత్తది 100 రూపాయలు, క్యాలీఫ్లవర్ 1 35 రూపాయలు, క్యాప్సికం 60 రూపాయలు. కడప రైతు బజార్లో కూరగాయ ధరలు విన్నారు.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఇప్పుడు విందాం పర్యావరణం ఒక అవగాహన ధారావాహిక.

పర్యావరణం ఒక అవగాహన. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. నేడు సెప్టెంబర్ 1. ఈరోజు వరల్డ్ బీచ్ డే. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం. ఇందులో భాగంగా బీచ్లో నడవడం వల్ల కలిగే లాభాలు, అలాగే ఆరోగ్య ప్రయోజనాలు, ఇంకా మన దేశంలో అందమైన పరిశుభ్రమైన బీచ్ల గురించి తెలుసుకుందాం.

బీచ్లో గడపడమంటే అందరికీ చాలా ఇష్టం. దాంతోపాటు సముద్రపు ఒడ్డున నడవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సముద్ర తీరంలో వీచే గాలి మానవ ఆరోగ్యంపై గొప్ప ప్రభావాలను చూపుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ గాలిలో మెరుగైన హృదయనాల ఆరోగ్యం, విటమిన్ డి శోషణ ఉన్నాయి. మెరుగైన మానసిక ఆరోగ్యం, మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం అనేక ప్రయోజనాలు కలుగుతాయని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, సముద్రపు తీరంలో వీచే గాలి మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుందిట. మన శరీరం ఆరోగ్యంగా, బ్యాలెన్స్డ్గా ఉండటానికి సహాయపడే అవసరమైన రసాయనాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుందని న్యూరోసైంటిస్ట్ రాచెల్ టేలర్ ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

బీచ్ దగ్గర గాలిని పీల్చినప్పుడు గాలిలో ఉండే అయాన్లు మెదడు పనితీరును 47% వరకు మెరుగుపరచడంలో సహాయపడతాయి. మనుషులు బాగా ఆలోచించడంలో సహాయపడే కొత్త న్యూరల్ సర్క్యూట్స్ను కూడా సృష్టిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. బీచ్లో సామాజిక సమూహంతో నడవటం వల్ల మెదడులో ఆక్సిటిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది సామాజిక బంధం, నమ్మకం, ప్రేమలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. సముద్ర తీరంలో స్వచ్ఛమైన గాలిలో నడవటం వల్ల ఆక్సిటిన్ అనే బంధన హార్మోన్ స్థాయి పెరుగుతుందిట. కుటుంబంతో కలిసి సముద్ర తీరం వెంబడి నడవటం వల్ల ఆక్సిటిన్ విడుదల అవుతుంది. ఒకరితో ఒకరు అనుభూతి చెందుతారు. ఇలా నడవటం వల్ల మనసులో సానుకూలత ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత లోపించిన వ్యక్తులు హాయిగా బీచ్లోని విశాలమైన ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తే మంచి అనుభూతితో పాటు సానుకూలత, ప్రేరణ కూడా మేల్కొంటుంది. దాని ఫలితంగా వాళ్లలో సృజనాత్మకత పెరుగుతుంది. అలాగే డిప్రెషన్లో ఉన్నవాళ్లు రోజూ బీచ్లో నడవటం వల్ల ఒత్తిడి ఏర్పడి డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఎంతో సహాయపడుతుందిట. పాదాల కింద సముద్ర తీరంలో ఇసుకను వచ్చి చేరుతూ ఉంటే శరీరం, మనస్సు ఫ్రెష్గా ఉంటుంది. అనేక సమస్యలను కూడా దూరం చేస్తుందని సైన్స్ నిరూపించింది. బీచ్లో ఉండే సహజ వాతావరణం మనస్సుకు కొత్త ఎనర్జీని ఇస్తుంది. మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు. ఇందులో విద్యుత్, రసాయన ప్రక్రియల కలయికతో అనేక విధులు నిర్వహించబడతాయి. మెదడుకు దగ్గరగా 86 బిలియన్ల ప్రత్యేక కణాలు మెదడును రూపొందించే నరాలు అని పిలుస్తారు. ఈ నరాలు నరాల కణాలు, కండరాల కణాలు, ఇతర అనేక రకాల కణాలకు సమాచారాన్ని చేరవేస్తాయి. ఈ నరాలు సినాప్సిస్ ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యేలా పనిచేస్తాయి. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా సమాచారాన్ని చేరవేసేందుకు నరాలు పనిచేస్తాయి. ఒక ఇంద్రియ ఇన్పుట్ ఇతర నరాలు నరాలను ఉత్తేజపరిచినప్పుడు ఈ సంకేతాలను ఉత్పత్తి చేస్తుంది. కణత్వచం అంతటా అయాన్ల ప్రవాహం ద్వారా విద్యుత్ ఛార్జ్ ఉత్పత్తి అవుతుంది. ఇవి చివరలను చేరుకుంటాయి. అలాగే రసాయన సంకేతాలను విడుదల చేయటానికి న్యూరో ట్రాన్స్మిటర్లుగా పనిచేస్తాయి. ఈ సంకేతాలు సినాప్సిస్ను దాటుతాయి, తర్వాత నాడి యొక్క గ్రాహకానికి కనెక్ట్ అవుతాయి. అదే ప్రక్రియ తర్వాత నాడిలో మళ్లీ ప్రారంభమవుతుంది. ఒక నరం నుంచి మరొకదానికి సిగ్నల్స్ ప్రవహించే ప్రక్రియ ద్వారా న్యూరల్ సర్క్యూట్ల సంక్లిష్ట నెట్వర్క్ ఏర్పడుతుంది. ఇది మన మెదడు పనితీరు యొక్క ప్రాథమిక వ్యవస్థ. ఇది శారీరక కార్యకలాపాల నుంచి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం వరకు ప్రతిదీ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. నరాల మధ్య కనెక్షన్లు స్థిరంగా ఉండవు. అవి కొన్నిసార్లు బలంగా లేదా బలహీనంగా ఉండవచ్చు, విచ్ఛిన్నమయ్యి నిర్మించబడవచ్చు. అయితే ఈ లక్షణాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇది నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి వెనుక ఉన్న ప్రాథమిక విధానం. మెదడు యొక్క సామూహిక పనితీరులో మిలియన్ల నరాలు మెదడు యొక్క విద్యుత్ క్షేత్రానికి దోహదం చేస్తాయి. ఇది పుర్ర వెలుపల అనుభూతిగా చెందుతుంది. ఈ నమూనాల ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అని పిలువబడే మెదడు తరంగాలుగా గుర్తించబడింది. ఇవన్నీ జరగాలంటే పాదాలకు ఒత్తిడి ఏర్పడాలి. ఒత్తిడి కణాల నుంచి మెదడు స్థాయికి చేరితే నరాల తీరులో ఉత్తేజం కనిపిస్తుంది. తద్వారా మనిషి సంక్లిష్టమైన నిర్ణయాలను కూడా త్వరితంగా, సానుకూలంగా, స్పష్టంగా తీసుకోగలుగుతారు.

దేశ విదేశాల నుంచి ప్రజలు భారతదేశ సంస్కృతి, ఆహారం, సహజ సౌందర్యాన్ని చూడటానికి వస్తారు. మీరు కూడా దేశంలో ఎక్కడికైనా అందమైన ప్రదేశాల్లో ప్రయాణించాలని కూడా ప్లాన్ చేస్తూ ఉంటే, ఊటీ, సిమ్లాలు మాత్రమే కాదు, మన దేశంలో అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సముద్రం. మహాసముద్రాలు నీటి వనరు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆహారం, పోషణను కూడా అందిస్తున్నాయి. కాబట్టి అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తాయి. చాలామంది ప్రజల జీవనోపాధి సముద్రాలపై ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ వంటి పర్యావరణ సమస్యలు సముద్రానికి, సముద్రంలో నివసించే జీవులకు ముప్పును కలిగిస్తున్నాయి. ఈ దృష్ట్యా ఈ వరల్డ్ బీచ్ దినోత్సవాన్ని జరుపుకునే విషయంలో మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. 1992లో జరిగిన అర్త్ సమ్మిట్లో కెనడాలోని ఓషన్స్ ఇన్స్టిట్యూట్, కెనడాలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించాయి. ఆ తర్వాత

2008 నుంచి ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం సముద్రాలను కాపాడటమే. మన దేశంలో అత్యంత పరిశుభ్రమైన బీచ్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి శివరాజ్పూర్ బీచ్. ఇది గుజరాత్లో ఉంటుంది. గుజరాత్లోని ద్వారకలో ఉన్న శివరాజ్పూర్ బీచ్ నిజంగా చాలా శుభ్రంగా, అందంగా ఉంటుంది. బీచ్లో ఉన్న నీలిరంగు నీరు, శుభ్రమైన ఇసుక ఈ ప్రదేశాన్ని, దాని అందాన్ని మరింతగా పెంచుతాయి. తాగునీరు, ప్రథమ చికిత్స సౌకర్యం, టాయిలెట్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా తమ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో అక్కడికి వెళ్లేందుకు చక్కటి హాలిడే స్పాట్గా పనిచేస్తుంది. తర్వాత కర్ణాటకలోని పడుబిద్రి బీచ్. ఈ పడుబిద్రి బీచ్ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధమైన సముద్ర తీరం. ఇక్కడ నీలిరంగు నీరు, తెల్లటి ఇసుక ఈ ప్రదేశాన్ని మరింత అందంగా, కనువిందుగా చేస్తాయి. ఇది బ్లూ ఫాగ్ గుర్తింపు పొందిన బీచ్లలో ఒకటి. ఇది పర్యావరణ అనుకూలమైనది. పర్యాటకులకు సురక్షితమైన ప్రదేశం కాబట్టి ఈ బీచ్లో పర్యటించేందుకు ప్రజలు ఆకర్షితులవుతూ ఉంటారు. రోజంతా ఇక్కడ సముద్రాన్ని ఆస్వాదిస్తూ గడుపుతుంటారు. తర్వాత ఒడిశాలోని సున్హారా బీచ్ లేదా గోల్డెన్ బీచ్. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఒడిశాలోని గోల్డెన్ బీచ్ను ఖచ్చితంగా సందర్శిస్తారు. ఈ ప్రదేశం అందం ప్రజల్ని, పర్యావరణ ప్రేమికుల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రజలకు అవసరమైన చాలా మంచి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బీచ్లో పర్యాటకులు ప్రశాంత వాతావరణాన్ని గడపవచ్చు. ఈ బీచ్లో ఒంటె సవారీ, గుర్రపు సవారీ, ఇంకా అనేక రకాలైన ఆట వస్తువులు కూడా కనిపిస్తాయి. తర్వాత కేరళలోని కప్పడ్ బీచ్. కేరళలోని కప్పడ్ బీచ్కి ఒక చరిత్రే ఉంది. దీనిని కప్పకడవు అని కూడా పిలుస్తారు. ఈ బీచ్ చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. వాస్కోడిగామా 1498 సంవత్సరంలో ఈ బీచ్లో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టారు. ఈ బీచ్ వలస పక్షులకు అలాగే అద్భుతమైన రాళ్లకు ప్రసిద్ధి చెందింది. ఇది చాలా అందంగా ఉంటుంది. ఎంతో శుభ్రమైన నీరుని కలిగి ఉంటుంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని రిషికొండ బీచ్. రిషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాలా అందమైన, పరిశుభ్రమైన బీచ్. ఇక్కడి పచ్చదనం, అందమైన శిఖరాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. పారాసైలింగ్, జెట్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్, బోట్ రైడ్ వంటి కార్యకలాపాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా తమ కుటుంబం లేదా భాగస్వామితో మధురమైన క్షణాలను ఆస్వాదించవచ్చు.

0: ఇవండి వరల్డ్ బీచ్ డే సందర్భంగా కొన్ని ముఖ్యమైన వివరాలు. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీరింతవరకు పర్యావరణం ఒక అవగాహన ధారావాహిక విన్నారు. అందించిన వారు కుమారి ఎం కృష్ణ తులసి. మీరు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలలో కాంతి రేఖలు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
1: ఇప్పుడు విందాం నేత్రదానం గురించి డాక్టర్ ఎం ప్రీతి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీయస్ రవికుమార్ రెడ్డి.
4: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య సౌభాగ్యంలో ఈ పూట అన్ని దానాలు అమూల్యమైనవే, కానీ కొన్ని దానాల వల్ల మరో జన్మ కూడా మన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. అలాంటి కోవకే వస్తుంది నేత్రదానం. మనం ఉన్నా లేకున్నా మరో ఇద్దరికి చూపును అందించిన వారమవుతాం. నేత్రదానానికి అంత గొప్పతనం ఉంది. దీని గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం కూడా ప్రస్తుత కాలంలో పెరిగింది. ఆగస్టు నెల 25వ

0: తేదీ నుండి సెప్టెంబర్ నెల 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించుంటున్న సందర్భంలో నేత్ర వైద్య నిపుణులు కార్నియా సర్జన్ డాక్టర్ ఎం ప్రీతి గారు మన స్టూడియోలో ఉన్నారు. వీరిని పరిచయం చేసుకుని నేత్రదానం అవసరమేంటో, ఎలాంటి సందర్భంలో నేత్రాలు దానం చేయాలో, తీసుకునేటప్పుడు వైద్యులు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారో, దీని అవసరమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ ఎం ప్రీతి గారు, కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం. నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో నేత్రదానం అవసరమేంటో మా శ్రోతలకు చెప్తారా?
1: కార్నియా దెబ్బతిని చూపు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్నా, నేత్రదానం చేసే వారి సంఖ్య మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు. ప్రస్తుతానికి మన దేశంలో 150,000 మంది అంధత్వం వల్ల బాధపడుతున్నారు. ఈ వ్యత్యాసం ఏడాదికి పెరుగుతోంది. నల్లగుడ్డు దానం చేయడం వల్ల మనం ఇద్దరికి చూపు ప్రసాదించిన వారు.
0: నేత్రదానం ఎప్పుడు చేయాలి అనే సందేహం కలుగుతుంది, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి?
1: నేత్రదానం చనిపోయిన వారి నుంచి మాత్రమే సేకరించబడతాయి. చనిపోయిన వ్యక్తి నల్లగుడ్డును మాత్రమే స్వీకరిస్తారు. నల్లగుడ్డును కేవలం చనిపోయిన 6 గంటల్లో సేకరించాల్సిబడి ఉంటుంది.
0: ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదండి నేత్రదానం?
1: నేత్రదానం అన్ని వయసు వారు చేయవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారు చేయొచ్చు. ఇంతకు ముందు కంటి అద్దాలు వాడిన వారు, కంటి ఆపరేషన్లు, శుక్లాల ఆపరేషన్లు చేయించుకున్న వారు, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, గుండె జబ్బు ఉన్నవాళ్ళు అందరూ నేత్రాలు దానం చేయొచ్చు.
0: చిన్న వయసు వారు కూడా చేసేందుకు అవకాశం ఉంటుందా?
1: ఉంటుందండి, ఖచ్చితంగా చిన్న వయసు వారు కూడా నేత్రదానం చేయొచ్చు.
0: ఇప్పుడు మన దేశంలో చాలా అవసరం ఉంది అంటున్నారు, కొన్ని లక్షల సంఖ్యలో నేత్రదానాలు అవసరమవుతున్నాయి అంటున్నారు. ఎందుకు ప్రజల్లో అవగాహన లేకుండా ఉందండి, దీనికి కారణం ఏంటి?
1: కొంతమంది నల్లగుడ్డు దానం చేయడం వల్ల వాళ్ళ ఫేస్ అంతా మారిపోతుందనే అపోహలో ఉన్నారు. కొన్ని రిలీజియన్స్ లో కూడా నేత్రదానం గురించి కొన్ని అపోహలున్నాయి. నేత్రాలు దానం చేయడం వల్ల దేవుణ్ణి చూడలేకపోతామని కొందరు భావిస్తూ ఉన్నారు. ఇలాంటి అపోహల వల్ల చాలా మంది నేత్రాలు దానం చేయడానికి ముందుకు రావట్లేదు.
0: నేత్రదానం చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరిని సంప్రదించాలి? ఆ కేంద్రాలు ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయా?
1: నేత్రదానం చేయాలనుకున్నప్పుడు మన దగ్గరలోని ఐ బ్యాంకు కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. 1919 అన్నది మనకు యూనివర్సల్ హెల్ప్ లైన్ నంబర్. 1919 మనం నేత్రాలు దానం చేయదలుచుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు.
0: ఇప్పుడు ఈ నెంబర్ను సంప్రదించాక జరిగే ప్రక్రియ ఎలా ఉంటుంది చెప్తారా?
1: నేత్రాలు సేకరించడానికి నేత్ర వైద్యులు గాని టెక్నీషియన్స్ గాని ఆ ప్రాంతానికి చేరుకుని కేవలం నల్లగుడ్డును మాత్రమే స్వీకరిస్తారు. దీన్ని తీయడానికి కేవలం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనివల్ల కంటికి ఆకారంలో గాని చూడ్డానికి తేడా గాని ఏమి రాదు. మన అంత్యక్రియలకు కూడా ఏమి ఆటంకం కలగదు.
0: మరణించాక నేత్రాన్ని వైద్యులు తొలగించే లోపు కుటుంబ సభ్యులు ఎలాంటి విషయాల పట్ల అవగాహన ఉండాలండి?
1: చనిపోయిన వారి కళ్ళు వాటి రెప్పలతో కప్పిబడి ఉండేలాగా చూసుకోవాలి. ఫ్యాన్ కింద మాత్రం డైరెక్ట్ గా మృతదేహాన్ని పెట్టకుండా ఉండాలి. ఏసీ కూలర్ లాంటివి ఆన్ చేసి ఉంచవచ్చు. కంటి మీద చల్లటి నీళ్లలో తడిపిన తడిగుడ్డను పెట్టి కప్పి ఉంచవచ్చు.
0: నేత్రదానం అవగాహనలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి అన్నారు. అయితే ఈ ప్రతిజ్ఞ ఎప్పుడు చేస్తారండి? దీనికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన సందర్భాలు, రోజులు ఏమన్నా?
1: ఈ అవగాహన, నేత్రదాన అవగాహన పెంచడానికి ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ అన్నది జరుపుతున్నాము. దీనివల్ల ప్రజల్లో నేత్రదానం గురించి ఉన్న అపోహలు తొలగి నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
0: ఆ రోజున జరిగే కార్యక్రమాలు ఇంకా చెప్తారా?
1: దీనికి సంబంధించిన ర్యాలీలు, సోషల్ మీడియాలో మీ ఇంటర్వ్యూస్, రేడియోలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరగడం వల్ల ప్రజలకు అవగాహన పెరుగుతుంది.
0: నేత్రదానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు నేత్ర వైద్య నిపుణులు. ఈ పక్షోత్సవాల సందర్భంగా నేత్రాలు సంరక్షించుకోవడానికి వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి చెప్తారా?
1: నల్లగుడ్డు అంధత్వం అనేది ముఖ్యంగా నల్లగుడ్డుకి దెబ్బ తగలడం వల్లను, కంటికి ఏమైనా పుల్ల పొడుచుకోవడం లాంటి వల్ల ఎక్కువ సంభవిస్తూ ఉంటది. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు పనిచేసేటప్పుడు అద్దాలు ధరించి పనిచేస్తే కంట్లో ఎట్లాంటి రసాయన పదార్థాలు పడకుండా, నల్లగుడ్డు డ్యామేజ్ అవ్వకుండా ఉంటది. రైతులు కూడా అదే విధంగా కంటికి దెబ్బ తగలకుండా కాపాడుకోవాలి. ఒకవేళ కంటికి దెబ్బ తగిలి ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే దగ్గరలోని కంఠ ఆసుపత్రిని సంప్రదించి వాళ్ళు అందించిన మందులు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. కొంతమంది హాస్పిటల్కి రాకుండా మెడికల్ షాప్లోనే డ్రాప్స్ కొనుక్కొని వాడుతూ ఉంటారు. దానివల్ల ఇంకా ప్రాబ్లం పెరుగుతుందే గానీ తగ్గదు. నల్లగుడ్డుకు చీమ్ పడుతుంది అన్నమాట ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు.

0: ఇలా మెడికల్ షాప్ లో మందులు వాడడం వల్ల చీము గుడ్డంతా పాకి తర్వాత నల్లగుడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఖచ్చితంగా నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా మనం తొందరలోనే ఆసుపత్రికి చేరి తగిన మందులు వాడితే ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా తొందరగానే నయమవుతుంది. నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ వరకు పోకుండానే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకి నల్లగుడ్డు ప్రాబ్లం రాకుండా వాళ్లకు టీకాలు కరెక్ట్ ఏజ్ లో వేయాల్సినవి అప్పటికి వేయించాలి. ఎస్పెషల్లీ మీజల్స్ వ్యాక్సిన్ వేయించాలి. విటమిన్ ఏ అన్నది మన ఆహార పదార్థాల్లో సమృద్ధిగా ఉండేలాగా చూసుకోవాలి. క్యారెట్స్, ఆకుకూరలు, గుడ్లు, పాలు ఇలాంటివన్నీ స్వీకరించాలి.
1: బాల్యం నుంచి నేత్రాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తల్లిదండ్రులు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు కానీ నేర్పాల్సిన అవసరం ఉందండి?
0: వాళ్ళు ఆడుకునేటప్పుడు ఎలాంటి వస్తువులతో ఆడుకుంటున్నారు అన్న దాని మీద కూడా ధ్యాస ఉంచాలి. షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి జోలికి పోకుండా ఉండాలి. దీపావళి అలాంటివి పండగలు వచ్చినప్పుడు కంట్లో ఎట్లాంటి రసాయన పదార్థాలు పడకుండా జాగ్రత్త పడాలి. విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్, ఆకుకూరలు, గుడ్లు, క్యారెట్లు, పాలు అలాంటివన్నీ స్వీకరించాలి. వ్యాక్సిన్స్ అన్నవి కరెక్ట్ ఏజ్ లో ఎప్పుడు ఏం వేయించాలో అవన్నీ వేయించాలి.
1: చిన్నపిల్లలు నేత్ర సమస్యలతో బాధపడుతున్నారు అని తల్లిదండ్రులు కానీ పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ ఎలా గుర్తించి సమస్యకు పరిష్కారం?
0: దీంట్లో మేజర్ పార్ట్ టీచర్సే ప్లే చేస్తారండి. పిల్లలు బోర్డ్ మీద అక్షరాలు సరిగ్గా చూస్తున్నారా లేదా, కరెక్ట్ గా నోట్ చేసుకుంటున్నారా లేదా బోర్డ్ మీద రాసినవి, దూరం నుంచి చూసేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, కళ్ళు ఇలా చిట్లించి చూస్తున్నారా, అట్లాంటివన్నీ టీచర్సే అబ్జర్వ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే తొందరగా కంటాసుపత్రిలో చూపించుకునే అవకాశం ఉంది.
1: ఇటీవల కాలంలో ఈ నేత్ర వైద్యశాలను ఎలాంటి సందర్భంలో ఎక్కువ మంది మీ దగ్గరికి వస్తున్నారండి? సరే, ఎలాంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతున్నారు?
0: షుగర్ వల్ల కంటి నరాలు డ్యామేజ్ అవుతుంది. ఇండియా అన్నది డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది. చాలా మంది ఇలా షుగర్ వ్యాధులు కంటి నరం డ్యామేజ్ అవడం వల్ల మన ఆసుపత్రికి సంప్రదిస్తూ ఉంటారు, శుక్లాలు ఆపరేషన్ కోసం సంప్రదిస్తూ ఉంటారు.
1: వీటితో పాటు బీపీ ఉన్నప్పుడు కూడా నేత్రాలకు ఏమైనా సమస్య వచ్చే అవకాశం ఉందంటారా?
0: బీపీ ఉన్నప్పుడు కూడా కంట్లో రక్త ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల నరాలు చిట్లి రక్తం అంతా కంట్లో చేరుకునే అవకాశం ఉంటుంది. బీపీ కంట్రోల్లో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది.
1: ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలండి, ఇలా దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవారు?
0: బీపీ గానీ షుగర్ గానీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బీపీ షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగర్ ఉన్నవాళ్ళు సంవత్సరం రెటీనా పరీక్షకి ఖచ్చితంగా రావాలి.
1: కడపలో ఉన్నటువంటి ప్రత్యేక ఆసుపత్రిలో ఈ నేత్రదానం చేయడానికి ఆస్కారం ఉందా?
0: మన పుష్పగిరి కంటి ఆసుపత్రిలో కంటిని సేకరించడం వరకు జరుగుతుంది. సేకరించిన నల్లగుడ్డును తర్వాత ప్రాసెసింగ్ కి హైదరాబాద్ కి పంపిస్తాము. దాని తర్వాత వాటిని భద్రపరిచి అవసరమైనప్పుడు నల్లగుడ్డు ఆపరేషన్ చేస్తాం.
1: నేత్రదానం చేయాలి అన్న ఆలోచన కలిగిన వ్యక్తులు మీరు అన్నట్లుగా 1919 ఈ నెంబర్ సంప్రదిస్తే పూర్తి సమాచారం అందిస్తారా?
0: ఖచ్చితంగా.
1: పుట్టుకతోనే అంధత్వంతో బాధపడుతున్న వారికి ఈ నేత్రదానం ద్వారా చూపు వచ్చే అవకాశం పూర్తిగా ఉందంటారా?
0: పుట్టుకతోనే కంటి చూపు తగ్గిన వారికి రకరకాల కారణాలుంటాయి. ఇందులో నల్లగుడ్డు ద్వారా చూపు తగ్గిన వారికి మాత్రమే ఈ నల్లగుడ్డు ఆపరేషన్ ద్వారా చూపు ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఈ నేత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవడానికి వైద్యురాలుగా వింటున్న అసంఖ్యాక శ్రోతలకు మీరు ఇచ్చే సూచన సలహా ఏంటండి?
0: ముందు మనం కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కంటికి ఎట్లాంటి దెబ్బలు తగలకుండా, కంట్లో ఎట్లాంటి రసాయన పదార్థాలు పడకుండా కళ్ళద్దాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు కంటికి ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే మన దగ్గరలోని కంటి ఆసుపత్రిని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్లాంటి మెడికల్ షాప్ లో ఇచ్చే మందులు గానీ కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి, నాటు వైద్యం వాటి దగ్గరికి వెళ్లి వాళ్ళు ఇచ్చిన మందులు వాడుకోవడం, నాటు వైద్యులు కొంతమంది కంట్లో పడిన దుమ్ము తీసేస్తామని నాలుకతో తీసేయడము, చేత్తో తీసేయడం లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ చేయించుకోకపోవడం మంచిది.
1: ఇవన్నీ హానికరం అంటారు?
0: ఖచ్చితంగా హానికరం.
1: అంటే కంటికి ఎలాంటి చిన్న సమస్య వచ్చినా ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదిస్తేనే మంచి పరిష్కారం దొరుకుతుంది అంటారు?
0: అంతే.
1: వృద్ధాప్యంలో అంటే 60 సంవత్సరాల పైబడిన వారికి సాధారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయండి?
0: 60 ఏళ్లు పైబడిన వారికి శుక్లాలు అన్నవి ఖచ్చితంగా ఉంటాయండి. దానివల్ల చూపు ఖచ్చితంగా తగ్గుతూ ఉంటది. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో బీపీ, షుగర్ అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి హైపర్ టెన్సివ్ రెటినోపతి అనే ప్రాబ్లము, డయాబెటీస్ వల్ల డయాబెటిక్ రెటినోపతి అనే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇవి కంట్రోల్లో ఉంటే ఉండకపోవచ్చు, కానీ కంట్రోల్ లేని షుగర్ పేషెంట్లకు కానీ బీపీ పేషెంట్లకు కానీ రెటినా డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వయసు రీత్యా కూడా ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ అనే సమస్య కూడా 60 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళలో ఉండే అవకాశం ఉంటుంది.
1: అంటే బీపీ కానీ చక్కెర వ్యాధి కానీ వీటన్నిటినీ అదుపులో ఉంచుకొని ఎప్పటికప్పుడు వైద్యుని సంప్రదిస్తే ఆరోగ్యంగా కంటిన్యూ కాపాడుకోవచ్చు అంటారు.
0: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదండి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రెటీనా పరీక్ష సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మనకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనకు తొందరగా తెలుస్తుంది. దాన్ని బట్టి మనకు కంటికి ఇంజెక్షన్స్ చేయడమా ఆపరేషన్ చేయడమా అన్నది త్వరగా తెలుస్తుంది.
1: అంటే నేత్ర సమస్యలు సాధారణంగా వంశపారంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎలాంటి సమస్యలు తర్వాత రావడానికి ఆస్కారం ఉందండి?
0: నల్లగుడ్డుకు సంబంధించిన వరకు కార్నియల్ డిస్ట్రోఫీస్ అనేవి వంశపారంపర్యంగా పిల్లలకు వస్తూ ఉంటాయండి. అలాంటివి వచ్చినప్పుడు పెద్దలు వెంటనే గ్రహించి దగ్గరలోని కంఠాసుపత్రికి సంప్రదించాల్సి ఉంటుంది. కెరటోకోనస్ లాంటివి కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివి ఉన్నప్పుడు కూడా పిల్లలు కంటిని రుద్దడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ పేరెంట్స్ అబ్జర్వ్ చేసి కంటిని రుద్దడం లాంటివి ఆపుజేయించి మన దగ్గరలోని కంఠాసుపత్రిని సంప్రదించాలి.
1: నేత్రదాన పక్షోత్సవాలు ఆగస్టు నెల 25వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 8వ తేదీ వరకు జరుగుతున్న సందర్భంగా నేత్రదానం యొక్క అవసరం ఏంటి, ఏ సందర్భంలో చేస్తారు, ఎలాంటి వ్యక్తులు చేయాలి, చేసే సమయంలో జరిగే ప్రక్రియ ఏంటి, ఈ విషయాల గురించి కార్నియా సర్జన్ డాక్టర్ ఎం ప్రీతి గారు ఈ పూట మన స్టూడియోకి వచ్చి చాలా వివరాలను అందించారు. నేత్రదానం చేయడం వల్ల మరొక ఇద్దరికి చూపు ప్రసాదించిన వారం మనమవుతాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకుని ఈ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని మనందరం కోరుకుందామండి. కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ ఎం ప్రీతి గారికి ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు నేత్రదానం గురించి డాక్టర్ ఎం ప్రీతి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. మీరు వింటున్న ఈ కార్యక్రమాలపై మీ స్పందన తెలియచేయాలంటే వాట్సాప్ చేయండి 8562241199 నెంబర్కు.

0: అనురాగాలు చిత్రగీతం విన్నారు.
1: ఈ నెల 2వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వెరికోసిల్ ట్రీట్మెంట్, పురుషుల్లో వృషణాల వాపు, ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్, 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయపల్లి, కడప.

0: ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి.
1: ఈ గురువారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి ఈ కార్యక్రమంలో అభిప్రాయ వేదిక ప్రసారమవుతుందండి. అంశం, మిమ్మల్ని ప్రభావితం చేసిన మాస్టారు. ఈ అంశంపై మహిళా శ్రోతలు ఫోన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఫోన్ నెంబర్లు తెలుసు కదా, 0856224419, అలాగే మరో నెంబర్ 0855624419. అంశం మరోసారి, మిమ్మల్ని ప్రభావితం చేసిన మాస్టారు.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8 గంటలు కొద్ది క్షణాల్లో. ముందుగా సమాచార ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోటుపరుపు పంచాయతీ పరిధిలో సుమారు 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 15 సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఈ సందర్బంగా పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు డోలీ మోతల రోజులు పోయాయని, ప్రతి గ్రామానికి మంచి రోడ్డు, తాగునీరు, విద్యా సదుపాయాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. గిరిజన హక్కులు, సంక్షేమం, అభివృద్దికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తల్లిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే 1000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మించామని, రెండో విడతలో మరో 2600 కోట్ల రూపాయల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. డోలీ మోతలతో ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితికి శాశ్వతంగా ముగింపు పలకడమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్దికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ అధికారులను ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏలో విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ముక్కిడి పోలమ్మ వనధన్ వికాస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ తయారవుతున్న జీడిపప్పు ఉత్పత్తులను పరిశీలించారు. గిరిజన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీతంపేట సంత వద్ద నిర్మిస్తున్న అగ్రికల్చర్ మార్కెటింగ్ భవన పనులను పరిశీలించి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖలో ఆయుధాల భద్రత నిర్వహణను మరింత పటిష్టం చేసే దిశగా మరో ముందడుగు పడింది. పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించిన బెల్ ఆఫ్ ఆర్మ్స్ ను విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు శాఖలో ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు, సంబంధిత సామగ్రిని సక్రమంగా భద్రపరచడం, నిర్వహించడం, అవసరమైన సమయంలో అందుబాటులో ఉంచేందుకు ఈ బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సదుపాయం పోలీసు శాఖ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని అన్నారు. విధి నిర్వహణలో ఆయుధాల భద్రత, సంరక్షణ, సాంకేతిక నిర్వహణ అత్యంత కీలకమని, ఆయుధ సామగ్రి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావలేకుండా నిబంధనల ప్రకారం భద్రపరిచి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. జిల్లాలోని సాలూరు ఏరియా ఆసుపత్రిలో 1-02 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే తల్లులు, బిడ్డలకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను ఉచితంగా, సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన సమయంలో ఆసుపత్రికి రవాణా సౌకర్యం కల్పించడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. విపత్తు నిర్వహణ రంగంలో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2027 అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో విపత్తుల నివారణ, ముందస్తు సన్నాహకాలు, సహాయక చర్యలు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి దరఖాస్తులను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:35. ఇప్పుడు విందాం చిత్రమంజరి సినిమా పాటలు. ముందుగా విశ్వనాథనాయకుడు చిత్రం నుండి ఎం రమేష్ పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి గీతం వినండి. సంగీతం జేవి రాఘవులు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తర్వాత వారసుడు వచ్చాడు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామ శాస్త్ర గీతం వినండి. సంగీతం ఇళయరాజా.

చిత్రమంజరి సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తర్వాత వినండి సత్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: తర్వాత ధ్రువ నక్షత్రం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన వేటూరు గీతం వినండి. సంగీతం చక్రవర్తి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: చిత్రమంజరిలో చివరిగా వినండి, లేడీస్ టైలర్.

చిత్రమంజరి సినిమా పాటలు మీరు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం హలో అభిరుచి. శ్రోతలు ఫోన్ ద్వారా కొరే సినిమా పాటలు. మరి మీరు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను వినాలంటే

0: ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2449 1977, మరో నెంబర్ 2441 19, ఎస్టిడ్ కోడ్ 08562. శ్రోతలకు రోజు చెప్పే విన్నపం ఏంటంటే, గడువు పూర్తి చేసుకున్న శ్రోతలు మాత్రమే కార్యక్రమానికి ఫోన్ చేసి పాల్గొనాలని మనవేండి. ముందుగా మొదటి శ్రోతను పలకరిద్దాం.
1: హలో, హలో,
0: హలో, లైన్ కలిసిందండి, మీరు మాట్లాడాలి.
1: హలో హలో, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. హలో
2: హలో,
1: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను చేసి ఇప్పటికీ పోయిన నెల 12 తేదీ చేసిన మేడం. మాది సత్యసాయి జిల్లా ముదిగుబు మండలం నక్కలపల్లి నుంచి యంగముని మేడం.
1: యంగముని గారు చెప్పండి.
2: బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. మీరు బాగున్నారు
2: మేడం? భార్య బిడ్డలు ఉందా?
1: భార్య బిడ్డ. నిన్న చేస్తున్నారు కదా మీరు ఫోను?
2: నేను చేయలేదు మేడం, పోయిన నెల 12 తేదీ చేసిన, ఈ రోజు చేస్తాను.
1: అవునా, ఎంగముని కాదు, పేరు మాత్రం మార్చి చెప్పారు. మీ మాట తీరు అంతా సరే, చెప్పండి. ఏ సినిమాలో పాట? భార్యాభర్తల నుంచి భార్యా బిడ్డలు. చక్కనయ్య చందమామ ఎక్కడున్నావు అనే పాట.
2: సుశీలను వసంత.
1: ఓకేనండి, మరి పాట వినేద్దామా?

0: हेलो हेलो,
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నలిని ప్రియ మాట్లాడుతున్నానండి.
0: నళిని ప్రియ గారు.
1: అవునండి, ఇది వాట్సాప్ మెసేజ్ పంపిస్తాను, వినిపించట్లేదు. ఏంటండి
0: రోజు వింటున్నారా అండి?
1: వింటున్నానండి. నేను 15 రోజులకి 20 రోజులకి దాటిందండి, మొన్న ఎన్ని మాటలు పంపిస్తే వినిపించట్లేదండి. అసలు ఎన్ని రోజులు
0: సరే,
1: పంపిస్తారండి?
0: ఈరోజు పెట్టారా అండి మీరు మెసేజ్?
1: ఈ రోజు పెట్టలేదండి, వినిపించటం లేదని ట్రై చేశానండి, కాల్ ట్రై
0: అలా
1: చేశాను.
0: ఏం లేదండి, మీ ఒక్కొక్క రోజు 2 సార్లు కూడా వస్తుంది.
1: వినిపించటం లేదండి,
0: లేదంటే 10కి ఒక
1: 2 సార్లు
0: ప్రోగ్రామ్
1: వస్తుందని.
0: వస్తుంది కదా, అది అయిపోయిన తర్వాత వెంటనే వేసి ఉండొచ్చు, మీరు మిస్ అయి ఉండొచ్చు. సరే చూస్తామండి, చెప్పండి. అయితే ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు నళిని గారు?
1: మాకు అఖండ అటవం ఉందండి.
0: అఖండ 2 లేదు.
1: లేదా? సరే ఓకే అండి. అయితే స్వప్న ఉందండి, స్వప్న మూవీ.
0: స్వప్న ఉందండి, చెప్పండి అందులో ఏ పాట?

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ చ

లోక విముత జయ దేవ శ్లోక శృంగార రాగ దీప భరత శాస్త్ర రమణీయ నాదన భావ భావ రూప స్వర విలాస హాస చతుర నయన సుమ వికాస భాస సుందర వదన.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: హలో,
5: నమస్తే సార్.
4: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నా పేరు శంకరయ్య మేడం.
4: శంకరయ్య గారా?
5: శంకరయ్యర్ తాడపిత్రి మేడం.
4: శంకరయ్య గారు,
5: అవును.
4: చెప్పండి, ఏ సినిమాలో
5: పాటండి మేడం మంచిది?
4: బొబ్బిలి పులి. మంచిది అంటే ఏ పాట అని మీకు నచ్చిన పాట?
5: ఎప్పుడైనా.
4: ఓకేనండి, మరి పాట వినేద్దామా?
5: ఓకే మేడం.

0: ఈ నెల 2వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వెరికోసిల్ ట్రీట్మెంట్, పురుషుల్లో వృషణాల వాపు, ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 2 4 4 1 1 9, అలాగే మరొక నంబర్ 2 4 4 1 9 7. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటిఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి కడప.
1: హలో.
2: హలో,
1: నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: పొద్దుటూరు నుంచి కులాయమ్మను మాట్లాడుతున్నాను.
2: కులాయమ్మ గారు చెప్పండి, ఏ సినిమాల పాట?
1: బాగున్నారా మేడం?
2: బాగున్నామండి.
1: సురేష్ సార్ అన్నారు సార్?
3: బాగున్నామండి. మీరు బాగున్నారా కులాయమ్మ గారు?
1: బాగున్నాం సార్.
3: చెప్పండి, మరి ఈరోజు ఏ సినిమాలు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: కల్పన సార్.
3: ఏంటండి?
1: కల్పన. కల్పన.
3: అందులో ఏ పాట అండి?
1: చిక్కులు చూడకు రామయ్య, పక్కన ఉన్నది సీతమ్మ.
3: మంచి పాట అడిగారు. ఏం చేస్తున్నారండి?
1: ఊరికి వెళ్ళాం సార్.
3: హాయిగా రేడియో వింటున్నారా? సరే, మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది మరి.
1: ఓకే సార్, మా ఫ్రెండ్స్ కోసం, అందరి కోసం సార్.
3: మీ ఫ్రెండ్స్ కోసము, రేడియో వింటున్న వారందరి కోసము, నా కోసము, సరేనా?
1: మీ అందరి కోసం సార్.
3: సరేనండి మరి.
1: ఓకే, నమస్తే సార్.
3: నమస్తే.

0: హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను వినాలంటే ఫోన్ చేయండి. 2449197 మరో నెంబర్ 2441119 ఎస్టీడ్ కోడ్ 0862.
1: హలో
2: మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: గురుమూర్తి మేడం, రసూల్పల్లి నుంచి.
1: గురుమూర్తి గారు చెప్పండి, ఏ సినిమాల పాట ఈరోజు వినాలనుకుంటున్నారు?
2: దొంగమొగుడు మేడం.
1: దొంగమొగుడు అందులో నుంచి
2: నల్లంచు తెల్లచీర.
1: ఏం చేస్తుంటారండి మీరు?
2: మగ్గం నేస్తాము.
1: పట్టు చీరలేనా, మామూలు చీరల?
2: పట్టు చీరలే మేడం.
1: ఎంత రేంజ్ నుంచి ఉంటాయి?
2: రేంజ్ అంటే మాకు కూలి ఇస్తారు మేడం. రేంజ్ అంటే 9,000 10,000 అట్లా ఉన్నాయి.
1: అంటే స్టార్టింగ్ అంత నుంచి ఉన్నాయా?
2: అవును మేడం.
1: అంటే మీరు పడుగు తెచ్చుకొని నేస్తూ ఉంటారన్నమాట. ఓకేనండి, మరి పాట వినేద్దామా?

0: హలో
1: లైన్ కలిసిందండి, మాట్లాడి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: హలో మేడం, నర్సం నర్సం సార్ సంధ్యావళ మండ
1: హలో హలో
2: నమస్తే సార్.
1: హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. హలో,
3: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి?
3: పెద్దవట్టం మండలం శివనిపల్లి నుంచి కొండారెడ్డిని మాట్లాడుతున్నాను సార్.
1: కొండారెడ్డి గారు చెప్పండి, సినిమా నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: మా సినిమా నుంచి అమ్మ నడిచొస్తే మా అనే పాట కావాలి సార్.
1: ఏం చేస్తుంటారు మీరు?
3: వ్యవసాయం చేస్తాను సార్.
1: అవునా?
3: అవును సార్.
1: ఏంటి అన్నం నడిపిస్తున్నారా మరి?
3: బాగుంది సార్, వేస్తున్నాం సార్ పంటలు.
1: ఏం పంట వేశారండి?
3: పసుపు అరటి వేశాను సార్.
1: అరటిలో ఏ రకం వేశారు?
3: గ్రాండ్ 9 సార్. గ్రాండ్ 9 అంటారు.
1: అంటే అవి తినేవా లేకుంటే కర్రీ చేసేవా?
3: మామూలు తినేటివి సార్. ఇప్పుడు మన కడపలో పదవస్తున్నాం అమ్ముతూ.
1: ఆహా, శివునిపల్లి అంటే ఎక్కడండి అది?
3: బకలపేట ఉంది కదా సార్, పెద్దవేల్ క్రాస్. కొంచెం ముందు పోతే కాస్కాన్ గుడి వస్తుంది, ఎదురుగా ఉంటుంది.
1: ఆహా, అవునా.
3: మాధవరానికి బకలపేటకి మధ్యలో.
1: సరే సరే.
3: ఇప్పుడు ఎన్హెచ్ నేషనల్ హైవే పక్కన
1: రోడ్డు పైనే.
3: అవును సార్.
1: ఎన్ని నెలల పంట మీరు వేసిన రకం?
3: రెండు కూడా 9 నెలలే సార్.
1: 9 నెలల?
3: మా ఏరియా అంతా అవే వేస్తారు సార్. మా వాటర్ ఉంది, అవే వేస్తారు.
1: పంట బాగుందండి. మరి ఇప్పుడు ఎన్ని నెలలు అయింది వేసి?
3: ఇప్పుడు 2 నెలలే సార్.
1: సో ఇంకా 6 నెలలు ఉందా, 7 నెలలు ఉందా?
3: అవును సార్, మార్చి నుంచి వస్తాయి.
1: యాప్లో వింటున్నారా, రేడియోలో వింటున్నారా కార్యక్రమాలు?
3: ఇంటి దగ్గర ఉంటే రేడియోనే వింటాను సార్, ఇక్కడ నేను పనిలో ఉన్నప్పుడు మాత్రం యాప్లో వింటాను.
1: సంతోషం అండి. వేవ్ అనే కొత్త యాప్లో కూడా మనం ఈ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి, వినండి మరి.
3: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: వెల్కమ్.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మేము కడప జిల్లా పులివెందుల నుంచి మాట్లాడుతున్నాం మేడం. సుబ్బలక్ష్మి.
0: సుబ్బలక్ష్మి గారు, ఏ సినిమాలో పాట వినాలని కోరిక?
1: మహేష్ బాబుది ఏదైనా సరే మేడం.
0: మహేష్ బాబుది ఏదైనా,
1: ఏ సినిమాలోదైనా వేయండి.
0: మీరు మహేష్ బాబు వీరమ్మనా?
1: అవును మేడం.
0: ఏం చేస్తుంటారండి మీరు?
1: హౌస్ వైఫ్ మేడం.
0: అంటే ఏమో, ఇంట్లోనే ఉంటారా మీ పిల్లలు? కానీ మీ పిల్లలు?
1: మా పిల్లలు ఇద్దరు కొడుకులు మేడం. కంప్యూటర్ షాపు.
0: కంప్యూటర్ షాప్ ఉంది ఎక్కడ? వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర లేదంటే బస్ స్టాండ్ దగ్గర?
1: అక్కడే అక్కడే మేడం.
0: ఓకేనండి. మా మరి మహేష్ బాబు పాట వినిపిస్తున్నాం, వినేసేయండి మరి.
1: సరే మేడం.

0: హలో,
1: హలో మేడం, మేడం
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: రుక్మిణి మేడం.
0: హలో,
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి ఎవరు?
1: ఆళ్ళగడ్డ నుంచి రాజేశ్వరి.
0: ఆర్లగడ్డ నుంచి రాజేశ్వరి గారు. చెప్పండి,
1: మేడం
0: ఏ సినిమాలో పాట?
1: నీతి నిజాయితీ మేడం.
0: నీతి నిజాయితీ.
1: అవును మేడం,
0: అందులో
1: మాటల కందని భావాలు.
0: ఏం చేస్తుంటారండి మీరు?

0: మేడం, నేను గృహిణి మేడం.
1: గృహిణి అనేది చిన్నగా చెప్పనవసరం లేదండి, ఎందుకంటే చాలా గట్టిగా చెప్పాలి. ఉద్యోగస్తుల
0: అబ్బో,
1: కన్నా
0: చాలా
1: గృహిణికి
0: భారమైన ప ఎక్కువ ఉంటాయి మేడం
1: ఏ రోజు
0: పనులు.
1: సెలవు ఉండదు, ఈ టైం అంటూ ఉండదు, 24 అవర్స్ ఆన్ డ్యూటీ అన్నట్టు ఉండాలి.
0: అవును మేడం.
1: సరేనండి,
0: మేడం
1: మీరు అడిగిన
0: వచ్చిన
1: పాట
0: విక్రమార్క కథలు బాగుంటుంది మేడం.
1: థ్యాంక్ యూ అండి. సరే, మీరు అడిగిన పాట వినేద్దాం మరి.
0: మంచిది మేడం.

0: హలో,
1: హలో,
0: కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నమస్తే సార్. సరే సార్,
0: నమస్తే, మీ పేరు?
1: ప్రకాష్ నగర్
0: మీ పేరు చెప్తారా?
1: దాకా సార్.
0: సుధాకర్ గారు, చెప్పండి. బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. చెప్పండి, ఈరోజు మరి ఏ సినిమా నుండి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: పైసా వసూలు.
0: పైసా వసూలా?
1: కన్ను కన్ను తెలుసు.
0: అందులో ఏ పాట అండి? కన్ను
1: కన్ను
0: కన్ను.
1: కన్ను తెలుసు.
0: వచ్చారా మరి హాస్టల్కి ఈరోజు?
1: వచ్చాను సార్.
0: వెళ్తున్నారా అందరు పిల్లలందరూ హాయిగా వెళ్తున్నారా
1: పిల్లలు
0: స్కూల్కు?
1: స్కూల్కి వెళ్ళిపోయారు. ఓకే
0: సరే
1: సార్.
0: అండి,
1: ఓకే సార్.
0: మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది, విందాం.
1: థ్యాంక్ యూ.
0: వెల్కమ్.

0: హలో
1: హలో
0: హలో
1: హలో
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను రిసెంట్ క్లాస్ అమ్మా.
0: మీది ఎంత డిస్టర్బెన్స్ గా ఉందండి ఫోను.
2: మీ పేరు మరోసారి చెప్తారా?
1: లక్ష్మీదేవి అమ్మా.
2: లక్ష్మీదేవి గారు
0: ఎక్కడి నుంచి అండి?
1: ఎస్టేట్.
0: ఎస్టేట్ నుంచి. ఏ సినిమాలో పాట ఈరోజు వినాలనుకుంటున్నారు? మీరు ఫోను దగ్గరగా
2: ఫోర్ దగ్గర పెట్టుకున్నారు.

0: మాట్లాడండి
1: ప్రేమ
0: ప్లీజ్.
1: నోము నోము
0: అందులో ఏ పాట అండి?
1: నోము పండించవసమనేది ఇప్పటా పోయింది. నేను 6 నెలల పైన ఫోన్ చేపట్టి ఆ
0: అవునా?
1: చేసేసి ఇసుకు పట్టి నాకే ఫోన్ చేయటంలా.
0: చాలా మంది
1: మీరే మీ తప్పేం లేదు, మీరు దాన్ని ఇని ఆపేస్తా ఉన్నారు. వాళ్ళు వాళ్ళకుండల్లా తిరిగి
0: ఇంకా మనం ఏం
1: మనం ఏం చేద్దాం.
0: చేయలేమండి, కొన్ని అర్థం చేసుకోవాలి.
1: నెలకు
0: పర్లేదు, ఈ రోజు
1: నెలకు
0: అయితే
1: అక్కడికి చేస్తా ఉన్నారు ఫోన్లు.
0: మీకైతే ఈరోజు లైన్ కలిసింది కదా, మీరు అడిగిన పాట కూడా సిద్ధంగా ఉంది, మరి విందామా అండి.
1: సరేమ్మా.
0: నమస్తే.

0: హలో,
1: హలో,
0: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: కోనసీమ జిల్లా సీఎస్ గుండెగూడ నుంచి అండి.
0: సార్, మీ పేరు చెప్తారా?
1: నా పేరు గాలిజా సత్యనారాయణ అండి.
0: సత్యనారాయణ గారు, ఏ ఊరు అన్నారు? కోనసీమనా?
1: కోనసీమ జిల్లా.
0: చెప్పండి, ఏ సినిమాలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మంచి మనుషులు
0: అందులో ఏ పాట అండి?
1: నీవు లేక నేను లేదా?
0: మీరు మొబైల్ వాల్యూమ్ తగ్గిస్తారా కొంచెము? నాకు వినిపిస్తోంది. మంచి మనసులో ఏ పాట అండి?
1: మంచి మనసులు కొమ్మ కొమ్మకు సన్నాయి.
0: కొమ్మ కొమ్మకో సన్నాయి అందులో కాదు కదండి.
1: అంటే గోల్టాక్ అండి.
0: ఏంటండి
1: గోల్టాక్? అది
0: మంచి మనసుల చిత్రం నుండి మీకోసం అయితే ఒక పాట వినిపిస్తాను. కార్యక్రమానికి సమయం అయిపోతుంది, దయచేసి పాట వినండి.

హలో అభిరుచి శ్రోతలు, ఫోన్ ద్వారా కూడిన సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రకటించిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి శ్రీ సంతోష్ నేత ఐపీవైఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. పరిచయం చేస్తూ ఉన్నవారు రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు చేరువ చేయాలి అనే లక్ష్యంతో 2018లో ప్రారంభమైన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ నేడు తన 8 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. తపాలా శాఖకు ఉన్న విస్తృతమైన నెట్వర్క్ ను ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవలతో అనుసంధానం చేస్తూ ముఖ్యంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్, యూపీఐ, ఆధార్ ఆధారిత బ్యాంకింగ్, బిల్ పేమెంట్స్, డిజిటల్ రాఫ్ సర్టిఫికేట్ వంటి అనేక సేవలను ప్రజల ఇంటి వద్దకే చేరవేస్తూ ఆర్థిక సేవలను మరింత సులభతరం చేస్తూ ఉంది. ఐపీపీబీ 8 ఏళ్ల ప్రయాణం ఎలా సాగింది? ఆంధ్రప్రదేశ్లో దీని సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయి?

0: భవిష్యత్తులో ఎలాంటి కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది, ఇటువంటి అంశాల గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ కె సంతోష్ నేత ఐపీవైఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా ఈ 8 ఏళ్ల ప్రయాణాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు?
1: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 2018 సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అట్టహాసంగా ప్రతి మినిస్టర్ వచ్చి ప్రతి లొకేషన్ లో 650 బ్యాంకింగ్ బ్రాంచెస్ లో ఈ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ 8 ఏళ్ల పాటు చాలా విజయాలను సాధించాము. అందులో ముఖ్యంగా ఒక బ్యాంక్ అంటే మనం బ్రిక్ అండ్ మోటార్ బ్యాంక్ మాత్రమే మన మైండ్ లో వస్తుంది. కానీ ఆ యొక్క ఆలోచనను మనము కొలగొడుతూ మనము ఈ రోజున బ్యాంక్ మీ ఇంటి వద్దకు అనే ఒక భావనను మనం ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి ఒక సక్సెస్ మనం చూస్తున్నాము. ఇప్పుడు ఈ రోజున గ్రామీణ ప్రాంతాల వారికి, రిమోట్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఈ రోజున మనం బ్యాంకింగ్ సదుపాయం అందించగలుగుతున్నామంటే ఐపీపీబీ చేసిన కృషి వల్లనే. ఈ ఐపీపీబీ కస్టమర్ బేస్ ఈ రోజుకి 14 కోట్లకు పైగా చేరుకుంది. ఇందులో 80% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే కావడం విశేషం. అలాగే క్యాసా డిపాజిట్లు కూడా ఆగస్టు 2026 నాటికి 28,400 కోట్లకు చేరాయి. సో అందువల్ల ఈ 8 ఏళ్ల ప్రయాణాన్ని ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ బ్యాంకింగ్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనే 3 ప్రధాన విజయాల ప్రయాణంగా నేను విశ్లేషిస్తున్నాను.
0: సార్, 2018 లో ప్రారంభమైన యొక్క ఐపీపీబీ ప్రధాన లక్ష్యం ఏమిటి?
1: ముఖ్యంగా మనం గమనిస్తే ఐపీపీబీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అన్బ్యాంక్డ్ మరియు అండర్ బ్యాంక్డ్ ప్రజలకి సులభమైన, అందుబాటులో ఉండే బ్యాంకింగ్ సేవలను అందించడం మన యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఐపీపీబీ గణనీయమైన విజయాన్ని సాధించింది. పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకుల ద్వారా బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లింది. ఐపీపీబీ అధికారిక సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసులు మన బ్యాంకింగ్ సేవలు అనుసంధానించబడ్డాయి. 2026-27లో ఐపీపీబీ కస్టమర్ సంఖ్య 14 కోట్లకు దారడం, అందులో 80% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం, అలాగే 49% ఖాతాదారులు మహిళలు కావడం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో ఐపీపీబీ సాధించిన విస్తృత విజయంగా మనం స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఈ బ్యాంకింగ్ సేవలను అందుకోవడం చాలా సాధికారంగా అనిపిస్తోంది.
0: సార్, సాధారణ బ్యాంకులతో పోలిస్తే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రత్యేకత ఏంటంటారు?
1: ఐపీపీబీ అనేది ప్రత్యేకత పోస్టల్ నెట్వర్క్ ద్వారా వస్తుందండి. ఎర్లియర్ మనం బ్రిక్ అండ్ మోటార్ బ్యాంక్స్ ని మాత్రమే చూసాము. కానీ ఈ రోజున డోర్ స్టెప్ బ్యాంకింగ్ మోడల్ ని ఐపీపీబీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సాధారణంగా కస్టమర్ బ్యాంకు శాఖకు వెళ్ళాలి, కానీ ఐపీపీబీలో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు. సో అంటే ఐపీపీబీలో కస్టమర్ గోస్ టు ద బ్యాంక్ అనే విధానంతో పాటు బ్యాంక్ రీచెస్ ద కస్టమర్ అనే విధానం కూడా ఉంది. పోస్టల్ నెట్వర్క్ డిజిటల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ఆధారిత సేవలను కలిపి చివరి మైలుకు బ్యాంకింగ్ ను అందించడం ఐపీపీబీ యొక్క ప్రత్యేకత.
0: సార్, ఐపీపీబీకు అత్యంత ప్రత్యేకమైన సేవల్లో డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఒకటి కదా సార్? సో ఈ బ్యాంకింగ్ సేవలు ఎలా అందుతూ ఉన్నాయి?
1: పోస్ట్మెన్ మరియు గ్రామీణ డాక్ సేవకులు వారి చేతిలో మొబైల్ తో పాటు బయోమెట్రిక్ డివైస్ తీసుకొని ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్లి బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 186,000 మంది పోస్ట్మెన్లు మరియు గ్రామీణ డాక్ సేవకులు డోర్ స్టెప్ సేవలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి ద్వారా బ్యాంకింగ్ సేవలు గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఇంటి వద్ద కూడా చేరుతున్నాయి. కస్టమర్ నగదు ఉపసంహరణ, నగదు జమ, రెమిటెన్స్, బిల్లుల చెల్లింపులు, బీమా, పెన్షన్ వంటి థర్డ్ పార్టీ సర్వీసెస్ కూడా, అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ, నామినీ అప్డేట్స్ వంటి నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. సో అంటే ఒక కస్టమర్ బ్యాంక్ కి రావాల్సిన అవసరం ఉండదు, కానీ మన పోస్ట్ మ్యాన్, జీడిఎస్ వారి ఇంటికే వెళ్లి ఇవన్నీ సేవలను అందిస్తున్నారు.
0: సార్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖకు వెళ్లలేని వృద్ధులు కానివ్వండి, దివ్యాంగులు, మహిళలు, సో ఇటువంటి వారికి డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఎంత ఉపయోగకరంగా ఉంది?
1: ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరిగా ఉన్న మహిళలు లేదా దూర ప్రాంతాల్లో నివసించే వారికి బ్యాంకు శాఖకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. వారు ఇంటి వద్దే నగదు ఉపసంహరణ, నగదు జమ, డబ్బు బదిలీ, బిల్లుల చెల్లింపు, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వంటి సేవలను పొందగలరు. ఇది కేవలం బ్యాంకింగ్ సౌకర్యం మాత్రమే కాదు, ప్రయాణ సమయం, ఖర్చు మరియు శారీరక ఇబ్బందులను తగ్గించే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధనం.
0: సార్, ఇంటి వద్ద ఏ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయంటారు?
1: మీరు చూసుకుంటే ఇక్కడ

0: ప్రారంభించడం, నగదు జమ చేయడం, నగదు ఉపసంహరణ చేయడం, డబ్బు బదిలీ అంటే రెమిటెన్స్ కానీ, యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఆధార్ మొబైల్ అప్డేట్, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి థర్డ్ పార్టీ సర్వీసెస్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, నామినీ ఆర్ పర్సనల్ డీటెయిల్స్ మార్పులు, ఆధార్ లింకింగ్, బెనిఫిషియరీ అండ్ బిల్లర్ మేనేజ్మెంట్, ఇతర అందుబాటులో ఉన్న సర్వీస్ రిక్వెస్ట్లు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఐపీపీ తాజా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఈ సేవలను అధికారికంగా పేర్కొంది.
1: సార్, డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఐపీపీపీ ద్వారా యూపీఐ సేవలు ప్రజలకు ఏ విధంగా అందుతూ ఉన్నాయి?
0: ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు యూపీఐ ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం, ఇతర బ్యాంకు ఖాతాలకు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం, ఎలక్ట్రిసిటీ ఆర్ వాటర్ బిల్స్, యూటిలిటీ బిల్స్ పే చేయడం, మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్లు చేయడం వంటి సేవలను పొందుతున్నారు. ఐపీపీ యూపీఐని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ చెల్లింపుల పరిధిని విస్తరించింది.
1: సార్, స్మార్ట్ ఫోన్ లేదా యూపీఐ సేవలపై వీటికి సంబంధించి అవగాహన లేని గ్రామీణ ప్రజలకు అసిస్టెడ్ యూపీఐ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకుని వచ్చారు కదా సార్, ఈ సౌకర్యం అనేది ఏ విధంగా లభిస్తుందంటారు?
0: ఇది ఐపీపీలో చాలా ముఖ్యమైన ఇన్నోవేషన్ అండి. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉండకపోవచ్చు లేదా యూపీఐ యాప్ ఉపయోగించడం తెలియకపోవచ్చు. అలాంటి వారికి అసిస్టెడ్ యూపీఐ ద్వారా ఐపీపీ సిబ్బంది, పోస్ట్మెన్, జీడిఎస్ సహాయంతో యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐపీపీబీ అధికారిక వార్షిక నివేదిక ప్రకారం అసిస్టెడ్ యూపీఐ స్మార్ట్ ఫోన్ లేదా డెబిట్ కార్డు వంటి ఎంట్రీ బ్యారియర్స్ లేకుండానే యూపీఐని ఉపయోగించడానికి సహాయపడే విధంగా రూపొందించబడింది. సో ఇది చాలా ఉపయోగకరం అండి.
1: సార్, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీపీబీ ఖాతాదారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
0: ప్రజలు ముఖ్యంగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకటి, ఓటీపీ, ఎంపిన్, యూపీఐ పిన్ ఎవరితో చెప్పకూడదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, బ్యాంకు అధికారి పేరుతో ఎవరైనా పిన్ ను ఓటీపీ అడిగితే ఇవ్వకూడదు. తెలియని లింక్స్ పై క్లిక్ చేయకూడదు. యూపీఐ పేమెంట్ స్వీకరించడానికి పిన్ అవసరం లేదని గుర్తుంచుకోవాలి. అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వస్తే వెంటనే స్పందించకుండా అధికారిక ఐపీపీబీ ఛానల్స్ ద్వారా ధృవీకరించాలి. మొబైల్ పోయినా లేదా అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపించినా వెంటనే బ్యాంకు సమాచారం ఇవ్వాలి. ఐపీపీబీ లావాదేవీలు డిపాజిట్ లేదా విత్డ్రాయల్స్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ ద్వారానే జరుగుతాయి, అంటే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఖాతాదారుడి వేలి ముద్ర లేదా ప్రమాణీకరణ లేకుండా ఎలాంటి మోసపూరిత నగదు లావాదేవీలు జరగవు. ఇది ఐపీపీ ఖాతాదారులకు అత్యుత్తమ భద్రతను అందిస్తోంది. ఓటీపీ, పిన్, పాస్వర్డ్ ఎవరికి చెప్పకండి. సురక్షితమైన బయోమెట్రిక్ ఆధారిత లావాదేవీలను విశ్వసించండి. అనే జాగ్రత్తలు మిమ్మల్ని సైబర్ మోసాల బారి నుండి పడకుండా చేస్తాయి.
1: సార్, దేశంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందించాలి అనే ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఈ లక్ష్యంలో ఐపీపీబీ పాత్ర ఏ విధంగా ఉందంటారు?
0: ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో చాలా గొప్ప పాత్ర ధరించడం జరిగింది. ఈ రోజు వరకు పొదుపు, నగదు లావాదేవీలు, డిబిటి, ఇన్సూరెన్స్, పెన్షన్, డిజిటల్ పేమెంట్స్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలు ప్రతి ఒక్కరికి సులభంగా అందుబాటులో ఉండేలా చేయడం. సో ఈ లక్ష్యంలో ఐపీపీబీ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల ఐపీపీబీ ఖాతాలు ప్రారంభించబడ్డాయి. అలాగే డిబిటిలో ఐపీపీబీకి దాదాపు 12% మార్కెట్ వాటా ఉంది. ఇప్పటి వరకు ఐపీపీ ఖాతాల ద్వారా 173,000 కోట్ల పైగా డిబిటి మొత్తాలను జమ అయ్యాయి. ప్రస్తుతం 6,69,00,000 ఖాతాలకు డిబిటి క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉండగా సుమారు 9.5 కోట్ల ఖాతాలు ఆధార్ సీడెడ్ ఖాతాలుగా ఉన్నాయి. దీని ద్వారా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేందుకు ఐపీపీ ఒక సమర్థవంతమైన వేదిక పనిచేస్తోంది. ఇక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా అందించడానికి మన అతిపెద్ద బలం 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసులను విస్తృత నెట్వర్క్. ఈ పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా దేశంలో గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లగలుగుతున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఐపీపీ ఖాతాదారుల్లో 49% మంది మహిళలు ఉండటం. ఇది మహిళలకు కూడా బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు పెద్ద ఎత్తున చేరుతున్నాయనడానికి ఒక మంచి సూచిక. ముఖ్యంగా పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లడం ఐపీపీ ప్రత్యేకత. అందువల్ల ఖాతా ప్రారంభించిన నుండి డిబిటి పొందడం, డిజిటల్ చెల్లింపులు చేయడం, పొదుపు, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి ఆర్థిక సేవలను ఉపయోగించుకోవడం వరకు 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్, 14 కోట్లకు పైగా ఖాతాలు మరియు 49% మహిళల ఖాతాదారుల భాగస్వామ్యంతో సమగ్ర ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధనలో ఐపీపీ విజయవంతంగా ముందుకు సాగుతోంది.
1: సార్. ఆంధ్రప్రదేశ్

0: ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామాలకు బ్యాంకింగ్ సేవలను తీసుకువెళ్లడంలో తపాల శాఖ నెట్వర్క్ ఎంత కీలకంగా ఉంది?
1: ఆంధ్రప్రదేశ్ లో తపాల శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విస్తృత నెట్వర్క్ ఐపీవీకి చాలా పెద్ద బలం. పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకులు ఇప్పటికే గ్రామీణ ప్రజలకు ప్రవర్శం ఉన్న వ్యక్తులు. అందువల్ల కొత్తగా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాల్సిన అవసరం లేకుండా ఉన్న పోస్టల్ నెట్వర్క్ ను ఉపయోగించి బ్యాంకింగ్ సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లవచ్చు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలో దాదాపు 10,000కు పైగా పోస్ట్ ఆఫీసులు మరియు 11,000 పైగా ఉద్యోగుల పటిష్టమైన యంత్రాంగం ద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికి నాణ్యమైన, వేగవంతమైన సేవలను సులభంగా అందుతున్నాయి. ఇది మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మనం చేయగలిగిన ఇంప్రూవ్మెంట్ అండి.
0: సార్, పెన్షనర్లు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, సో ఇటువంటి వర్గాల వారికి ఐపీపీబీ ద్వారా అందుతూ ఉండే ముఖ్యమైన సేవలు ఏంటి?
1: పెన్షనర్లకు ముఖ్యంగా డోర్ స్టెప్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, అదే జీవన్ ప్రమాణ్ గా అంటాము, చాలా ఉపయోగకరమైనవి. ఎందుకంటే వారు ప్రతిదానికి బ్యాంక్ కి రాలేరు. అలాంటి వాళ్లకు మనం డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ద్వారా చాలా ఉపయోగకరమైన సేవలను అందిస్తున్నాము. అలాగే వృద్ధులు కూడా, వృద్ధులు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ కోసం కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు ఐపీ ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేషన్ సౌకర్యాన్ని అందిస్తోంది. అంతేకాకుండా క్యాష్ విత్డ్రావల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫండ్స్ ట్రాన్స్ఫర్ వంటి ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను కూడా ఇంటి వద్ద పొందే అవకాశం ఉంది.
0: సార్, మీరు ఇప్పుడే చెప్పారు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేసి. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విషయంలో ఐపీపీబీ ద్వారా ఎలాంటి సౌకర్యం అనేది ముఖ్యంగా అందుతుందంటారు?
1: ఐపీపీబీ ద్వారా మనం ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ్ రూపొందించవచ్చు. సో ప్రత్యేకంగా ఏమిటంటే, పెన్షనర్ ఐపీపీ ఖాతాదారుడే కావాల్సిన అవసరం లేదు. ఇతర బ్యాంకుల్లో పెన్షన్ ఖాతా ఉన్న పెన్షనర్లు కూడా ఈ సేవను సద్వినియోగం చేసుకోవచ్చు. సో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవకు నేరుగా ఇంటికి వచ్చి ఈ బయోమెట్రిక్ ప్రామాణీకరణ పూర్తి చేసే సమగ్ర డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అందువల్ల అనారోగ్యం లేదా వయోభారంతో బయటకు వెళ్లడం కష్టమైన వృద్ధులు, పెన్షనర్లు ఎక్కడికి వెళ్లకుండా తమ నివాసం వద్దే అతి తక్కువ సమయంలో సురక్షితంగా జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు.
0: సార్, ఐపీపీబీ ఖాతాను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ తో అనుసంధానం చేసుకోవడం వల్ల ఖాతాదారులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి?
1: ఇది రెండు రకాలుగా లాభం చేకూరుస్తుందండి. ఐపీపీబీ మరియు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా పోసా అకౌంట్ అనుసంధానం వల్ల రెండు వ్యవస్థల మధ్య నిధులను సులభంగా నిర్వహించుకోవచ్చు. మీ అందరికి తెలుసు, ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ లో చాలా అగ్రగామిగా ఉంది స్వీప్. అండ్ అలాగే పోసా అకౌంట్ కూడా మన చిన్న మొత్తాలను పొదుపు చేసుకునే ఒక ఇంధనంగా ఎప్పటినుండో ఉంది. ఇలాంటి సమయంలో మన స్వీప్ ఇన్ స్వీప్ అవుట్ సదుపాయం ద్వారా లింక్డ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లోని నిధులు నిర్వహించుకునే అవకాశం ఉంది. అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అయిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఆర్డి అండ్ లోన్ అగేన్స్ట్ ఆర్డి వంటి ఎలిజిబుల్ ప్రొడక్ట్స్ కు చెల్లింపులు చేయవచ్చు. అంటే ఐపీవీ మరియు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ సేవలు కలిసి కస్టమర్ కు మరింత సమగ్ర ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ ను అందిస్తున్నాయి.
0: సార్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఇన్సూరెన్స్, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక సేవలను ప్రజలకు ఏ విధంగా చేరువ చేస్తూ ఉన్నారు?
1: ఐపీవీ కేవలం డిపాజిట్ మరియు పేమెంట్ సర్వీసులకే పరిమితం కాలేదండి. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, పెన్షన్ ప్రొడక్ట్స్ మరియు లోన్ రిఫరల్ స్కీమ్స్ సర్వీసెస్ వంటి సేవలను కూడా అందిస్తోంది. ఉదాహరణకు పీఎంజేజేబీవై మరియు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, పెన్షన్ ప్రొడక్ట్స్ మరియు సేవలను పోస్టల్ నెట్వర్క్ ద్వారా మరియు డోర్ స్టెప్ ఛానల్స్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నాయి. దీంతో ఒకే నెట్వర్క్ ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, సోషల్ సెక్యూరిటీ వంటి అనేక ఆర్థిక సేవలు అందుతున్నాయి.
0: సార్, మనకి డైలీ యుటిలిటీస్ ఉంటాయి కదా సార్, అంటే విద్యుత్ బిల్స్, మొబైల్ రీఛార్జెస్, సో ఇటువంటి బిల్ పేమెంట్స్ ఐపీపీబీ ద్వారా ఏ విధంగా అందిస్తున్నారు? వీటి వినియోగం అనేది ఎలా ఉంది?
1: మన బ్యాంక్ పేరే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. అంటే ఈ పేమెంట్స్ యూటిలిటీ చెల్లింపుల కొరకు మన ఈ అకౌంట్ ను ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా రూపొందించబడింది. ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వాటర్, ఎలక్ట్రిసిటీ మరియు యూటిలిటీ బిల్స్, ప్రీపెయిడ్ మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. బిల్ పేమెంట్ సర్వీసులను గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలు ఒక్కో బిల్లు కోసం వేర్వేరు కౌంటర్స్ లేదా ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఫాస్ట్ ట్యాగ్ వంటి పేమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ఐపీపీబీ ఎకో సిస్టమ్ లో అందుబాటులో ఉండే సేవల విస్తరణలో భాగంగా ఉన్నాయి. సేవల అవైలబిలిటీ మరియు ట్రాన్సాక్షన్ లిమిట్స్ కాలానుగుణంగా మారవచ్చు, కాబట్టి కస్టమర్లు తాజా ఐపీపీబీ వివరాలను పరిశీలించడం మంచిది.
0: సార్, ఆంధ్రప్రదేశ్ లో ఐపీపీబీ సేవలు ఉపయోగిస్తున్న ఖాతాదారుల సంఖ్య మరియు లావాదేవీల పరంగా ఇప్పటి వరకు ఎలాంటి వృద్ధి నమోదైందంటారు?
1: ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారుల నమోదు మరియు లావాదేవీల పరంగా అద్భుతమైన వృద్ధిని కనబరుస్తున్నాము. పోస్ట్ మ్యాన్ లో మరియు

0: గ్రామీణ డాక్ సేవకుల ద్వారా విస్తృత స్థాయి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తూ ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేస్తోంది. ఖాతా విస్తరణను చూసుకుంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో జూలై 2026 నాటికి 3,05,000 పైగా కొత్త ఖాతాలను ప్రారంభించి విస్తృత ఆదరణ పొందింది. అలాగే ఏపీఎస్ సేవలను గమనిస్తే 5,08,000 పైగా ఏపీఎస్ లావాదేవీలను విజయవంతంగా నిర్వహించింది. అలాగే సిఎల్సి అంటాము, చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ స్కీమ్, ఆధార్, చైల్డ్ ఆధార్ అంటాము, బాలాధార్, వాళ్ళకు కూడా 5 సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ నమోదుతో పాటు ఆధార్ కు మొబైల్ నెంబర్ అనుసంధానం అప్డేట్ చేసే ప్రక్రియలో దాదాపు 72,500 సేవలను ప్రజల ముంగిటకే చేర్చింది. జనరల్ ఇన్సూరెన్స్ 1 కోటికి పైగా ప్రీమియం సేకరించింది. పోస్టల్ నెట్వర్క్ మరియు మైక్రో ఏటీఎం సాంకేతికత ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఐపీ ఆర్థిక సమ్మిళిత్వాన్ని అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వేగవంతం చేస్తూ నిరంతరం ముందంజలో కొనసాగుతోంది.
1: సార్, ఆంధ్రప్రదేశ్ లోని రైతులు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారాలు, ఐపీపీబీ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చు?
0: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రైతులు, మహిళా సంఘాలు మరియు చిన్న వ్యాపారుల కోసం సమగ్రమైన డిజిటల్ మరియు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఇందులో మీరు గమనిస్తే ముఖ్యంగా డిబిటి స్కీమ్స్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల నిధులు నేరుగా ఐపీబీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. పిఎం కిసాన్ రికార్డు మైల్ రాయి, దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ 23వ విడత దాదాపు 1,36,00,000 లబ్ధిదారుల ఐపీబీ ఖాతాల్లో సుమారు 2,800 కోట్ల నిధులు జమ అయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అన్నదాత సుఖీభవ ఘనత కూడా మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు 1,800 కోట్ల నిధులను పోస్టల్ శాఖ తన విస్తృత నెట్వర్క్ ద్వారా రైతులకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే డోర్ స్టెప్ బ్యాంకింగ్ రైతులు తమ గ్రామంలో లేదా పొలం వద్ద ఏపీఎస్ ద్వారా నగదు ఉపసంహరణ, యుటిలిటీ పేమెంట్స్ మరియు డబ్బు బదిలీ చేసుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలను గమనిస్తే ఇదంతా రైతుల గురించి చూస్తే, అండ్ అలాగే ఎస్ఎస్జిని కూడా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యం డిజి లక్ష్మి ప్రాజెక్ట్ అనే కొత్త ప్రాజెక్ట్ తో ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ద్వారా 200 మందికి పైగా డిజి లక్ష్మీలను ఐపీబీ యొక్క ఇండివిజువల్ బిజినెస్ కరెస్పాండెంట్లుగా నియమించి వారికి స్థిర జీవనోపాధిని కల్పించడం జరిగింది. చిన్న వ్యాపారులకు క్యూఆర్ లేదా యూపీఐ కలెక్షన్లు, అలాగే కస్టమర్ల నుంచి 0 ఛార్జీతో యూపీఐ ఆర్ క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులను స్వీకరించవచ్చు. మర్చెంట్ లోన్స్, చిన్న వ్యాపారుల అభివృద్ధి మరియు పెట్టుబడి అవసరాల కోసం మర్చెంట్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఐపీబీ లోన్ రెఫరల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంట్లో భాగంగా హోమ్ లోన్ మరియు పర్సనల్ లోన్, వెహికల్ లోన్ మరియు గోల్డ్ లోన్, అలాగే బిజినెస్ లోన్ కూడా అందజేసే ప్రయత్నాలు చేస్తున్నాం.
1: సార్, ఫ్యూచర్ లో మనం చూస్తే కనుక ఐపీపీబీ ఏ విధంగా ఎటువంటి ప్రధాన రంగాలపై దృష్టి సారిస్తూ ఉంది?
0: మీరు గమనిస్తే ఇప్పటికే చాలా ప్రోగ్రెస్ అయింది, అండ్ తదుపరి దశలో ప్రధానంగా చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మొబైల్ బ్యాంకింగ్ మరియు డోర్ స్టెప్ బ్యాంకింగ్ మీద సాంకేతికత మరింత వేగవంతం, సురక్షితంగా చేయడం ఒక లక్ష్యం. అలాగే లాస్ట్ మైల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని కూడా ఇంకా స్థిరపరచడం, వాటి మీద ఇంకా పనిచేస్తా ఉన్నాము. అలాగే డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తూ యూపీఐ అసిస్టెడ్ యూపీఐ మరియు ఏఈపీఎస్ వంటి సేవలను మరింత మందికి సులభంగా అర్థమయ్యేలా చేయడం. సమగ్ర ఆర్థిక సేవల పంపిణీ, మైక్రో ఇన్సూరెన్స్, పెన్షన్, ఇన్వెస్ట్మెంట్స్ మరియు క్రెడిట్ రిఫరల్ సేవలను విస్తరించడం. అలాగే మర్చెంట్ లోన్ ఎక్స్పాన్షన్, చిన్న వ్యాపారులకు అందిస్తున్న మర్చెంట్ లోన్స్ ని సదుపాయాన్ని మరింత విస్తరించడం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా పరివర్తన ప్రణాళిక, భవిష్యత్తులో ప్రతి స్థాయి రుణ సేవలు మరియు విస్తృత ఆర్థిక సేవలను నేరుగా అందించేందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విభాగంలోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం. అలాగే భవిష్యత్తులో టెక్నాలజీ, పోస్టల్ నెట్వర్క్ మరియు హ్యూమన్ అసిస్టెన్స్ అనే 3 అంశాలను సమన్వయం చేస్తూ అత్యంత ప్రభావవంతమైన సమగ్ర సమ్మిళిత బ్యాంకింగ్ మోడల్ అంటే ఇంక్లూజివ్ బ్యాంకింగ్ మోడల్ ను నిర్మించడం ఏపీకి ఉన్న అతిపెద్ద అవకాశం.
1: సార్, కార్యక్రమంలో చివరగా మన ఆకాశవాణి శ్రోతలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మీరు అందించాలనుకునే సందేశం సార్?
0: నా ముఖ్యమైన సందేశం ఒకటేనండి, బ్యాంకింగ్ సేవలు మీకు దూరంగా లేవు, బ్యాంకింగ్ సేవల వ్యవస్థ మీ ఇంటి ముంగిటకు వచ్చింది. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో బ్యాంకింగ్. గ్రామీణ ప్రజలు బ్యాంకింగ్ పనుల కోసం నగరాలు, పట్టణాలు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ ద్వారా మీ స్వగ్రామంలోనే అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. అలాగే 2వ అతిపెద్ద అంశం ఏంటంటే అత్యంత చవకైన, సులభమైన బ్యాంకింగ్ మరియు జీరో బ్యాలెన్స్ ఖాతాలు. మనం అతి తక్కువ ఛార్జీలతో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సముదాయంతో సులభంగా ఖాతా ప్రారంభించవచ్చు. తక్షణ ఆధార్ సీడింగ్ మరియు ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా ప్రభుత్వ సేవల సంక్షేమ పథకాల నిధులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అలాగే కాగిత రహిత మరియు

0: ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వంటి అనేక సేవలను జీడిఎస్ పోస్ట్ మ్యాన్ల ద్వారా ఇంటి వద్దే పొందవచ్చు. ముఖ్యంగా చివరిది సైబర్ భద్రతపై అప్రమత్తత. గ్రామీణ ప్రజలు డిజిటల్ లావాదేవీలను సులభంగా అలవరించుకుంటూనే తమ ఓటీపీ పిన్ నెంబర్లు ఎవరికి చెప్పకుండా సైబర్ భద్రత విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ విధంగా చూసుకుంటే ఐపీపీ అంటే కేవలం ఒక బ్యాంకు మాత్రమే కాదు, తపాలా శాఖ యొక్క విస్తృత నెట్వర్క్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసాను చేకూర్చే ఒక గొప్ప ఆర్థిక సమ్మిళితత్వ ఉద్యమం లాగా మనం చూస్తున్నాము. ఇది ఒక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మూవ్మెంట్ లాగా ముందుకెళ్తోందని మా యొక్క ముఖ్య సందేశం.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏటీఎస్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఐపీపీబీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కడప కేంద్రం, వాట్సాప్ మనోరంజని శ్రోతలు, వాట్సాప్ ద్వారా కూరిన సినిమా పాటలు ఈ కార్యక్రమంలో ముందుగా వినండి. ముగ్గురు మునగాళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన భువనచంద్ర గీతం. సంగీతం విద్యాసాగర్. ఈ పాటను వినిపించమని వాట్సాప్ చేశారు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భారతి ఇంకా వారి స్నేహ బృందం. వారందరి కోసం ఈ పాట.

తర్వాత భార్యాభర్తలు చిత్రం నుండి ఘంటసాల జిక్కి పాడిన కొసరాజు గీతం వినండి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను వినిపించమని వాట్సప్ చేశారు. చాగలమరి నుండి రిహానా, రెహమాన్, రబ్బాని, రెహాన్, రాహిలా, హంషీరా వీరందరి కోసం ఈ పాట.

0: ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి.
1: ప్రస్తుత కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో వినండి. ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో.
2: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరే పాటల కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. కార్యక్రమంలో ఇప్పుడు ఉదిత్ నారాయణ్ సుజాత గానంలో పాట వినాలని ఒక్కడు చిత్రం నుండి కోరిన శ్రోతలు నంద్యాల జిల్లా బనగానపల్లి నుండి గౌస్ మొహద్దీన్ వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో తరువాత అచ్చయ్య, పద్మలత, పవన్, కుమార్, కుసుమ, ప్రియ, జయాంశ్, సుబ్బరాజు, అంజనాదేవి, వెంకట, జ్ఞానాంజని, పవన్ తనయ్, వారి స్నేహ బృందం వీరంతా కడప శ్రోతలు కోరిన పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి.

మీ మనసుకు నచ్చిన పాట వాట్సాప్ మనోరంజనలో ప్రసారం కావాలి అనుకుంటే ఉదయం 8:30 వాట్సాప్ చేయండి 85622444119. హర్షవర్ధన్, కుమారి, వీణాకుమారి, పవన్, లావణ్య, నాగేష్ వారి స్నేహ బృందం అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుండి కోరుతున్నారు. అల్లరి ప్రియుడు చిత్రం నుండి.

ఈ ప్రసారంలో 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు ప్రసారం కానున్నాయి. వాట్సాప్ మనోరంజనలో తర్వాత సౌందర్య, సదాప్రియ, కుమార్ గౌడ్, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, మాధవి, సంతోష్ గౌడ్, మహాలక్ష్మి, నయోమి, విజయలక్ష్మి, శ్రీధర్ గౌడ్, సత్యమ్మ వారి స్నేహ బృందం, వీరంతా కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి కోరిన పాట శభాష్ పాపన్న చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎల్ఆర్ఈశ్వరి గానంలో

వాట్సాప్ మనోరంజన కార్యక్రమంలో చివరిగా కడప ఎన్జీఓ కాలనీ నుండి లక్ష్మి, వారి కుటుంబ సభ్యులు కోరిన పాట చిత్రగానంలో సీతారామశాస్త్రి రచన వినాలని దేవిశ్రీ ప్రసాద్ సంగీత నిర్వహణలో పౌర్ణమి చిత్రంలో.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజని మీరింతవరకు విన్నారు. ఈ ప్రసారంలో 12:05 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ పుల్లెలపేరి సోమయాజులు గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. కర్ణాటక సంగీత కార్యక్రమం ఈ ప్రసారంలోనే 12:05. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు తెలుగు సినీ గీతాల చిత్రసీమ.

డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. విన్నారు ఘంటసాల పి సుశీల గానంలో, చిత్రసీమలో ముందుగా విన్న ఆ పాట కులగోత్రాలు చిత్రంలో.

వివాహ బంధం సినిమా నుండి పాట విన్నారు పివి శ్రీనివాస్ భానుమతి గానంలో. ఈరోజు రాత్రి 8 గంటలకు ఎం సూర్యుడి గారి డోలువాద్య లైవిన్యాసం ప్రసారమవుతుంది. కర్ణాటక సంగీత కార్యక్రమం ఈ ప్రసారంలో 12:05. ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న తెలుగు సినీ గీతాల చిత్రసీమను వింటున్నారు.

టీవీరాజు సంగీత నిర్వహణలో పిడుగురాముడు సినిమా నుండి పాట విన్నారు. ఘంటసాల ఎల్లారేశ్వరి గానంలో డాక్టర్ సి నారాయణరెడ్డి రచన.

0: పి సుశీల గానంలో విన్న పాట డాక్టర్ బాబు. చిత్రంలో పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, టి చలపతిరావు సంగీత నిర్వహణ. ఈ ప్రసారంలో 12:40 ఆవలితీరం వయోవృద్ధుల కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు రాటాల గోపి గారితో పరిచయ కార్యక్రమం పునః ప్రసారం. మొదటి భాగం ప్రసారమవుతుంది 12:40.
1: Uh-huh.

రాజకోట రహస్యం సినిమా నుండి పాట విన్నారు. ఘంటసాల పి సుశీల గానంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, సంగీతం విజయ కృష్ణమూర్తి. ఈ ప్రసారంలో 2:15 ప్రసారం కానున్న తెలుగు సినీ గీతాల చిత్రసీమలో ఒకే పదం ఆధారంగా పాటలు ప్రసారం కానున్నాయి. అలాగే ఈ గురువారం 1:30 ప్రసారం కాబోతున్న మహిళాభారతి అభిప్రాయ వేదికలో మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఈ అంశంపై మహిళా శ్రోతలు తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయవచ్చు. 0852244119124419 ఉపాధ్యాయ దినోత్సవం 5వ తేదీ సందర్భంగా గురువారం అభిప్రాయ వేదికలో మిమ్మల్ని ప్రభావితం చేసిన మీ ఉపాధ్యాయుల గురించి మహిళా శ్రోతల అమూల్యమైన అభిప్రాయాలను చెప్పచ్చు. గురువారం మధ్యాహ్నం 1:30

లక్ష్మీకాంత్ పేరళాల సంగీత నిర్వహణలో షబ్బీర్ కుమార్ నితిన్ కుమార్ అల్కా యజ్ఞ గానంలో విన్నపాట తేజాబ్ చిత్రంలో హిందీ చిత్రగీతాల ఫిల్మీగానే వింటున్నారు, పాటల ప్రయాణం ఆస్వాదిస్తున్నారు. అలాగే రహదారి ప్రయాణం కూడా సుఖంగా ఆనందవంతంగా ఉండాలి అంటే తగు జాగ్రత్తలు పాటించాలి. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి.

0: ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0855-2244197 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు.
1: ఫిల్మీగానే కార్యక్రమంలో వినబోతున్న చివరి గీతం ఆరాధన.

ఫిల్మీగానే హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. చివరి గీతం వింటున్నది మొహమ్మద్ రఫీ, ఆశా భోన్సులే గానంలో, ఎస్టి బర్మన్ సంగీత నిర్వహణలో, ఆనందబక్షి రచన. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12 గంటలకు వస్తుంది మరికాసేపట్లో వార్తా ప్రసారం.

తరువాత హంసానంద రాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వినబోతున్నారు. ఆదితాళం బంటు రీతి.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ పుల్లెలపేరి సోమయాజులు గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్య దేశాలను కోరారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలపై కూడా మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాలు, ఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, చర్చలు దౌత్య మార్గం ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవ్వాలని ఆయన చెప్పారు. మార్కెట్లను అనుసంధానించి, వాణిజ్యాన్ని సులభతరం చేసి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఎటువంటి ప్రయత్నాలైనప్పటికీ అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ఏడాది షాంఘై సహకార సంస్థ సివిలైజేషన్ సంభాషణ వేదికను భారత్ ప్రతిపాదించిందని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది మొదటి సమావేశం మన దేశంలో జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాధించిన 8% ఆర్థిక వృద్ది, 140 కోట్ల మంది పౌరుల శ్రామిక తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయం నుంచి కొనసాగుతున్న యుద్దాలు, అస్థిరత వంటి అంతర్జాతీయ సమస్యలు ఉన్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తుందని మోదీ అన్నారు. ఈ వృద్ధిని నిలకడగా కొనసాగించాలంటే ఆత్మ నిర్భర్ భారత్ గా ఆవిర్భవించడం ఎంతో ముఖ్యమని మోదీ చెప్పారు.
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి. 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ్ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ్ హై. దునియా యుద్ధ మే డుబీ హుయీ, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ. విశ్వ సంకటో సే గిరా హువా హై, సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ. ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై. 7.8

నిశ్శాతం అభివృద్ది రేటు కేవలం పౌరుల శ్రమకు ఫలితమని ఆయన అన్నారు. పౌరులు స్వదేశీ వస్తువులు స్వీకరించాలని, లోకల్ వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఆదరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పౌరులు విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశాల్లో వివాహాలు ప్లాన్ చేసుకోవడం మానుకోవాలని, అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వదేశీ పద్దతిని పాటిస్తే స్వాతంత్ర వజ్రోత్సవాల నాటికి వికసిత భారత ఆకాంక్ష నెరవేరుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇంధనం ఎరువుల దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పటికీ, తన వృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులకు తగినట్లుగా భారత్ సర్దుబాటు చేసుకోగలదన్న విషయం నిరూపితమైందని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం వెలుపల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థిక మంత్రి అభివర్ణించినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతికి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. కొన్ని దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అనేక ఎరువులను, వాటి ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకుంటున్నామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు తన అంచనాలు వెల్లడిస్తుందని, సూచికలు సానుకూల దిశలోనే ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బాడ్డి వేవర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై, ప్రాంతీయ ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ప్రసంగం చేస్తారు. ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ భాగస్వాములతో సమావేశమవుతారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని తోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్దమని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యవర్తిత్వ ధర్మాసనాన్ని తాము ఏనాడూ గుర్తించలేదని, విచారణలో తాము పాల్గొనలేదని, అటువంటి తీర్పు సంఘం తీర్పులకు తాము కట్టుబడి ఉండబోమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని న్యూఢిల్లీ మరోసారి తన విధానాన్ని స్పష్టం చేసింది. నేపాల్లోని త్రిశూలి 3A జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతంలో మట్టితో నిండిపోయిన సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్న 600కు పైగా కార్మికులను రక్షించేందుకు సహాయ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొరంగాలను శుభ్రం చేయడానికి, ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి సిబ్బంది పేలుడు పదార్థాలు, భారీ యంత్రాలు, ఎయిర్ పంపులను ఉపయోగిస్తున్నారు. నేపాల్ విపత్తు నిర్వహణ అధికారిక సమాచారం ప్రకారం 939 మంది మరణించగా 592 మంది విదేశీ జాతీయులతో సహా 3925 మంది ఆచూకీ లేకుండా పోయారు. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 279 మందిని రక్షించారు. దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్తో పాటు బాధితుల గుర్తింపులో సహాయం చేసేందుకు మన దేశం ప్రత్యేక బృందాలను పంపింది. ఖాట్మండులో 19 మంది సభ్యులతో కూడిన భారతీయ ఫోరెన్సిక్ బృందం మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షల్లో సహాయం చేస్తోంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ఎయిర్ ఇండియా ద్వారా నడిచే తొలి ఈజీ కనెక్ట్ సర్వీస్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ మీదుగా పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులను చేరవేస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ విమానయాన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. ఈ సర్వీసుల ప్రారంభంతో భారతదేశంలో విస్తరిస్తున్న హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ నెట్వర్క్ లో వారణాసి, అమృత్సర్ల ద్వారా అహ్మదాబాద్ 3వ ప్రాంతీయ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి చురుకైన పాలన, సమయానుకూలం అమలు కోసం ఏర్పాటు చేసిన పీఎం ప్రగతి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రగతిని సమీక్షించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రచారం చేయడంపై సమీక్షలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. బంగ్లాదేశ్లో
అల్పసంఖ్యాక వర్గాలపై

జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని సెక్యులర్ మిషన్, ఆల్ ఇండియా రిఫ్యూజీ ఫ్రంట్ తో సహా నాలుగు సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ బర్కత్, షహరియార్ కబీర్, న్యాయవాది రాణాదాస్ గుప్తా, చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి న్యాయం చేకూర్చాలని ఈ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిన్న కోల్కతాలో జరిగిన విలేకరుల సమాపేశంలో బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు 5వ తేదీన జరిగిన రాజకీయ మార్పు తర్వాత హిందువులపై దాడులు మరింత తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ తన రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాలు అర్జెంటీనా క్రీడాకారుడిగా తన కెరియర్కు ఆయన తెరదించారు. సుదీర్ఘమైన కెరియర్లో మెస్సీ ఒక ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిళ్లు సాధించడంలో తన జట్టుకు దోహదం చేయడంతో పాటు దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఈ నిర్ణయం తన మనసులో ఉందని, ఆ తర్వాత తన తండ్రి మరణం వల్ల తాను తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని తాను నమ్మానని మెస్సీ ఈ సందర్భంగా చెప్పేర్కొన్నారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం ఆవలితీరం. ఈనాటి ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు రాటాల గోపి గారితో పరిచయం మొదటి భాగం వినబోతున్నారు. పరిచయకర్త శ్రీ జి శ్రీధర్.

0: ఆవలి తీరం ఇది అనుభవాల సారం. శ్రోతలకు నమస్కారం. ఆవలి తీరం కార్యక్రమానికి స్వాగతం. ఆవలి తీరం కార్యక్రమంలో అనుభవజ్ఞుల జీవిత సారాన్ని ఒక్కొక్క వారంగా పరిచయం చేస్తుంటాం. ఇందులో భాగంగా ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు శ్రీ రాటాల గోపి గారు. ఆయన బాల్యం, పుట్టింది, చదువు, కుటుంబం, వివాహం, సమాజ సేవ, ఇలా ఎన్నో విశేషాలను ఆయన పరిచయం ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే అండి.
1: నమస్తే,
0: కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ముందుగా రాటాల గోపి గారు, సో ఈ సందర్భంలో మీ గురించి, మీరు మీ నేపథ్యము, మీ బాల్యము, ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, ఈ వివరాలు మా శ్రోతల కోసం.
1: ఓకే, నేను వేంపల్లి గ్రామంలో జన్మించినాను. 1955 నా బర్త్ డేట్. ఎగ్జాక్ట్ డేట్ తెలియదు కానీ పెద్దలు అప్పట్లో రాసుకునేటువంటి వాళ్ళు కాదు. డేట్ స్కూల్లో చేరేటప్పుడు రాసినటువంటి డేట్ అది.
0: అవును,
1: అంత మాత్రమే నాకు తెలుసు. అది కూడా ఎప్పుడో నేను పుట్టినప్పుడు మా గోపి సినిమా వచ్చిందంట ఆ ఊర్లో, కాబట్టి నా పేరు గోపి అని పెట్టారు.
0: గోపికి మా గోపి సినిమాతో సంబంధం
1: అంతే పెట్టారు.
0: ఇది చాలా కాకతాళీయంగా జరిగింది. చాలా మంది
1: అక్కగారు సినిమాకు పోయి వచ్చిన తర్వాత నేనేదో పుట్టినానంట, ఈ సినిమాకు పోయి వచ్చిన తర్వాత గోపి పుట్టిన, మా గోపి అని పేరు పెట్టేసుకున్నారు. గోపి
0: బాగుందండి.
1: అంతవరకే అది.
0: ఓకే అండి. మరి మీ చదువు ఎక్కడ?
1: తల్లిదండ్రులు, ఆయన వ్యాపారం చేసేవాడు, ప్రొవిజన్ షాప్ అప్పట్లోనే. ఆయన ఉన్నటువంటి నేపథ్యంలోనే మమ్మల్ని అందరినీ కూడా విద్యావంతులు చేయడం జరిగింది. నాకు ఇద్దరు అన్నగారు, ముగ్గురు అక్కగారు, మొత్తం మేము 6 మంది ఫ్యామిలీలో ఉన్నాము. అప్పట్లో ఒక పెద్ద ఫ్యామిలీగానే కాలం గడిపింది. నాన్న నేత అనేసేటువంటి వృత్తి మాది యాక్చువల్ గా. కానీ నేత వృత్తిలో సరైనటువంటి ఆర్థిక పరిపుష్టత ఉండదని చెప్పి ఉద్దేశంతో అందరినీ చదివించాలనుకున్నాడు ఆయన. ఆ ప్రొవిజన్ షాప్లోనే అందరినీ చదివించి మా అన్న ఒకరిని డిస్ట్రిక్ట్ ఆఫీసర్, లోకల్ ఫండ్ డిపార్ట్మెంట్లో చేశాడు. ఇంకొకన్నని ఒక అన్న ఇంజనీర్గా పనిచేశాడు బీఎస్ఎన్ఎల్లో. నేను లెక్చరర్గా అయ్యాను. అది ఆయన, మా తల్లిదండ్రుల యొక్క విషయము. ఎందుకంటే వాళ్ళకు మనం ఎప్పుడు కృతజ్ఞతలుగా ఉండాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రుల గురించి పట్టించుకుంటే వాళ్ళు లేరు, తల్లిదండ్రులు

0: లకు గౌరవం ఇచ్చేవాళ్లు లేరు, ఇస్తామన్నా కూడా ఇవ్వనీయకుండా చేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంది తయారవుతున్నారు.
1: వాస్తవం అండి.
0: మానవత అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ లో నేను ఉండడానికి కూడా కారణం అవి ఎట్లా పెంపొందింప చేయాలి అనేటువంటి ఒక కారణంతోనే మీ ద్వారా అందరికీ కూడా చెప్పాలి కొన్ని విషయాల ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది.
1: ఎన్నో కనుమరుగైపోతున్నాయి అలాంటి వాటిలో, మీరు అన్నట్లు ఈ మానవత, ఈ మానవ సంబంధాలు కూడా అలా తయారైపోతున్నాయి. సో మీకు ఉన్నంతలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అంతగా చదివించి ఇంత చేసినందుకు మీరు కృతజ్ఞతలు అంటున్నారు, చాలా మంచిది. తర్వాత అండి, మీరు చదువు ఎక్కడ సాగింది, తర్వాత ఉద్యోగము, ఈ విశేషాలు.
0: నేను 5th 6th క్లాస్ అనేటువంటి మాత్రం మొదట నంద్యాలలో చదివాను, మున్సిపల్ హైస్కూల్లో. తర్వాత మళ్లీ వేంపల్లికి రావడం జరిగింది. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వచ్చేసి కదిరి చదివాను, డిగ్రీ వచ్చి ప్రొదుటూరులో చదివాను, పీజీ వచ్చి ఎస్వీ యూనివర్సిటీలో చదివాను. ఇవి నా చదువుకు సంబంధించి.
1: మీరు అన్నట్లు ఇప్పుడు వేంపల్లిలో మీరు చదివిన పాఠశాల ఇప్పటికీ ఉందా?
0: ఉంది, తలిశెట్టి సుబ్రహ్మణ్యం హైస్కూల్ ఇప్పటికి కూడా ఉంది. చాలా బాగా ఉంది, మంచి హైస్కూల్. ఆ రోజుల్లో తీసుకుంటే అంత మంచి హైస్కూల్, అంత స్టాండర్డ్స్,
1: కొద్ది వనరుల్లోనే అప్పట్లోనే అంత
0: మంచి స్టాండర్డ్స్ కలిగినటువంటి టీచర్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. విలువలకు అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. మేము కూడా అలాగనే పెరిగాం వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో.
1: మంచిదండి. తర్వాత ఉద్యోగము ఎక్కడ వచ్చింది?
0: ఉద్యోగము నేను ఫస్ట్ లో ఏదో చిన్న గ్యాస్ కంపెనీలో పనిచేసినాను 200 రూపాయలతో. నా పీజీ అయిపోయిన 1978 అయిపోయింది, అది గ్యాస్ కంపెనీలో పనిచేశాను 200కు, ఊరికి ఉండకూడదు అనేది. అలాగే దాంతో చిన్నపిల్లలకు పాఠాలు చెప్పేవాడిని, 1వ 1వ తరగతి నుంచి కాదు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు.
1: అంటే అన్ని సబ్జెక్టులు పర్టికులర్ ఏదైనా ఒక సబ్జెక్ట్,
0: ఇంగ్లీషు, సోషియలు ఇట్లాంటి చెప్పేవాడిని. మ్యాథ్స్ కు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, మ్యాథ్స్ అప్పుడు నేను కొంచెం పూర్, అందువల్ల వేరే వాళ్ళకి ఇచ్చేసేసి నేను ఇవన్నీ చెబుతుండేవాడిని. అదే ఆ పిల్లలంత పెద్దవాళ్ళైనా మనకు తెలుసు బాగా ఉన్నారు.
1: సో ముందు నుంచి మీకు
0: టీచింగ్ పైన,
1: టీచింగ్ అనేది అప్పటి నుంచి.
0: పీజీ అయిపోయిన వెంటనే ఒక క్షణం కూడా ఊరుకునలేదు, ఏదో ఒకటి చేయాలి తప్పనిసరిగా, ఖాళీగా ఉండకూడదు అనే ఉద్దేశమే. నాకు ఎస్వీ డిగ్రీ కాలేజీలో ఉద్యోగం రావడం జరిగింది. అక్కడ 1981 నుంచి రిటైర్మెంట్ 2013 వరకు అక్కడే పనిచేశాను. మధ్యలో కొంతకాలం రాయదుర్గం వెళ్లి పనిచేసి వచ్చాను, రాయదుర్గం గవర్నమెంట్ కాలేజీలో. అంటే వర్క్ లోడ్ లేదని చెప్పి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ పనిచేసేసి మళ్ళీ తర్వాత ఇక్కడికి రావడం, ఇక్కడే
1: రిటైర్మెంట్
0: అయిపోయాను. ఇప్పుడు రిటైర్మెంట్ జీవితంతో పాటు మానవతా సంస్థలు కొనసాగుతున్నాను.
1: మంచిది. మరి మీ దాంపత్య జీవితం?
0: నాకు 19 కాలేజీలో చేరిన తర్వాత, 81లో చేరిన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో చేసుకోవాల్సి వచ్చింది.
1: అదేంటండి, అందరూ పెళ్లి చేసుకోవాలంటారు, మీరు తప్పనిసరి.
0: నేను నా ఉద్దేశం ఎట్లా ఉందంటే, ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకోవాలనేటువంటిదే ఉన్నింది. ఉద్యోగం వచ్చింది కానీ ఇంకా పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ కాల, కాకపోయినా చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి పొద్దుటూరులోనే అక్కడే చేసుకున్నాం 82. తర్వాత ఎలాగా ఇద్దరు పిల్లలు కూడా, ఇప్పుడు బాబు వచ్చేసేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు, ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో గతంలో ఒకసారి పోయి వచ్చాడు, ఒక 4 ఇయర్స్. డబ్బు ముఖ్యం కాదు, అందరం కలిసి ఉండడం ముఖ్యము అనే చెప్పాను నేను అబ్బాయికి. డబ్బే కావాలంటే మాత్రం పోవద్దు, నాకొచ్చేది ఉంది, నీకు వచ్చేది ఉంది, నాది ఖర్చు పెట్టుకో, నీది మిగిలించుకోవాలంటే ఉద్దేశం ఉంటే అని అంటే, సరే నాన్న వెళ్ళాలి, నాకు అవకాశాలు ఉన్నాయి కదా, ఒకసారి పోయేసి వస్తానని చెప్పాను. అడిపోయినాడు, 2 ఇయర్స్ అయిపోతేనే మళ్ళీ తిరిగి వస్తాడు, అది మాత్రం 100%.
1: ఎలాగో ఇందాక మీరు ఒక మంచి సందర్భంలో చెప్పారు కాబట్టి, ఎందుకంటే పెళ్లి ఏదో బలవంతంగా అనుకోకుండా జరిగింది అన్నారు కాబట్టి, దాని మీద చాలా మంది ఇప్పుడు యువత పెళ్లి చేసుకోవాలా వద్దా ఆ సంశయంలో, మీమాంసలో ఉన్నారు, అది ఎంతవరకు అవసరం అంటారు, దాని గురించి ఏమన్నా మనసు
0: చెప్పగలుగుతా
1: పెళ్లి గురించి?
0: పెళ్లి అనేది తప్పనిసరిగా అవసరమే, ఎందుకంటే చిన్నప్పుడు మనం తల్లిదండ్రులు చూసుకుంటారు, పెంచుతారు, పెద్ద చేస్తారు. వాళ్ల కాలం అయిపోయిన తర్వాత ఒంటరి జీవితం గడపడం అనేటువంటిది మనిషికి అంత సబబైంది కాదు నాకు తెలిసి. అంటే పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. పెళ్లి చేసుకోవడం వల్ల ఒక తోడు వస్తుంది, అంతవరకు ఆ తోడు జీవితాంతం మనం మరణించేటంత వరకు కలిసి ఉంటారు. తల్లిదండ్రులు మనం పుట్టినప్పటి నుంచి కలిసి ఉంటారు, వాళ్ళ తదనంతరము వీళ్ళు కలిసి ఉంటారు. మనం పోయేటంత వరకు కలిసి ఉండేది ఎవరంటే భార్య భర్తల్లో వీళ్ళిద్దరే. పిల్లలు కూడా మనకు తోడు ఉంటారో లేదో మనకు తెలియదు, కానీ తప్పనిసరిగా భార్య తోడు ఉంటుంది.
1: ఒక తోడు అనేది అవసరం
0: ఉంటుంది. అయితే ఎప్పుడు ఉంటుంది? ఆ దాంపత్య జీవితం సక్రమంగా ఉన్నప్పుడు. దాంట్లో మళ్ళా పొరపచ్చలు వచ్చి నాకు అవసరం లేదు, నీవెంత అనేటువంటి మాటలు రాకుండా మంచిగా జీవితాన్ని సాగించినంత వరకు అది కొనసాగుతుంది.
1: చాలా బాగుందండి. ఎందుకంటే మీ కాలంలో అలా అయిపోయింది అందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్దుకుపోవడం అనేది చాలా కష్టం.
0: పోవడం పదమే తెలుసునో లేదో చాలా మందికి, నాకు డౌటే.
1: చాలా కరెక్ట్ గా చెప్పారండి.
0: ఏంటి సర్దుకుపోవడం? ఏంటి ఎందుకు సర్దుకుపోవాలి? అసలు దేనికోసం సర్దుకుపోవాలి?
1: అదే పరిస్థితి.
0: నేను డబ్బు సంపాదిస్తున్నా, నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు అనేటువంటి ఇద్దరు ఉద్యోగం చేయడం మరీ చాలా ప్రమాదకరమైనటువంటిదిగా తయారైంది ఈ రోజుల్లో నాకు తెలిసినంత వరకు. అంటే డబ్బు సంపాదించడం ఇద్దరు తప్పు అని నేను అనటం లేదు, కరెక్టే. అవగాహన లేని సంపాదన

0: కోసం సంపాదిస్తున్నానటువంటి తెలియనితనం, ఎంత సంపాదించినా ఏం చేస్తామన్నటువంటి తెలియనితనం. నేను జల్సాల కోసం నా డబ్బు పనికొస్తుందని అనుకుంటారేమో గాని జల్సాలు ఎంతకాలం చేస్తావు? కొంతకాలం చేస్తావు, ఆ తర్వాత ఏం చేస్తావు? దాన్ని నీ జీవితాన్ని అంత నాశనం చేసుకున్న తర్వాత ఆ డబ్బు నేను చేస్తావు? అలాంటి ఆలోచనలుంటే ఇద్దరు ఉద్యోగం చేసినా తప్పులేదు. మంచి ఆలోచనలుంటే ఊరికే ఉద్యోగం చేస్తున్నాంలే, నాకు డబ్బు ఇంత వస్తుంది, ఆయనకి ఇంత డబ్బు వస్తుంది, ఎవరైనా చూస్తే నా యొక్క స్టేటస్ చూస్తారా గాని దాన్ని చూసి గౌరవిస్తారనేటువంటి అపోహల్లో పోతున్నారు. స్టేటస్ చూసి గౌరవించేది అపోహే. కొంతకాలం మనకు మన ముందు ఓహో బ్రహ్మాండంగా ఉన్నారంటారు, మన పక్కకి వెళ్తే వాళ్ళ భావాలు వేరుగా ఉంటాయి.
1: లోపల ఏం జరుగుతుంది అనేది వాళ్ళు
0: గ్రూప్ బిహేవియర్, ఇండివిజువల్ బిహేవియర్ అని ఎప్పుడు చెప్తుంటాను నేను. గ్రూప్ బిహేవియర్ అంటే ఏంటంటే, పది ముందు మనం ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళు నన్ను మంచిగా చూడాలా, నేను చెప్తున్నా మంచి అనుకోవాలా, నేను మంచోని అని నన్ను అనుకోవాలా అనే ఉద్దేశంతో మాట్లాడతాను నేను. పక్కకి వెళ్తే ఆ భాష వేరుగా ఉంటుంది, ఆ భావం కూడా వేరుగా ఉంటుంది. వాళ్ళు అట్లా పోతున్నారు, వాళ్ళు ఉందరు ఏదో మాట్లాడినాంలే, మాట్లాడాలి కదా అని మాట్లాడతారు. సో గ్రూప్ బిహేవియర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండివిజువల్ బిహేవియర్. నేనేమంటానంటే, గ్రూప్ బిహేవియర్ లో నువ్వు ఎలా ప్రవర్తనతో నడుచుకోవాలని అనుకుంటున్నావో ఇండివిజువల్ కూడా అలాగే నడుచుకో,
1: తేడా ఉండకూడదు.
0: తేడా ఉండకూడదు. గ్రూప్ బిహేవియర్ నువ్వు మంచి కోసం మాట్లాడుతున్నావు, ఇండివిజువల్ కూడా తేడా లేకుండా అలాగే నడుచుకుంటే ఈ సమాజం కొంచెం బాగుపడుతుంది. మంచిగానే ఉండాలా, మంచిగానే ఉండాలా, మంచిగానే ఉండాలా అనేటువంటి ఆ భావం నిలువ వచ్చేస్తుంది.
1: అంటే ఒకరు చూస్తున్నారని ఒకలాగా
0: చూస్తున్నారని ప్రవర్తన పనికిరాదు. నీ అంతకు నీవుగా ప్రవర్తన ఉండాలి, మంచిగా
1: స్వతహాగా.
0: అది నిజమైన ప్రవర్తన.
1: ఏది కూడా క్రమశిక్షణ కూడా అలానే అనుకోవచ్చు,
0: అంతే కదా. నన్ను ఎవరు మంచోడు అనుకోవాలని చెప్పి లేచి నిలబడి ఏదో చెప్తుంటారు, పక్కకు పోతే వాడి చేష్టలు వేరుగా ఉంటాయి. ఈ రోజుల్లో ముఖ్యంగా ప్రవర్తన అంటే ఏమిటో తెలపకుండానే పోతున్నారు. ఎవరు కూడా ఉపాధ్యాయులు చెప్పలేకపోతున్నారు, తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు, ఉపాధ్యాయులు చెబితే కొడుతున్నారు అని చెప్పి వాళ్ళ మీదకి పోతున్నారు. వాళ్ళు ఏం చెప్పలేకుండా నిస్సహాయాలైపోతున్నారు. తల్లిదండ్రులు చెబుదామంటే వాళ్ళకి చెప్పని చేత కావడంలే. కారణం, ఒకరు ఇద్దరే ఉంటున్నారు పిల్లలు,
1: ఇద్దరు కూడా తక్కువే,
0: ఒకరే ఉంటున్నారు. మరి ఆ ఒక్కరి పిల్లల్ని కూడా నేను పోగొట్టుకుంటే ఎట్లా అనేటువంటిది అనుకుంటున్నాడు. తప్పితే ఆ పిల్లోడు చెడిపోతే వాడి ప్రవర్తన ఎట్టుంటుంది? సమాజం ఏమైపోతుంది? దేశం ఏమైపోతుంది? ఇటువంటి వాళ్ళు తయారైతే, చీడ పురుగులుగా తయారైపోతే ఈ సమాజంలో మనం అందరం శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతామా? అవి మర్చిపోతున్నారు. వాళ్ళు చెడ్డు చేయాలని తల్లిదండ్రులు ఎప్పుడు అనుకోరు, కానీ తమకు తెలియకుండానే వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తున్నారు సమాజంలో.
1: అంటే అతి ప్రేమ,
0: కావచ్చు, పట్టించుకోవడం కావచ్చు, పట్టించుకోకపోవడం కూడా
1: కావచ్చు.
0: ఎందుకంటే ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఉద్యోగాలకు పోయిన తర్వాత వాడు ఎవరు చూడాలా?
1: చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, డబ్బులు ఉండిపోయాయి.
0: గతంలో మనం మా చిన్నప్పుడు ఒక ఉద్యోగం చేస్తుంటే ఇంట్లో వాళ్ళంతా ఉంటున్నారు. ఒకవేళ ఆనాటి కాన్సెప్ట్ తప్పు కావచ్చేమో గాని, ఒక ఉద్యోగం చేస్తుంటే అందరూ భారం వేయడం తప్పు కావచ్చేమో గాని, అందరూ పనిచేయడంలో కూడా మంచిదే కాదన్ను గాని, అందరూ పనిచేస్తున్నందు వలన పిల్లలు చూసుకునేటువంటి వాళ్ళు ఎవరు లేకుండా పోతున్నారు. రాబోయేటువంటి తరం వాళ్లకు ఏది ఏమిటి అన్నటువంటి విషయం పూర్తిగా తెలియకుండా పోతుంది. దీంతో వాళ్ళు చెడుదారి పడుతున్నారు. చెడుదారి అందరూ కాదు, కొంతమంది చాలు సమాజాన్ని చెడగొట్టేదని కొంతమంది చాలు. నాకు తెలిసి వ్యక్తుల్లో 99% మంచి వాళ్లే.
1: రాటాల గోపి గారు, మరి మీ నామధ్యేయానికి కారణమైన మా గోపి చిత్రం నుంచి శ్రోతలకు ఒక పాటను వినిపిద్దామా?

0: ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలన్నీ మనం సమాజంలో ప్రతిబింబిస్తున్న అంశాలే.
1: 99% మంచివాళ్ళు, 99.9 మంచివాళ్ళే నాకు తెలిసి. 100కి ఒకరు చెడ్డవాడు ఉంటే అసలు సమాజంలో మనం బతకగలుగుతామండి? బతకలేము. 100కి ఒక్కడు లేడు మంచి చెడ్డోడు, ఎంతమందికో ఒకడు ఉన్నాడు. ఆ ఒక్క నేటికి మనం భయపడుతున్నాం. అందుకే సమాజం ఇట్లా భయపోతా ఉంది. సమాజంలో వాళ్ళ అతను చేసే విషయం ఎట్లా కనపడతా ఉంది అంటే ప్రజలకి, వాడు తప్పుడోడు తప్పుడు పని చేస్తామంటే అంతా రైట్ అయిపోతుంది కదా సమాజంలో, నేను కూడా ఎందుకు చేయకూడదు,
0: ఆ భావన ఎక్కువ మందికి వస్తుంది,
1: ఎక్కువగా వచ్చేస్తాంది. ఇది నిజం చెబితే నీ మాట ఎవరు వినరు, నిజం చెప్పేవాడు పిచ్చోడు అలా తీసుకుంటున్నారు. కానీ నిజం ఒకసారి స్ట్రాంగ్ గా ఏర్పడిపోతే దాన్ని ఎదుర్కొనే దమ్ము దానికి ఉండదు, ఆ చెడుకు తర్వాత తగ్గిపోతుంది. అది మనం పెద్దలుగా గమనించి పిల్లలకు నేర్పాలి,
0: నేర్పాలి.
1: మేము అందుకోసమే మానవత తరపున ప్రతి కాలేజీకి వెళ్తాం, ప్రతి స్కూల్కు వెళ్తాం. 10th క్లాస్ అప్ టు 9th to 10th నుంచి వెళ్తాం. ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఏవైనా సరే వెళ్తాం. ఒకసారి మన రిమ్స్ హాస్పిటల్ కూడా వెళ్ళాం. నర్సింగ్ కోర్సులు చేసేవాళ్ళు డాక్టర్లు అంతా వచ్చి ఉన్నారు. చెప్పాం ఎలా ఉండాలి, మన వృత్తి అటువంటిది. ఈ భూమి మీద నిజమైన దేవతలు ఎవరంటే ఉపాధ్యాయులు, డాక్టర్లే. ఆ దేవతలు అని అనిపించుకునే పదానికి మనం న్యాయం చేయాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? అవతల వాళ్ళని దోచుకోవడమా, దోచుకోకుండా మంచిగా ఉండడమా, మన మనస్సుకు సంబంధించినటువంటి విషయం. సంపాదన వద్దని ఎవరూ చెప్పరు, సంపాదించు, అవతల వాడికి ద్రోహం చేయకుండా సంపాదించు.
0: మంచిదండి, ఎందుకంటే ఈ సమాజంలో నేనే బాగుండాలని కాకుండా మనతో పాటు అందరూ బాగుండాలనుకునే భావన చాలా మంచిది. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల జీవితంలో మీ అనుభవంతో మీ బాల్యం అప్పుడు చూసినప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా అనిపిస్తుంది?
1: అప్పట్లో ఇంత ఎదుగుదల లేదు, మోడర్నిటీ వచ్చింది కదా, లేదు. ఎవరికి ఏ విషయాలు తెలిసేవి కాదు ఒరిజినల్ గా. నా వయసు సంబంధించిన వాళ్ళైనా సరే, పెద్దలైనా సరే, నా వయసు వాళ్లతో నేను ఆడుకునేవాడిని. పెద్దలు ఆడిపించేవారు దగ్గరుండి, ఒకరు కొట్లాడుకోకుండా, భేదాభిప్రాయాలు రాకుండా, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది రైట్ అని చెబుతూ ఆడిపించేవాళ్ళు ఏదైనా ఆటలు ఆడితే. తర్వాత మంచి చెడు విషయం గురించి పెద్దలు చెబుతుంటే పిల్లలు వినేవాళ్ళు. వినకుండా పోవడానికి హక్కు లేదు, అక్కడ మనం అంత ఈజీగా పోగొట్టేదానికి లేదు దాన్ని.
0: అప్పట్లో భయం,
1: అప్పట్లో భయం. ఇప్పుడు ఊర్లో ఉన్నాము, ఒక పల్లె తీసుకున్నాం, మా పల్లె ఉంది వేంపల్లిలో. ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరికీ నేను తెలుసుంటా. మాది అప్పుడు పెద్ద ఊరు, 10,000 మంది జనాభా ఉన్నారు నేను చిన్నప్పటికే, పెద్ద పంచాయతీ. ప్రతి ఒక్కరికి తెలుసు, నేను చిన్న పిల్లవాడినైనా అందరికి ఎవరికి పిల్లడు అంటే పలానా పిల్లడని తెలుసు. నేను ఊర్లో పోయేసి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పు చేస్తానా, ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా రే నువ్వు చేస్తున్నావు ఏమరా మీ నాన్నకు చెప్తా అంటే కొంచెం భయం అనేటువంటిది వాళ్ళు పెట్టేవాళ్ళు.
0: అవును,
1: వాళ్ళు తప్పు చెప్పడం కాదు, అది మనం సరిదిద్ది దానికోసం చెప్పడం. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పడం లేదు, స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పడం లేదు, చెప్పేవాళ్ళు ఎవరు ఇంకా లేనప్పుడు తప్పుదారిని ఒక ఏదారిని పోతారు వాళ్ళు.
0: ఒక మనిషి జీవితాన్ని చక్కదిద్దడంలో లేదా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వీరిద్దరిది ముఖ్య పాత్ర,
1: ముఖ్యమైన పాత్ర, అతి ముఖ్యమైన పాత్ర. మరి అట్లా ఇట్లా కాదు, అది అంత ముఖ్యమైన పాత్ర.
0: కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఈ ఇద్దరి పరిస్థితి, ఎందుకంటే పిల్లలు మరి కుటుంబంలో ఒక్కరే అయిపోతున్నారు, గారాబం ఎక్కువైపోయింది, వాడిని ఏదైనా ఒక మాట అంటే వెళ్లిపోతాడేమో అనే భయంతో పేరెంట్స్ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక టీచర్స్ని తీసుకుంటే

0: వాళ్ళ పరిస్థితి అట్లే ఉంది. సో ఈ రెండు పరిస్థితుల్లో మరి పిల్లల్ని ఎలా క్రమశిక్షణలో పెట్టడం, లేదా వాళ్ళకి భవిష్యత్తు గురించి, సమాజం గురించి ఒక మంచి అవగాహన ఏ విధంగా ఇవ్వచ్చారు?
1: మీడియా ద్వారా కొంత మనం చెప్పేటి వినగలిగితే కొంత వస్తుంది, కానీ దీనికి వేరే మార్గం అంటూ ఉండదు. నాకు తెలిసి తల్లిదండ్రులే ఇవ్వాలా, ఉపాధ్యాయులే ఇవ్వాలా, వాళ్లకు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ ఇవ్వాలి. తల్లిదండ్రులు చెప్పే మాటలు వినకుండా పోయేవాడిని అరిచేటటువంటి వాళ్ళు ఉండాలా? అలా అరసకుండా పోయడానికి కారణం ఏంటంటే ఒకటి ఇక్కడ మనకు కనపడేది, ఉమ్మడి కుటుంబాలు నశించిపోయినాయి. ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే నశించిపోయినాయో, అప్పుడు ఒకరికి భయపడని వాడు ఇంకొకరికి భయపడేవాళ్ళు ఉమ్మడి కుటుంబంలో. ఇప్పుడు లేదు అది,
0: తండ్రి కాకపోయినా తాతకు,
1: ఎవరికొకరికి భయపడేవాళ్ళు, ఇంటి పెద్దకు భయపడేవాళ్ళు. అప్పట్లో ఇంటి పెద్దకు ఇంటి ఉండే వాళ్ళందరూ భయపడేవాళ్ళు, వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా భయపడేవాళ్ళు. భయపడమంటే ఇక్కడేమి, వాళ్ళు ఏదో చేస్తారని కాదు, తప్పు చేస్తే వాళ్ళు ఏదో మమ్మల్ని అరుస్తారనో, కళ్ళభయం కొట్టాల్సిన అవసరం లేదు, కళ్ళభయం చాలు. ఇప్పుడు అది పోయింది, ఉమ్మడి కుటుంబం, వ్యక్తిగత కుటుంబాలు వచ్చినాయి, అల్లారు ముద్దులు వచ్చినాయి, దీంతోనే సమాజం ఇట్ట తయారైపోయింది. ఇంకా టీచర్ ప్రథమ పాత్ర, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన, వాళ్లకు విలువ లేకుండా చేసి పెట్టేసినారు. ఇంకా సమాజం బాగుపడమంటే ఎట్లా బాగుపడుతుందండి?
0: మరి దీనికి పరిష్కారం మీ వంతుగా, మీ ఆలోచన ఏమో
1: ఒక్కటే, ఇంకా చెప్పుకుంటూ పోవడమే. వాళ్ళకి తెలియచెప్పాలి విషయాల్ని, విషయాలు తెలియటం లేదు, తెలియచెప్పాలా, పాటించమనాలా, పాటిస్తారా పాటించారా వాళ్ళకు వదిలేయాలి. ఇంకా
0: మీరు ఇప్పుడు మధ్యలో ఉన్నట్లు ఈ మీడియా గురించి వచ్చినప్పుడు ఈ మీడియా పాత్ర ఎలా ఉందంటారు?
1: ఇప్పుడు ఇలా చేస్తున్నాం కదా ప్రసంగాలు, తెలియజెప్పేదానికి ప్రయత్నం.
0: ఇది మంచి విధంగా మనం చెప్తున్నాము, కానీ పిల్లలకి వేరే విధంగా మీడియా ముఖంగా, ఇప్పుడు వేరే పలు ఛానల్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఛానల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఒకటి ఉంది, వాళ్ళకి అందుబాటులో లేని అంశం అంటూ లేదు. సో ఏం చేసినా దానికి ఒక పర్యవేక్షణ గాని నియంత్రణ గాని లేదు. ఈ సందర్భంలో చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ పిల్లల ప్రవర్తనలో ఈ మీడియా కూడా చాలా ఎక్కువ పాత్ర పోషిస్తుంది అనేది చాలా మంది చెప్తున్న విషయం. దీనికి మీరు ఏం చెప్తారు? దానికి
1: కొన్ని రకాలైన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. వాటికి ఎట్లాంటి ప్రోగ్రామ్స్ అంటే, ఇక్కడ ఊరికే వింటే ఇప్పుడు రాదు. ఇప్పుడు మన ఇంటి ఉండే పిల్లలు కూడా ఈ విధంగా ఉంది ప్రోగ్రామ్ అంటే ఏముంటుంది, అక్కడ
0: మంచి కంటే చెడుకు ఆకర్షణ
1: ఎక్కువ అవుతుంది. ఇది ఆకర్షించబడంలే, కానీ మాకు అప్పుడు చిన్నప్పుడు ఇవి వింటూ ఉండేవాళ్ళం, జాగ్రత్తగా వినేవాళ్ళం, వినేటువంటివి మనసుకు
0: పట్టించుకునేవాళ్ళం,
1: దాంతో అవి ఫాలో అయ్యేవాళ్ళం. మేము మంచి అనేది ఏదైనా ఉన్నట్టయితే వాటిని ఫాలో అయ్యేదానికి ప్రయత్నం చేసేవాళ్ళం అప్పట్లో ఎక్కువ మంది. ఇప్పుడు కూడా అంతే, ఏదైనా మంచిని తీసుకుందాం, చెడును వదిలిపెడదాం, అలాంటి మనస్తత్వంతోనే మనం పోతాం. అయితే ఆ మంచి ఏది చెడు అనేది నిర్ధారించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులే కల్పించాలి. ఇంకెవరేం చేయలేరు. స్కూల్స్ కన్నా వేరేటి ఏముంటాయండి మంచి చెడుల గురించి చెప్పడంలో? అంతకుమించి వేరేదేం లేదు. ఇంకా వేరే ప్రోగ్రామ్స్ అంటే మనం ఏం పెట్టినా కూడా తాత్కాలికంగా వస్తుందేమో అంతేగాని, ఒకసారి పెట్టేసి ప్రోగ్రామ్ వాళ్ళతో మనం కూడా ఇంకా తర్వాత ఏముంది లే, డబ్బులు లేవులే, ఫైనాన్షియల్ కానీ వదిలిపెట్టేస్తాం. కంటిన్యూస్గా తల్లిదండ్రులే ఇంట్లో చెప్పగలుగుతారు.
0: ఓకే, బాగుందండి. మరి మాటల్లో మీరు అన్నట్లు ఆకాశవాణి గురించి చెప్తున్నారు, అంటే మీరు చిన్నతనంలో లేదా కార్యక్రమాలు వింటూ ఉన్నారు?
1: వేంపల్లిలో మా ఇంట్లో రేడియో ఉండేది చిన్నప్పుడు. నేను చిన్నప్పుడు మా నాన్న 4:30 5కో ఏదో ప్రోగ్రామ్ పెట్టేవాడు. మేము వ్యాపారం చేస్తున్నాడు కదా, నేను లేసేవాడు 5 గంటలకే. ఆ ప్రోగ్రామ్ పెట్టేవాడు వీధిలో వాళ్ళంతా, ఏం సుబ్బన్న మాకు పాటలన్నీ వినిపించేసి ఇద్దరు లేపుతేస్తున్నావి అందరినీ అని అనేవాళ్ళు. HMETV ఉంది అప్పట్లో, మాకు లాటరీలో ఏదో తగిలింది, అది ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటాము. ఎప్పుడు వినేవాళ్ళం మేమంతా చాలా ఆనందంగా. అసలు 12 గంటల ప్రోగ్రామ్, 12:30 ప్రోగ్రామ్, కార్మికుల కార్యక్రమం అని చెప్పి ఉంటుంది కదా.
0: 12:40
1: ఇద్దరు పేరు గుర్తురాడం, చిన్నక్క పెద్దయ్య, చిన్నక్క పెద్దయ్య పాడిపంటలు అని ఏదో వస్తాడు. ఏమి ప్రోగ్రామ్ వాళ్ళు చెప్తుంటే మాటలు, మాటలు కూడా అంత చాకచక్యంగా వాళ్ళు మాట్లాడే మాటలు చెప్తుంటే నిజంగా ఇదేనే కదా జీవితం
0: అన్నట్టు
1: ఆహ్లాదంగా ఉండేది. అట్లా విని మంచి మంచిగా బాగా అర్థం చేసుకునేదానికి, తమాషగా ఉండేదానికి బాగా ఉండేది ప్రోగ్రామ్ కూడా. అది ఒక హైలైట్ ప్రోగ్రామ్.
0: శ్రీ రాటాల గోపి గారి పరిచయం ద్వారా మరిన్ని విశేషాలను వచ్చేవారం తెలుసుకుందాం.
2: మీరింతవరకు ఆవలి తీరం కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు, మానవతా సంస్థ నిర్వాహకులైనటువంటి రాటాల గోపి గారితో పరిచయం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ జి శ్రీధర్. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మీ ఉత్తరాల కార్యక్రమానికి శ్రోతలు తెలుపగలరు. వాట్సాప్ నంబర్ 8562244119, మరొక నంబర్

కూడా మీరు ప్రత్యక్షంగా మీ అభిప్రాయాలను ఇప్పటికిప్పుడే ఆలస్యం లేకుండా తెలియజేయవచ్చు. మర్చిపోకండి 8562244119. అలాగే ఉత్తరాలుగా మీ అభిప్రాయాన్ని పంపాలి అనుకుంటే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కడప 5160001. ఇప్పుడు

0: వి రామకృష్ణ గానంలో తాతామానవుడు సినిమా నుండి పాట విన్నారు. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, రమేష్ నాయుడు సంగీత నిర్వహణ.
1: ఈ నెల 2వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వెరికోసిల్ ట్రీట్మెంట్, పురుషుల్లో వృషణాల వాపు, ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్, 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయపల్లి, కడప.

పండండి కాపురం సినిమా నుండి పాట విన్నారు. ఘంటసాల బృందగానంలో దాశరథి రచన, ఎస్పి కోదండపాణి సంగీతం, చివరిగా సమైక్యతా గీతం.

సమైక్యతా గీతం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ధి నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలతో పాటు 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 7.8% వృద్ది నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ది సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని ఈరోజు ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ది సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి 7.8% గ్రోత్ దేశ్ ఖుషియో సే భర్ గయా దేశవాసియో కో మే బధాయి దేతా హూ ఉన్కే సంకల్ప శక్తి కే లియే ఉన్కే పురుషార్థ కే లియే ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ హై దునియా యుద్ధ మే డుబీ హుయి చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ విశ్వ సంకటో సే గిరా హువా సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా.
0: భారత్ 7.8% జీడీపీ వృద్ది నమోదు కావడం దేశ ఆర్థిక బలానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి దేశంలో ఆర్థిక బలోపేతం, డిజిటల్ పరివర్తన, మౌలిక సదుపాయాల అభివృద్ది, స్వావలంబన దిశగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. యువతను ఆవిష్కరణలు, వ్యవస్థాపకత వైపు ప్రోత్సహిస్తూ భారత్ను బలమైన, స్వయం సమృద్ది గల, భవిష్యత్తుకు సిద్దమైన దేశంగా తీర్చిదిద్దుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పొన్నపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూరులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తూ
2: అనేక సంస్కరణలకు

నంది పలికాం, అనేకమైనటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు తీసుకొచ్చాం, జన్మభూమి తీసుకొచ్చాం, శ్రమదానం తీసుకొచ్చాం, ప్రజల పాలన తీసుకొచ్చాం, నీరు చెట్టు గాని

0: రూపాయి మీరు పొదుపు చేయండి, నేను ఒక రూపాయి ఇస్తా. పొదుపు ఉద్యమానికి నాంది పలికాం.
1: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్టింగ్ కు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ, హాల్టింగ్ సౌకర్యంతో అనపర్తి నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులకు ఈ రైలు హాల్టింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లు అందిస్తోందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ నెలలో రాష్ట వ్యాప్తంగా 61,92,000 మందికి పైగా లబ్దిదారులకు 2,693,90,00,000 రూపాయల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన వృద్దులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
2: పెన్షన్ల పథకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 పెంచి వారింటికి వెళ్లి ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చి నుంచి జరుపుతున్నాం. ఈ నిడదవోలు మున్సిపాలిటీలో మనకి సెప్టెంబర్ నెలకి గాను 4,081 పెన్షన్లు, 1,83,34,000 రూపాయలు మనం ఈ పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కొత్త పెన్షన్లు కూడా సెప్టెంబర్ నెలాఖరు గాని అక్టోబర్ లో గాని వాటి మీద కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
1: రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంస్థల ఏర్పాటుకు సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఈరోజు వినతిపత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయి యని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ద్వారా అత్యున్నత వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన మరింత అందుబాటులోకి వస్తాయని లింగమనేని రమేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ, డ్రైనేజీ, తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 28,00,000 రూపాయలతో నిర్మించిన కచ్చా రోడ్డును మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే 20,00,000 రూపాయలతో కొనుగోలు చేసిన 2 పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
3: ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలని గత ప్రభుత్వం దాన్ని ఇట్లే చేయకుండా ఆపేసింది. ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి మళ్ళా దానికి తీసుకొచ్చారు. అదేవిధంగా అమృత్ 2.0 స్కీమ్ 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఫస్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రానికి ట్యాక్సులు రావాలంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ రావాలా.
1: మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏలూరును నిలిపేలా కృషి చేస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ, కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రజల్లో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల సమాచారం కోసం హెల్ప్ లైన్ 1446446, ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఎస్ఐఆర్ పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6 దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని, ఫారం 7 దరఖాస్తులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అక్టోబర్ 3 తేదీన తుది ముసాయిదా ప్రచురించే వరకు ఎస్ఐఆర్

0: ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి కనీసం 50% పైగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ అభిషక్త కిషోర్ ఆదేశించారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్ట స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో జరగనున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ది నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్హులైన వృద్దులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్టంలో నవోదయ విద్యాలయాలతో పాటు 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: మహిళాభారతి వింటున్న శ్రోతలకు నమస్కారం. ఈనాటి మహిళాభారతిలో మాతృభాష తెలుగు కథానిక ప్రసారమవుతుంది. రచన వెంకటయ్య గారు, ఆ తర్వాత వాట్సాప్ మహిళారంజని కూడా.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the banker to every Indian.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఈనాటి మహిళా భారతిలో తొలి అంశంగా మాతృభాష తెలుగు తవా వెంకటయ్య గారి కథనిక విందాం.
2: అది ఒక చిన్నపట్నం. అందులో నరసరావు, సుబ్రహ్మణ్యం అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు. నరసరావు బ్యాంకులో గుమస్తా, సుబ్రహ్మణ్యం పోస్ట్మ్యాన్. ఇద్దరివి పక్క పక్కనే ఇల్లు. వీరిద్దరూ వారి యొక్క ఉద్యోగం ముగించుకొని ప్రతి రాత్రి భోజనం తర్వాత తీరిగ్గా కలుసుకొని మాట మంచి మాట్లాడుకునేవారు. ఓ రోజు రాత్రి సుబ్రహ్మణ్యం తొందరగా భోజనం చేసి వచ్చి నరసరావును ఒరే నరసరావు అంటూ పిలిచాడు. అంతలో అన్నం తింటున్న నరసరావు తింటున్న అన్నం ముద్దు నోట్లో పెట్టుకుని వస్తున్నాలేవోయ్, కాసేపు ఆగు అంటూ బదులిచ్చాడు. సరే, వీడు ఎలాగూ ఇప్పుడే వచ్చేట్టు లేడు అనుకుని సుబ్రహ్మణ్యం అలా మిద్దె మీదకు పోయి పిల్ల సోయగాలికి పరవశించి మనసు పులకరించి పాటలు పాడసాగాడు. అంతలో నరసరావు, ఏమిటో సుబ్రహ్మణ్యం, భలే హుషారుగా ఉన్నావే, సంగతి ఏమిటో నాకు చెబితే నేను సంతోషిస్తాగా అని అన్నాడు. వెంటనే సుబ్రహ్మణ్యం, చెప్తాను రా, నీకు చెప్పక ఇంకెవరికి చెప్తాను అంటూ

అదేరా, మావాడు సుందరం లేడు, వాడికి ఎంఏ తెలుగు చదవటానికి యూనివర్సిటీలో సీటు వచ్చింది, అందుకే రా ఈ ఆనందం అంటూ విషయం చెప్పి చెప్పందే నరసారావు. ఓ సోస్, ఇదేనా ఇంత చిన్న విషయానికి ఇంత సంబరపడిపోవాలా? ఇండియాకే వరల్డ్ కప్ వచ్చినంత గొప్పగా సంబరపడుతున్నావు, ఈ బోడి తెలుగు సీట్లు అందరికీ దొరుకుతాయిలేరా? అయినా ఇప్పుడు ఎవర్రా తెలుగు చదివే మహానుభావులు? మా వాడిలాగైతే నువ్వు అందరికీ పార్టీ ఇచ్చేలాగున్నావే. మా వాడికి ఇంజనీరింగ్లో సీటు వచ్చింది తెలుసా? మరి దీనికి నేనేమనాలి? ఇక ఎగిరి గెంతులు వేయాలి. అయినా మీ వాడికి తెలివి లేకపోతే కనీసం లోక పరిజ్ఞానం తెలిసిన నువ్వైనా చెప్పాలిగా. ఈ కాలం తెలుగు మీడియం చదవడమే చాలా అరుదు, అటువంటిది ఏకంగా తెలుగే చదవడమా? అయినా నీకు తెలుసో తెలియదో గానీ ఈ రోజుల్లో ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి అంతా ఇంగ్లీషే, వారికి సహితం అల బదులు ఏబిసిడీలు నేర్పిస్తున్నారు కదరా అంటూ ఎగతాళిగా మాట్లాడాడు సుబ్రహ్మణ్యం. ముఖం చిన్నబుచ్చుకున్నట్లు తల ఉంచుకొని, అయినా మా వాడు ఉద్యోగం సంపాదించకపోయినా పర్వాలేదురా, వాడికి తెలుగు భాష బాగా నేర్పాలన్నదే నా ఆశ అంటూ బాధగా ఇంటికి వెళ్ళిపోయాడు. నరసారావు, ఒరే సుబ్రహ్మణ్యం, ఆగరా ఆగరా అంటూ పిలిచి, తనలో తాను, అయినా నేనేం తప్పు అన్నానబ్బా? వాని కొడుకుని ఏదో విలువైన చదువు చదివించుకోమన్నాను గానీ తప్పు అన్నానా? నా స్నేహితుడు కదా అని వాని కొడుకు భవిష్యత్ కోసం సలహా ఇచ్చాను, అయినా ఈ కాలంలో నిజాలు చెప్పడం కూడా తప్పేనేమో అని గొనుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే నరసారావు సుబ్రహ్మణ్యం ఇంటికి పోయి, ఒరే సుబ్రహ్మణ్యం, రాత్రి జరిగిన దానికి నన్ను క్షమించారా? నేను కావాలని అలా అనలేదురా, కేవలం మన పిల్లలు ఎవరైనా మంచి భవిష్యత్తులో ఉండాలన్నదే నా ఆశ, అందుకే రా అలా అన్నాను, ఏమైనా అనుకుంటే సారీరా అన్నాడు పక్షాతాపం పొందిన వాడిలా. అంతలో సుబ్రహ్మణ్యం, ఒరే మన మధ్య సారీ ఏమిట్రా, అయినా నువ్వు అనడంలో తప్పు లేదురా, ఎందుకంటే ఈ సమాజం అలా మారింది. సరేగాని పద, టైం అయింది అంటూ ఇద్దరూ తయారై వారి వారి పనులకు వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యం పనిచేసే పోస్టాఫీసులో పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యాన్ని పిలిచి, ఏమయ్యా సుబ్రహ్మణ్యం, మీ అబ్బాయిని ఇంకా చదివిస్తున్నావట, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా సీటు వచ్చిందట, నిజమేనా అని అడిగాడు. అవునయ్యా అంటూ బదులిచ్చాడు సుబ్రహ్మణ్యం. పీజీలో ఏం చదివిస్తున్నావో అని పోస్ట్ మాస్టర్ అడగా, ఎంఏ తెలుగయ్యా అంటూ చెప్పాడు సుబ్రహ్మణ్యం. అర్రే ఏమిటయ్యా సుబ్రహ్మణ్యం, ఇది 2003 గుర్తుందా? ఇంకా తెలుగేమిటయ్యా, అసలు ఈ సమాజం గురించి, ప్రభుత్వ ఉద్యోగాల గురించి సరిగ్గా తెలిసినట్టు లేదే నీకు. ఈ రోజుల్లో ఎల్కేజీ పిల్లలు మొదలుకొని ఎంతవరకైనా అసలు తెలుగు చదవకుండానే చదవగలుగుతున్నారు, వారికి బాగా ఉద్యోగావకాశాలు ఉన్నాయి, అయినా ఏమిటయ్యా అమాయకుల్లా ఉన్నావే అన్నాడు పోస్ట్ మాస్టర్. అందుకు ఏమీ సమాధానం ఇవ్వలేదు సుబ్రహ్మణ్యం. అంతలో ఓ గుమస్తా పోస్ట్ మాస్టర్తో చెవిలో చిన్నగా, అయినా సార్, వాళ్ళ అబ్బాయికి చదువు సరిగా రాదేమోలే పాపం, అందుకే తెలుగు చదివించుకుంటున్నాడు అని చెప్పాడు. అది వినిపించని సుబ్రహ్మణ్యం జాబుల సంచి తీసుకొని, నేను పోయి ఇవి ఇచ్చి వస్తానంటూ చెప్పి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ సుబ్రహ్మణ్యం తనలో తాను, ఓహో ఇవేనేమో వీరి గొప్ప చదువులు, వీరి సంస్కారం, నా దగ్గర బోలెడు ఉత్తరాలున్నాయి కానీ ఒక్కదానిపై కూడా తెలుగు అడ్రస్ లేదు, అంతా ఇంగ్లీషే, ఇలా పరాయి భాషలో రాయడం చదవడమే వీరి గొప్ప చదువులు మంచి సంస్కారం కాబోలు, మనమంతా తెలుగు వాళ్ళం కదా, ఏం చక్క తెలుగులో ఉత్తరాలు రాసుకోవచ్చుగా, మనమందరం తెలుగు వాళ్ళం, తెలుగు వాళ్ళం అందరం తెలుగే మాట్లాడుదాం అంటూ ఎందరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ప్రకటనలు చేసినా ఈ తెలుగును పాటించేవాడు ఏ ఒక్కడు లేడు. ఈ ఉత్తరాలన్నీ తెలుగులో రాసుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉత్తరాలు ఏవైనా సరే చూడగానే చెప్పేయచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ ఉత్తరమని. అందుకే మన వాళ్లకు ఈ తెలుగుపై గల అభిమానంలాగే ఈ నిరుద్యోగం కూడా పెరిగింది అంటూ గొనుక్కుంటూ పోతున్న సుబ్రహ్మణ్యాన్ని ఓ అవ్వ, ఏమయ్యా సుబ్రహ్మణ్యం, నాకు ఉత్తరం ముఖ్యమైనా వచ్చిందా అని అడిగింది. సుబ్రహ్మణ్యం, అవ్వా నీ పేరు జానకమ్మ కదూ అంటూ, అవునవ్వా వచ్చింది అని ఉత్తరమిచ్చి వెళ్ళిపోయాడు. అవ్వ ఆ ఉత్తరం తీసుకొని అర్థం గాక వాళ్ళ ఇంటి పక్క ఉన్న ఓ మాస్టర్ దగ్గరికి పోయి, బాబు ఈ ఉత్తరం చదివిపెట్టునాయనా అని అడిగింది. మాస్టర్, సరేనవ్వా అని ఉత్తరం తీసుకుని, అవ్వా నీ కొడుకు ఉత్తరం ఇంగ్లీష్లో రాశాడే, ఏం చేస్తున్నాడు అని అడిగాడు. అప్పుడు అవ్వ, ఏమిటయ్యా మా వాడు ఇంగ్లీష్లో రాశాడా, వాడు ఏదో ఉద్యోగం చేస్తున్నాడయ్యా అంది మాస్టారు. అవ్వా నీ కొడుకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదివాడా, బాగా చదివించావే అని అడగ్గా, అవ్వ లేదు బాబు, వాడిని తెలుగులోనే చదివించాను, మా ఓడు ఇంగ్లీష్లో ఉత్తరం రాసినందులకు నాకు చాలా బాధగా ఉందయ్యా, మా ఆయన అదే బాబు వాడి అబ్బా ఇంగ్లీషుడు దెబ్బలకే బలైనాడు, అటువంటి వారి భాషలో రాసినందులకు

వాడిపై కోపంగా ఉందయ్యా. వాడికి చిన్ననాడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట మొదలు అంతా తెలుగే నేర్పారయ్యా ఆనాటి అయ్యవారు. ఈ పిల్లలకి ఆ పాట అంటే తెలియదు. అయినా ఆనాటికి ఈనాటికి చాలా తేడా ఉందయ్యా. అయినా బాబు, చదువుకునే పిల్లలది కాదండి తప్పు. మన తెలుగు కంటే ఇంగ్లీషు గొప్పదనుకోవడం ఈనాటి తల్లిదండ్రులు తప్పయ్యా అంటూ ఆవేశంగా పలుకుతున్న అవ్వతో మాస్టారు, అవ్వ సరే గాని ఈ ఉత్తరం చదివి చెప్తాను విను అంటూ అడిగాడు. అవ్వ వద్దయ్యా వద్దు, ఆ విధవికి నేను చందమామ రావే జాబిల్లు రావే అంటూ గోరుముద్దలు తినిపించానయ్యా. అమ్మ ఆవు అంటూ పదాలు నేర్పి తెలుగు వాడికి వెలుగుగా నేర్పితే ఈ ఇంగ్లీష్ మోజులో పడి వాడికి వెలుగునిచ్చిన మాతృభాష తెలుగునే మరిచిపోతాడా? వాడు మళ్ళీ మారి అచ్చ తెలుగులో అమ్మా అని మొదలుపెట్టి రాస్తే గాని వాడి ఉత్తరం చదవను వినను. ఆ ఉత్తరం ఏదో అర్థంగాని భాషలో ఉందని నీ దగ్గరకు వచ్చానయ్యా. అయినా బాబు ఒక్క మాట, పెద్దగా విషయ పరిజ్ఞానం లేని దాన్ని, అయినప్పటికీ నా చిన్ననాడు ఓ పెద్ద ఆయన అన్నమాట, మాతృభాషలో రాణించిన వాడే పరాయి భాషలో ప్రావీణ్యతను సాధించగలడు అని రవీంద్రుడు అనే బెంగాలీ రచయిత అన్నాడట. అలాగా మాతృభాషపై మమకారం లేని విధవకి ఆ పరాయి భాష ఏమాత్రం వస్తుంది బాబు? నువ్వేమనుకోకుంటే దాన్ని చింపి పారేయ్ అంటూ ఇంటికి వెళ్ళిపోయింది. అవ్వకు ఉత్తరమిచ్చిన పోస్ట్ మ్యాన్ సుబ్రహ్మణ్యం తన పని ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయి సుందరం కళాశాలను ఇంటికి వచ్చి, నాన్న నేను తెలుగు చదవను, నాకు చదవాలని లేదు, నేను ఏదైనా కంపెనీలో అంతో ఇంతో డబ్బు వచ్చే ఉద్యోగం సంపాదించి దానికైనా పోతానేమో గాని ఈ చదువు చదవను అంటూ ఏడుస్తూ చెప్పాడు సుబ్రహ్మణ్యానికి. సుబ్రహ్మణ్యం, ఏరా బాబు ఏమైందిరా చెప్పరా నాన్న అంటూ బ్రతిమలాడుతుండగా అంతలో నరసారావు వచ్చి, ఏమిట్రా సుబ్రహ్మణ్యం, ఏమిటి మీ అబ్బాయి ఏడుస్తున్నాడు అని అడగ్గా సుబ్రహ్మణ్యం, ఏమోరా ఏమడిగినా చెప్పలేదు ఏడుస్తున్నాడు అన్నాడు. నరసారావు, ఏరా సుందరం విషయమేమిటో చెప్పరా బాబు అంటూ అడగ్గా సుందరం, ఏం లేదు బాబాయ్, నేను ఏమీ తెలుగు చదువుతున్నానని చాలామంది చాలా రకాలుగా ఏవేవో అంటున్నారు, నేను మొద్దునట, నాకు తెలుగు తప్ప ఇంకే ఇతర విషయాలు తెలియవట, అందరూ నన్ను విజ్ఞానం లేని వాడిగా చూస్తున్నారు, మిగతా కొందరైతే అసలు చిన్ననాటి నుండి తెలుగు చదవకుండానే పీజీలు పిహెచ్డీలు చేస్తున్నారు, అందుకే వారిలా నేను కూడా తెలుగు కాకుండా ఇంకేదైనా చదవాలని ఉంది, లేకపోతే చావునైనా చస్తాను గాని ఈ తెలుగు చదవను, చదివి ఈ సమాజం చేత తలవంపు మాటలు తెచ్చుకోలేను అని చెప్పగా సుందరం బాధని అర్థం చేసుకున్న తండ్రి సుబ్రహ్మణ్యం, వద్దు బాబు వద్దు, అంత పని వద్దు నాయన, నిన్ను అన్న ప్రతి వారికి అసలు తెలుగే రాదు, ఎందుకంటే వారికి తెలుగు అంటే ఏమిటో నిజంగా తెలిసి ఉంటే నిన్ను ఇన్ని మాటలు అనేవారు కారు, వారి మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు, నువ్వు తెలుగు చదవాలి అని తన కొడుకు సుందరానికి చెప్పి నరసారావుతో, రే నరసారావు దీనికంతటి కారణం నువ్వు, నీలాంటి తల్లిదండ్రులదా, కేవలం ఉద్యోగ వ్యామోహంలో పడి పిల్లలను ఏమేమో చదివిస్తూ మాతృభాష అయిన తెలుగుపై విరక్తి కలిగిస్తున్నారు, అయినా దాని మాధుర్యం గురించి మీకు తెలియదురా, రసరమ్య సంభాషణ భాషను లెక్కించే భాష ఒకే ఒక్కటి, అదే మన తెలుగు. తెలుగు గురించి విదేశీయుడైన సిపి బ్రౌన్ గారు ఏమన్నారు తెలుసా? తూర్పు దేశాలలోని అన్ని భాషల కన్నా అత్యంత ఉత్తమమైన భాష తెలుగు అని అన్నాడు. ఇంకా కర్ణాటకుడు విజయనగర సాంబ్రాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారో తెలుసా? దేశ భాషలను తెలుగు లెస్స అని అన్నారు. మన తెలుగును గౌరవించి ఆదరించి తన పరిపాలనా కాలంలో తెలుగు సాహిత్య అభివృద్ధి కొరకు అష్టదిగ్గజాలు అనే కవులను పోషించి తెలుగు భాష అభివృద్ధి కొరకు తన జీవితాంతం వరకు శ్రమించాడు. రే నరసారావు, అమ్మా అనే కమ్మనైన పదం, నాన్న అనే మధురమైన పదం, అక్క చెల్లెమ్మ అన్నయ్య తమ్ముడు తాతయ్య నాన్నమ్మ అనే అరుదైన పదాలు కలిగిన ఏకైక భాష తెలుగు ఒక్కటేరా? ఈనాటి పిల్లలకు చిన్నతనం నుండి ఆంగ్లాన్ని బోధించడం వల్ల మమ్మీ తప్ప అమ్మా అంటే తెలియదు, డాడీ తప్ప నాన్న అంటే తెలియని స్థితి ఈ రోజున ఈ ఆధునిక సమాజంలో ఉందిరా. దీనికంతటి కారణం నువ్వు నీలాంటి తల్లిదండ్రులే. మాతృభాషని మన పిల్లలకి ఒక ఆస్తిలా ఇవ్వాలి తప్ప అది వారి పాలటి శాపం కారాదురా. అయినా తెలుగు చదివితే ఉద్యోగావకాశాలు లేవని ఎవర్రా అన్నది? కష్టపడి చదవగలిగితే పండిత ఉద్యోగాల మొదలు తెలుగు చదివి ఐఏఎస్ ఐపీఎస్ పిహెచ్డి వంటి ఉన్నత చదువులు చదివి మహోన్నత పదవులు అలంకరించవచ్చురా అంటూ బాధగా చెప్పారు సుబ్రహ్మణ్యం. అప్పుడు నరసారావు, ఒరే సుబ్రహ్మణ్యం నన్ను క్షమించారా, తెలుగు గురించి ఇంత లోతుగా నేను ఆలోచించలేదురా, ఇంత విలువ ఉందని తెలుసుకోలేకపోయానురా, ప్రభుత్వమే జాతీయవాదం అంటూ హిందీని అంతర్జాతీయవాదం అంటూ ఇంగ్లీషుని పాఠశాలలో ప్రవేశపెట్టి వాటి ఉక్కుపాతాల కింద తెలుగు తల్లి

0: ప్రాణాలు తీస్తున్నారు. అవునరా సుబ్రహ్మణ్యం, మొన్నకు మొన్న ప్రకటించిన ఆర్ఆర్బి పరీక్షలు కూడా తెలుగులో రాయొచ్చట. ఇంకో విషయం, మన సీఎం గారు తెలుగును మూడవ జాతీయ భాష గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఒరే సుబ్రహ్మణ్యం, నీతోనే నేను, మనమే కాదు మాతో అందరినీ కలుపుకుందాం. దీన్ని ఒక ఉద్యమంలా తీర్చిదిద్ది అందరికీ మాతృభాషపై మాతృ ప్రేమను పుట్టిద్దాం. ప్రతి విద్యార్థి తెలుగు తప్పక చదవాలని, ప్రతి పాఠశాలలోనూ తెలుగు తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి తెలిపి ఇందులో అందరినీ భాగస్వామ్యం చేసి మన తెలుగు తల్లికి మల్లెపూలు దండని వేద్దాం. ఆమె తెలుగు అక్షరమాలను మనం ధరిద్దాం. పదరా అంటూ బయలుదేరారు.
1: ఇంతవరకు మీరు మాతృభాష తెలుగు తవా వెంకటయ్య గారి కథానికి విన్నారు. మహిళా భారతి కార్యక్రమంలో అనంతర అంశం వినే ముందుగా గురువారం ప్రసారమవుతున్న అభిప్రాయ వేదికలో మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఈ అంశం ఆధారంగా మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను 1 గంట 30 నిమిషాల నుండి 2 గంటల మధ్య మహిళా భారతిలో చెప్పవచ్చు. ఫోన్ నెంబర్లు 0852-2244-197, మరొక నెంబర్ 244-119. అభిప్రాయ వేదిక ఈ గురువారం 1 గంట 30 నిమిషాలకు. మహిళా భారతిలో చివరి అంశం వాట్సాప్ మహిళా రజని కార్యక్రమంలో ముందుగా మహాలక్ష్మి వారి కుటుంబ సభ్యులు తాడిపత్రి నుండి పాట కావాలని కోరుతున్నారు. కోరిన పాట పరదేశీ చిత్రంలో. గానం చిత్ర, ఎంఎం కీరవాణి, శుభ. పాట రచన చంద్రబోస్.

మహిళా శ్రోతలు వారికి నచ్చిన పాటలను వింటున్నారు మహిళాభారతిలో వాట్సాప్ మహిళారంజన ద్వారా. తరువాత ఆత్రేయ రచన వినాలని సూరిబాబు గానంలో కోరిన శ్రోతలు ఏలూరు నుండి సుగుణాభాయి, రాధ, అక్షయ, అనఘ, అనుచరిణి, వారి స్నేహ బృందం. ఆ గీతం శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రంలో.

వాట్సప్ మహిళారంజని కార్యక్రమంలో చివరిగా కామేశ్వరి అంకాలమ్మ, పార్వతి నాగలక్ష్మి, కుళ్ళాయమ్మ, విజయలక్ష్మి, రంగమ్మ, సావిత్రి, హసీన వీరంతా జమ్మలమడుగు శ్రోతలు కోరిన పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శ్వేతామోహన్ గానం, చంద్రబోస్ రచన. ఆ పాట జయ జానకీ నాయక చిత్రంలో.

ఈ మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య. శ్రోతలు, యువశ్రోతలు నవేకావలి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఫోన్ చేయండి, మీ వద్ద ఉన్నటువంటి హాస్య సన్నివేశాన్ని ఆకాశవాణితో పంచుకోండి. 0852241947249 నెంబర్లకు ఫోన్ చేసి 3 గంటల నుండి 4 గంటల మధ్య నవ్వే కావాలి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2 గంటలకు వస్తుంది. మరికాసేపట్లో వార్తా ప్రసారం.

ముందుగా ఒక పేరు వినండి. ఖగోళకారుడు జాన్ గోల్డింగ్హామ్. ఈ పేరు ఈ సమయానికి చెప్పుకోవడానికి ప్రధాన కారణం, భారతదేశం అంతటా ఒకే సమయాన్ని పాటించడం, దాన్నే భారతదేశ ప్రామాణిక కాలం అంటారు. 1947 అధికారికంగా పాటిస్తున్న రోజు ఈరోజు నుండే. అందుకే ఈ సమయం కనుగొన్న ఆ సమయం కూడా ప్రధానమైనదే. అక్కడ నుండి అలా మనం కాలాన్ని కొలుస్తూ గౌరవిస్తూ ఆగని క్షణాల వెంట పరుగులు తీస్తూ, ఎలా అంటే బిరబిరా కృష్ణమ్మలా కదిలిపోతుంటేను అంతలా. మరి కాలాన్ని గౌరవించాలి, సద్వినియోగం చేసుకోవాలి, కాలాన్ని గమనిస్తూ భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి. కాలమా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, ఎవరివైపు తల ఎత్తి చూడదు, అది తన తత్వం. కాలాన్ని గమనించని వారిని కూడా అది ప్రశ్నించదు. కాలమా కాసేపు ఆగవమ్మా అని ప్రార్థించిన ప్రాధేయపడిన కాలమాగునా, మన మాట ఎంతకు వినదు. కాలమే పరిష్కారం చెబుతుంది అంటాం. కాలం బహు చిత్రమైనది, ఎవరికీ అంతు చిక్కనిదని చిక్కదు అని కూడా అనుకుంటాం. కాలమే గాయాన్ని మాన్పుతుందని కూడా అంటాం. చాలా విలువైనదని, ఎవరికీ కనపడదని, గడియారంలోనే సరిచూసుకోవాలని సరిచేసుకోవాలని, ఇలా ఎన్ని విధాలుగా చెప్పుకుంటూ కాలంతో పాటు మనం నడవచ్చు ఎంచక్క. ఎలా అంటే ఒకే పదం ఆధారంగా పాటలతో.

పెళ్లి తాంబూలం సినిమా నుండి పాట విన్నాం. ముందుగా ఒకే పదం ఆధారంగా పాటలు వింటున్న చిత్రసీమలో గానం పి సుశీల, అనిశెట్టి వారి రచన, విశ్వనాథం రామూర్తి సంగీత నిర్వహణ. ఎన్ని కాలాలు, వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఆ కాలం, ఈ కాలం, ఇలా ఎన్ని కాలాల గురించి మనం కళలుగా కళాత్మకంగా మాట్లాడుకు ఉంటామో, ఇప్పుడు పాటల కాలం. అదే కాలం అంటే కాలాన్ని దాచిపెట్టిన పాటల కాలం కూడా.

ఉందిలే మంచి కాలం. ఎలా? మంచి చేసినా చెడు చేయకున్నా అలాంటి ఆలోచనే రానివ్వకున్నా అమాంతంగా ఎప్పుడూ మంచి చేస్తూ ఉండినా అది మంచి కాలమే కాక మరేమవుతుంది అంటుంది పాట. రాముడు భీముడు చిత్రంలో ఘంటసాల పి సుశీల బృందగానంలో శ్రీశ్రీ రచన విన్నారు.

0: వలపులన్నీ కాలంతో పాటుగా పాటగా వసంతమా, నిజమే వసంతమే ఆగమనమైనట్లు విన్న పాట అప్పుచేసి పప్పుకూడు చిత్రంలో లీల గానంలో పింగళివారి రచన, సాలు రాజేశ్వరరావు సంగీతం.
1: ఈ నెల 2వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వెరికోసిల్ ట్రీట్మెంట్, పురుషుల్లో వృషణాల వాపు, ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయపల్లి, కడప.
0: ఒకే పదం ఆధారంగా పాటల చిత్రసీమను వింటున్నారు. కాలం అలా అలా తమాషగా గడిచిపోయింది సుమా అనుకునే సందర్భాలు, అంటున్న సందర్భాలు మన జీవితంలో చాలాసార్లు ఉంటాయి. కానీ ఇప్పుడు అలా అలా తమాషగా ఎలా జరిగిపోతుంది అంటే ఇలా పాటలు వింటూ.

వెన్నెలకంటి వారి పాట అది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జూయట్ చిత్రంలో రెహమాన్ సంగీత నిర్వహణలో. అలా మొదలైందో లేదో సంవత్సరం ఇలా వేగంగా గాలికి క్యాలెండర్లోని పేజీల్లా ఎగిరినట్లు గెర్రున తిరిగిపోయింది అని అనుకుంటూ ఉంటాం. అది కాలం యొక్క శక్తి. అవసరమనుకుంటే కాలం శాసిస్తుంది కూడా. అయితే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం మనల్ని ఆశీర్వదిస్తుంది. కాలమా, కాసేపు ఆగుమా, అందామా?

కెజేయస్దాస్ చిత్రగానంలో శ్రీహర్ష రచన విన్నారు. పెదరాయుడు చిత్రంలో కొన్ని కాలాలు కలకాలం అలా నిలిచిపోవాలని మనసు తపన చెందుతుంది, అలా కోరుకుంటూనే ఉంటుంది. అవి విలువైన క్షణాలు. కొంతకాలం కొంతే కాలం అనుకున్నప్పుడు

ఆగిపోవాలి కాలం, అక్కడే మనం అనుకున్నట్లుగా నిలిచిపోవాలి. ఎలా? ఏమో, రమ్మంటేనే రాదు, రావద్దు అన్నా మాట వినదు. చిత్రమైన కాలం, కనపడని కాలం, కానీ విలువైన కాలం. విద్యాసాగర్ సంగీత నిర్వహణలో చంద్రముఖి, చిత్రగీతం అది సుజాత వై బాలకృష్ణ, గానంలో విన్నారు.

విన్నపాట కన్నతల్లి చిత్రంలో ఘంటసాల గానంలో ఆత్రేయ రచన. విన్నారు కేవి మహదేవన్ సంగీతం. విలువైనది, విలువ ఇచ్చేది, విలువ తెలిపేది కాలమే. ఆ విషయం అంతర్లీనంగా ఉన్న పాట.

అవే క్షణాలు, అవి మారవు. మనం మారి కాలం మారింది అనేస్తాం చిత్రంగా. విన్న పాట వెలుగునీడలు చిత్రంలో ఘంటసాల నోట శ్రీశ్రీ పాట విన్నారు. పెండియాల సంగీత నిర్వహణలో ఒకే పదం ఆధారంగా కొనసాగిన చిత్రసీమలో ఇంతవరకు కాలం అన్న పదం ఆధారంగా పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, ఇప్పుడు నిలయంలో సమయం 3:52. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5:00 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 MHz ఎఫ్ఎంపై సాయంకాలం చిత్రసీమతో సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

0: అధ్యాపికా జీ.
1: తప్పకుండా మహారాజా అని పక్షి చెప్పగా రాజుగారు పక్షి కోసం ఒక బంగారు పంజరం తయారు చేయించారు. అకస్మాత్తుగా పక్షికి కష్టపడి పనిచేసుకుంటున్న రైతులు కార్మికులు గుర్తుకొచ్చారు. వెంటనే పక్షి రాజభవనం నుండి బయటికి వెళ్లిపోయింది. రాజా ఉస్కి సోచ్ మే అస్వస్థ హోగయా. ఖబర్ సున్కర్ చిడియా వాపస్ ఆగయి. జైసే జైసే వహ గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతి. వే చిడియా సే బోలే, ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆవు. రాజుగారు పక్షి యొక్క ఆలోచనలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం రైతుల ద్వారా పక్షి తెలుసుకుని రాజుగారి దగ్గరికి వస్తుంది. పక్షి తన యొక్క గానంతో రాజుగారి యొక్క ఆరోగ్యం క్రమక్రమంగా కుదుటపడుతుంది. రాజుగారు పక్షితో, ఓ ప్రియమైన పక్షి నా దగ్గరకు తిరిగి వచ్చేయి,

0: అన్నారు. సుంతిహో మోక్ష?
1: జీ అధ్యాపికా జీ.
0: నహీ మహారాజ్, ముఝే అపనా సంగీత్ మెహనత్ కర్నే వాలోం కో భీ సునానా హై. చిడియా కీ బాతేం రాజా పర్ అసర్ పడా. వాహ్, తుమ్ మహాన్ హో చిడియా, మై భీ మజ్దూరో ఔర్ కిసానో కే లియే సహాయతా కర్నా చాహతా హూ. హా మహారాజ్, ఉన్కీ సహాయతా కర్నా హమారా కర్తవ్య హై, క్యోంకి వే హమారే సుఖదాతా ఔర్ అన్నదాతా హై. మోక్ష బతావో, రాజా కిస్కే లియే సహాయతా కర్నా చాహతా థా?
1: జీ అధ్యాపికా జీ, మజ్దూరం ఔర్ కిసానం కే లియే సహాయతా కర్నా చాహతా థా.
0: అచ్చా, లేదు మహారాజా, నేను నా సంగీతాన్ని కష్టపడి పనిచేసే వాళ్ళకి కూడా వినిపించాలి. పక్షి మాటలు రాజుగారి మీద ప్రభావం చూపింది. సాభాష్ పక్షి, నువ్వు చాలా గొప్పదానివి. నేను కూడా రైతులు కార్మికులకి సహాయం చేయాలని అనుకుంటున్నాను. అవును మహారాజా, వారికి సహాయం చేయడం మన కర్తవ్యము. ఎందుకంటే వారే మనకు సంతోషాన్నిచ్చేవారు, ఆహారాన్ని ఇచ్చేవారు. ధన్యవాద్ చిడియా, తుమ్నే ఆజ్ ముఝే మానవతా కా సబ్సే బడా పాఠ సిఖాయా హే. ధన్యవాదాలు పక్షి, ఈరోజు నువ్వు నాకు మానవత్వం యొక్క గొప్ప పాఠాన్ని నేర్పావు. మోక్ష, కహానీ సమజ్నే ఆగయా?
1: జీ అధ్యాపికా జీ, కహానీ బహుత్ అచ్చా హై, హమే భీ ఇస్ పాఠ సే జరూర్ కుచ్ సీఖుంగే.
0: మై కుచ్ ప్రశ్న పూచ్తీ హూ మోక్ష, జవాబ్ దో.
1: జరూర్ అధ్యాపికా జీ.
0: రాజా, చిడియా కో సోనే కే పింజరే మే క్యోం రఖనా చాహతా థా?
1: చిడియా కే మధుర స్వర్ సున్నే కే లియే.
0: అచ్చా మోక్ష, ఇస్ కహానీ సే హమే క్యా సీఖ మిల్తీ హై?
1: జీ, ఇస్ కహానీ సే హమే మెహనత్ కర్నే వాలే కిసానం ఔర్ మజ్దూరం కో మెహనత్ కర్నే
0: సహాయతా కర్నా
1: సహాయతా కర్నా హమారా కర్తవ్య మూల్య హుయే
0: మాలూమ్ హుయి
1: మాలూమ్ హుయి.
0: శాబాష్ మోక్ష. మోక్ష సును, ముహావరం కా భావ భీ సమజాతి హూ, సును.
1: జీ అధ్యాపికా జీ.
0: జాన్ మే జాన్ ఆనా, మన్ స్థిర హోనా. జాన్ మే జాన్ ఆనా, మన్ స్థిర హోనా. బతావో, మన్ స్థిర హోనా.
1: మన్ స్థిర హోనా.
0: ఖుషీ కే ఆంసు ఆనా, బతావో బహుత్ సంతోష హోనా.
1: బహుత్ సంతోష హోనా.
0: భాషా కే బాత్ మే అనుచ్ఛేద్ మై పడతీ హూ, సును.
1: జీ అధ్యాపికా జీ.
0: రాజానే చిడియా కో ప్యార్ సే రఖా, చిడియా కో దేఖనే కే లియే లోగ్ దూర్ దూర్ సే ఆతే హై. చిడియా కా మధుర్ గాన్ సబ్కో భాతా థా. చిడియా కా సంగీత్ సున్కర్ సబ్ మన్ మే యహీ సోచతే హై కి హే చిడియా, తుమ్ కితనా మధుర్ గాతీ హో. యహా సునో మోక్ష, యహా రేఖాంకిత శబ్దాంశు వాక్యమే ఏక్ శబ్ద సే దూసరే శబ్ద కా సంబంధ జోడతే హై. ఇస్ తరహ సే సంజ్ఞా యా సర్వనామ కే జిస్ రూప్ సే ఉస్కా సంబంధ వాక్య కే అన్య శబ్దం సే జానా చాహతా హై, ఉసే కారక కహతే హై. క్యా కహతే హై?
1: కార్యక్ కహతే హై.
0: కారక కహతే హై.
1: కారక్ కహతే హై.
0: కర్తా కారక్?
1: కర్తా కారక్. నే? నే.
0: కర్మకారక్?
1: కర్మకారక్.
0: కో?
1: కో.
0: కరణకారక్?
1: కరణకారక్.
0: సే?
1: సే.
0: కే ద్వారా?
1: కే ద్వారా.
0: సంప్రదాన్ కారక్?
1: సంప్రదాన్ కారక్.
0: కే లియే?
1: కే లియే.
0: కో?
1: కో.
0: అపాదాన్ కారక్?
1: అపాదాన్ కారక్.
0: కే లియే?
1: కే లియే.
0: కో?
1: కో.
0: అపాదాన్ కారక్?
1: అపాదాన్ కారక్.
0: సే?
1: సే.
0: సంబంధ కారక్?
1: సంబంధ కారక్. కా? కా.
0: కే?
1: కే.
0: కీ?
1: కీ.
0: అధికరణ కారక్?
1: అధికరణ కారక్.
0: మే?
1: మే.
0: పర్?
1: పర్.
0: సంబోధన కారక్?
1: సంబోధన కారక్.
0: హే?
1: హే.
0: అరే?
1: అరే.
0: అజి?
1: అజి.
0: అచ్చా మోక్ష, గానే వాళ్ళు చిడియా కహానీ పాట్ యహి సమాప్త కర్తే హై.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశిష్ మోక్ష.
2: మీరింతవరకు గానే వాలే చిడియా 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి కె సరస్వతి, విద్యార్థిని టి మోక్ష చంద్రిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక హిందీ సినిమా పాటను వింటారు. మహమ్మద్ రఫీ, అమిత్ గుల్జార్ కుమార్ పాడిన పాట ఆనంది చిత్రం నుంచి.
3: आरती मन मानती, कहना क्यों नहीं मानती, पाठशाला में छुट्टी हो गई, बस्ता क्यों नहीं बांधती, बस्ता क्यों नहीं बांधती, बस्ता क्यों

0: హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించు

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ నమస్కారం. నిలయంలో సమయం 5 గంటలు. ఈనాటి సాయంత్రం ప్రసారంలో ముందుగా వినండి చిత్రసీమ. ఎప్పుడు విందాం? మిరాయ్ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పడిన ఈ పాట.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి.
3: ఈ చిత్రసీమలో చివరిగా వినండి అమరన్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా పడిన రామజోగే శాస్త్రగీతం సంగీతం జీవి ప్రకాష్.

0: శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి నవ్యకావళి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో జోక్స్ వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్

0: డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 08562449497 లేదా 24411 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి.

0: వాణిజ్య ప్రకటనలు విన్నారు కదా కార్యక్రమంలో, ఇప్పుడు శ్రోతలు పంచుకున్న జోక్స్ని విందామా?
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: విశ్వనాథ్ అండి, పొద్దుటూరు.
0: ఓకే అండి. విశ్వనాథ్ గారు, ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు?
1: రెండు జోకులు ఉన్నాయండి, చిన్న జోకులు.
0: చెప్పండి విశ్వనాథ్ గారు.
1: స్టూడెంట్ మాస్టర్ మధ్యన సంభాషణ.
0: ఓకే.
1: మాస్టర్ వచ్చేసి, ఒరే వేణు, ఆల్జీబ్రా అంటే ఏమిట్రా అని అడుగుతారు. వేణు వచ్చేసి, అన్ని జీబ్రాలు ఒకసారి చేస్తే అదే ఆల్జీబ్రా సార్ అంటే. అయితే చదువు మీద ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్ అనమాట.
0: అదే, చదువు మీద ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్, క్లాస్ లో వినని స్టూడెంట్ ముందు. ఓకే ఓకే, ధన్యవాదాలండి విశ్వనాథ్ గారు. మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
1: ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి.
2: గోవిందరాజులు
0: గారు నమస్తే అండి.
2: నమస్తే అండి, బాగున్నారా?
0: బాగున్నామండి గోవిందరాజులు గారు. మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఓకే అండి గోవిందరాజులు గారు, ఈరోజు ఎలాంటి జోక్ ని మరి మాతో పంచుకోబోతున్నారు?
2: చాపతను బోర్డు మీద పెయింట్ పేరు రాయాలని పెయింటర్ చెప్తాడు. వాళ్ళు వచ్చి ఓను ఏం చెప్తాడంటే, రేపు పక్క షాప్ లో పెయింట్ తీసుకుని వచ్చి బోర్డు రాయాలంటారు. వాడు పెయింట్ వచ్చి, ఏందండి మన పెయింట్ షాప్ ఉంది కదంటే, పిచ్చోడా మన పెయింట్ మొత్తానికి వేరే ప్రజల కంపెనీ కానీ మన వాడుకునే కాదని వేరే పెయింట్ షాప్ లో మంచి పెయింట్ తెచ్చి రాయి అని చెప్తారు.
0: అదేంటండి, తన షాప్ లోనే పెయింట్లు ఉన్నప్పుడు తన షాప్ లోకే కదా వాడేది.
2: హలో,
0: నమస్తే అండి.
3: అమ్మా నమస్కారం. అమ్మా
0: నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
3: నేను కడప నకాష్ వీధి నుండి షాబ్జాన్ అమ్మా.
0: షాబ్జాన్ గారు ఎలా ఉన్నారండి?
3: దేవుని దయ, మీ దయ వల్ల బాగున్నానమ్మా.
0: ఓకే అండి షాబ్జాన్ గారు, ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు మీరు?
3: రెండు చిన్న జోకులున్నాయమ్మా చెప్తున్నా.

0: ఓకే ఓకే అండి, చెప్పండి.
1: ఇద్దరు స్నేహితులు ఉంటారమ్మా, ఒకరికి పెళ్లి అయించాలి, ఇంకొకరికి పెళ్లి కాబోతుంది. అప్పుడు పెళ్లి కాబోయేవాడు పెళ్లి అయిన వానికి అదే ఇల్లు స్వర్గంలో ఉండాలంటే ఏం చేయాలా అని అడుగుతాడమ్మా. ఇల్లు స్వర్గంలో ఉండాలంటే ఏం చేయాలని స్నేహితుడు అడుగుతాడు.
0: అవునవునులేండి.
1: ఆ పెళ్లి అయిన స్నేహితుడు భార్య ఏమడుగుతుంది నోరు తెలిసి మనం నోరు మూసుకొని చర్చిస్తే ఇల్లు స్వర్గంగా ఉంటుంది.
0: అంతే కదా, మరి ఇప్పుడు భార్య చెప్పిన మాటనే వినాలి భర్త.
1: అప్పుడు అప్పుడు ఇల్లు స్వర్గమవుతారు కదమ్మా.
0: అంతే కదండి, మరి అప్పుడు ఏ గొడవలు ఉండవు, ఏమీ ఉండవు, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ గా ఉంటారు. అంతే కదండి షాబ్జన్ గారు.
1: అంతేమ్మా అంతేమ్మా,
0: మరి చాలా మంచి మాట చెప్పాడు.
1: ఇంకొక చిన్న జోక్ అమ్మా.
0: ఓకే చెప్పండి.
1: ఒక అత్త కోడళ్ళ సంభాషణ అమ్మా.
0: చెప్పండి.
1: కోడళ్ళు కొత్తగా కాపురం వచ్చి అత్తయ్య మన ఇంట్లో టీవీ లేదు, నాకు పొద్దుగూడడం లేదు అని కోడలు అత్తను అడుగుతానమ్మా. అప్పుడు అత్తని సరిగ్గా సరిగ్గా నీకు పొద్దుపోయి వచ్చే పని చెప్తాను, చాటలో బియ్యం తెచ్చి వేస్తాను, ఒక సేదు బియ్యం.
0: అవునవునులేండి.
1: అవి సింగల్ సింగల్ గా ఎంచు, ఎన్ని ఉన్నాయో బియ్యానికి బియ్యం గింజలు ఎంచుతో కూర్చో పొద్దుపోతాడు అంటానమ్మా.
0: అంతే కదండి, మరి ఇప్పుడు పొద్దు పోలేదు అనింది కదా, కూర్చొని పని చేస్తే పొద్దుపోతుంది.
1: అది అది
0: పని చేయకుండా ఉంటే పొద్దు పోలేదంటే ఎట్లా పొద్దు పోతుంది? మంచి
1: మా ఎట్ట పోదాలమ్మా, పోదు కదమ్మా.
0: అంతే కదండి, మరి వాళ్ళ అత్త మంచి పని చేసింది, మంచి పని చెప్పింది.
1: అంటే ఈ కాలంలో కోడళ్ళు మంచి వాళ్ళు ఉండదు, అత్తగారు మంచి అంతా సర్దుకొని పోవాలమ్మా. అంతే అమ్మా.
0: ఓకే అండి,
1: మమ్మా
0: ధన్యవాదాలు అండి షాబ్జాన్ గారు, మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. హలో.
2: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ మాట్లాడుతున్నారు?
2: నేను అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి నుంచి పోలేరాయని మేడం.
0: పోలేరాయ్ గారు ఎలా ఉన్నారండి?
2: మేడం చాలా బాగున్నాం మేడం.
0: ఈరోజు
2: ఇప్పుడు భార్య భర్తల మధ్య సంభాషణ మేడం.
0: చెప్పండి.
2: భర్త అంటాడు, ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమైన ఆట ఒకటి ఉంది అని తెలుసా అని ఈయన అంటాడు. అప్పుడు భార్య తెలుసు, జల్లికట్ట ఆట అని ఒకటి ఉంది కదా, అది చాలా డేంజర్ అంట అని ఆమె అంటుంది.
0: అవునవునులేండి.
2: దానికన్నా ఇంకో ప్రమాదకరమైన ఆట ఉంది తెలుసా అని భర్త అంటాడు.
0: ఏంటబ్బా అది?
2: అవునా ఏంటని ఈమంటుంది. అప్పుడు ఈయనంటే తాళికట్ట ఆట, అందులో ఇప్పుడు విజయం సాధించలేడు అంటాడు.
0: ఆవిడేమో జల్లికట్ట ఆట అని చెప్పింది.
2: తాళికట్ట ఆట అని అన్నప్పుడు ఆమె మగం అంతా ముడుచుకుంటాడు అన్నమాట. అందులో ఎవడు విజయం సాధించలేడు అని అంటాడు.
0: అవును అంతే కదండి. మరి
2: భార్య భర్తల మధ్య సంభాషణ ఇంకోటి.
0: చెప్పండి.
2: భర్త ఉండుకొని ఇదిగో స్వీట్ తీసుకో, నేను బండి, నేను ఒక బండి కొన్నాను కొత్తది అని ఆయన అంటాడు అనమాట. ఉండుకొని ఓ కంగ్రాచులేషన్స్ అని ఆమె అంటుంది. భర్త దానికి థ్యాంక్స్ అండి డార్లింగ్ అని ఆయన అంటాడు. అప్పుడు భార్య ఏమంటుంది, ఈ బండి మీద ఫస్ట్ అందరికంటే నన్నే ముందు తిప్పాలని ఆమె అంటుంది.
0: అవునవునులేండి.
2: అంటాడు భర్త భార్య ఉండుకొని, ఇంతకీ ఏం బండి కొన్నాడండి అని భార్య అంటుంది. అంబులెన్స్ కొన్నాను అంటాడు.
0: అయ్యో ఆవిడ చాలా ఎక్స్పెక్ట్ చేసిందండి, అందుకని అంత అడిగినట్టుంది.
2: ఇంకో చివరిగా మేడం, భార్య భర్త సంభాషణ ఏమండి, నేను వచ్చే జన్మలో కూడా ఇంటికి కోడలుగా రావాలని అనుకుంటున్నాను అని ఆమె అంటుంది అనమాట. భర్తుకొని ఈ జన్మలోనే ఇల్లు అమ్మేస్తాడని అంటాడు. ఏమంటే నేను వచ్చే జన్మలో కూడా ఈ ఇంటికి కోడలుగా.
0: అవునవునులేండి, నేను అంటే నా చెప్పిన మాట వినే భర్త అనుకుంటా ఆయన, అందుకని ఆవిడ అంటుంది అలా.
2: అదే మేడం.
0: ఓకే అండి, చాలా బాగుందండి పోలరాయ్ గారు.
2: థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
0: ఓకే అండి.
3: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ మాట్లాడుతున్నారు?
3: శివమ్మ మేడం, పొద్దుటూరు నుంచి.
0: శివమ్మ గారు ఎలా ఉన్నారండి?
3: బాగున్నా మేడం.
0: ఈరోజు ఎలాంటి జోక్ ని మరి మాతో పంచుకోబోతున్నారండి శివమ్మ గారు?
3: రెండు చిన్నవి చెప్తా మేడం.
0: ఓకే అండి. ఓకే.
3: వదిన మర్దలతో మాట్లాడుకుంటున్నారు మేడం.

0: చెప్పండి.
1: వదిన, వదిన మీ వాడికి వేలు సపరించే అలవాటు ఉంది కదా, ఎలా మానిపించావని మరదలు అడుగుతుంది మేడం. ఏమి

0: అంతే, ఇంకా టైం ఉండదు అసలు.
1: టైం ఉండదు మేడం.
0: అండి చాలా బాగుందండి షిమ్మ గారు. ఇంకొకటి ఉందా మరి?
1: చెప్తా మేడం, తండ్రి కొడుకులు మేడం.
0: చెప్పండి.
1: ఏంట్రా మీ అమ్మ సైలెంట్ గా ఉంది అని అడుగుతాడు మేడం కొడుకును. కొడుకు, అమ్మ లిప్స్టిక్ అడిగింది, నేను ఫెవిస్టిక్ ఇచ్చాను నాన్న అంతే, అప్పటి నుంచి ఏం మాట్లాడలేదని చెప్తాడు మేడం.
0: అయ్యయ్యో, ఇదేం పాపం అండి, లిప్స్టిక్ అడిగితే వాడు ఫెవికిక్ ఇవ్వడం ఏంటండి? అయ్యయ్యో, మరి ఇది అన్యాయం కదండి శివమ్మ గారు.
1: అది తెలియక ఇచ్చాడో తెలిసి ఇచ్చాడో మేడం, అప్పటి నుంచి మాట్లాడలేదని చెప్తాడు మేడం నాయనతో. థ్యాంక్ యూ మేడం.
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
2: నా పేరు సాయిబాబా, పులివెందు నుంచి మాట్లాడుతున్నాను.
0: గారు, ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు?
2: ఇద్దరు లేడీస్ మధ్య సంభాషణ మేడం.
0: చెప్పండి.
2: కూతురు పిన్నితో అంటుంది, ఈరోజు పచ్చిమిర్చి ముక్కుడు పచ్చడి చేశారు పిన్ని గారు, అది బాగా ఉసిగా ఉందని మీ అల్లుడు గారు నన్ను ఎంతగానో గుచ్చుకున్నారు తెలుసు అంది.
0: అదేంటది?
2: దానికి పిన్ని, వసే అది ముక్కుడు పచ్చడి చిక్కుడు పచ్చడి కాదే, దానిని తొక్కుడు పచ్చడి అనాలి.
0: తొక్కు పచ్చడి. ఓకే ఓకే.
2: అల్లుడు గారు ఉసిగా ఉందనలేదు, రుచిగా ఉందన్నారు. ఉంది మేడం, అల్లుడు గారు నిన్ను పుచ్చుకోలేదు, మెచ్చుకున్నారు.
0: ఓకే,
2: ఇంకెప్పుడు నేర్చుకుంటారే తెలుగు సరిగా మాట్లాడడం అండి.
0: అయ్యయ్యో, తెలుగు మాట్లాడడం సరిగ్గా రాకపోయిందా, దీనికి వచ్చిన సమస్యలు?
2: ఇంకోటి మేడం,
0: చెప్పండి సాయిబాబా గారు.
2: ఇద్దరు బాధపడతాను సంభాషణ.
0: చెప్పండి.
2: భార్య భర్తతో ఏమండి శ్రీవారు, సీతారాములకు ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు రామాలయంలో కళ్యాణం జరిపిస్తారు కదా అండి, అవును డియర్ సుజయ్ అన్నాడు భర్త. మనం కూడా సీతారాముల ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుందామండి అంది భార్య. ఓకే, అలాగే చేసుకుందాం డియర్, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. మరి మీ నాన్న ప్రతి సంవత్సరము వరకట్నం ఇస్తాడేమో కనుక్కో మరి.
0: అబ్బా, కట్నం మీద వేసాడంటే కన్ను.
2: నాకేం అభ్యంతరం లేదు సుజయ్ అన్నాడు భర్త.
0: ఓ, మంచి మాట చెప్పాడండి మరి.
2: మీ ప్రణత మేడం?
0: అవునండి సాయిబాబా గారు.
2: థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి, ధన్యవాదాలండి సాయిబాబా గారు. మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
2: ఓకే మేడం, ఉంటాను.
0: ఓకే అండి.

శ్రోతలు ఎంతగా జోక్స్ని పంచుకున్నారో గమనించారు కదండి. మీరు కూడా మాతో జోక్స్ని పంచుకోవాలనుకుంటే ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్ చేసి మీ జోక్స్ని మాతో పంచుకోవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాన్ని విందామా?

0: చిత్రగీతాలను విన్నారు కదా కార్యక్రమంలో, ఇప్పుడు విందాం.
1: ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0862244197 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి.

0: చిత్రగీతాన్ని విన్నారు కదా కార్యక్రమంలో, ఇప్పుడు విందాం.
1: ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు.
0: కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాన్ని విందాం.

ఇదండి ఈనాటి నవ్వే కవళి కార్యక్రమం. తిరిగి రేపటి యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నేను మీ లక్ష్మి ప్రణతి. నమస్తే. అభిప్రాయ వేదికలో మేము మీకు ఇస్తున్న అంశం, ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఈ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్ చేసి మీ వద్ద ఉన్న అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 5 గంటల 50 నిమిషాలు కావస్తుంది. మరొక క్షణంలో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఈ సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు శ్రీమతి జూటూరు ఆదిమ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు వింటారు. వ్యవసాయ సూచనలు 6:50 ఇక రాత్రి 7:15 కిసాన్ వాణి. ఇందులో ప్రస్తుత పరిస్థితుల్లో చేపల మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు ఈ అంశం గురించి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం ఉంటారు పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇక 7:45 వికసిత భారత్, 8:00 శ్రీ ఎం సూర్యుడి గారిచే డౌలుపై లైవ్ న్యాసం ప్రసారమవుతుంది. 8:15 చిత్రసీమ సినిగి తలవింటారు రాత్రి.

ఇక రేపటి కార్యక్రమాల్లో రేపు ఉదయం 6:10 భక్తిరంజని శ్రీరామ భక్తి గీతాలు వింటారు. సూక్తరత్నావళి 6:30 వ్యాఖ్యాత డాక్టర్ పి సుభద్ర. 6:35 పొలం కబుర్లు. ఇక రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు. ఇందులో ముందుగా చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం నల్లి నారికలం డాక్యుమెంటరీ రూపకం వింటారు. రచన శ్రీ ఓసా రజని గంగాధర్, రూపకల్పన నిర్వహణ శ్రీ వి జయప్రకాష్, సహకారం శ్రీ చివకుల రవిశంకర్. ఇక కార్యక్రమంలో చివరిగా జానపద గేయ మాధురి, శ్రీ కె మునయ్య గారు ఆలపించిన జానపద గేయాలు వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు. ఇక చిత్రమంజరి సినిగీతాలు వింటారు. రేపు ఉదయం 8:35 శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం హలో బ్రిచ్చి రేపు ఉదయం 9:00. ఇక 9:30 డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వెరికోసెల్ ట్రీట్మెంట్, పురుషుల్లో వృషణాల వాపు, ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0855-2-244-119, మరొక నెంబర్ 2-44-17. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్ కడప. ఇక 10:00 ఖేలో ఇండియా సంవాదపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడిన సినిగీతల కార్యక్రమం వాట్సాప్ మనోరంజని. రేపు ఉదయం 11:00 చిత్రసీమ సినిగీతాలు వింటారు. 11:30 ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు వినవచ్చు. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ సి చిట్టిబాబు గారిచే వీణావాద్యం ప్రసారమవుతుంది. 12:40 మనోరంజన్ లీడర్స్, 1:30 మహిళా భారతి, మహిళలు నేరుగా ఫోన్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం మహిళా అభిరుచి ఉంటారు. ఇక 2:15 చిత్రసీమ సినిగీతాలు వినవచ్చు. రేపు సాయంకాలం 5:15 యువవాణి అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఇక 6:30 పల్లె ప్రాంతాలు. ఇందులో సత్య హరిచంద్ర రంగస్థల పద్య నాటకం నుండి వేట సన్నివేశం. హరిచంద్ర పాత్రలో సిఏ విశ్వనాథ్ రెడ్డి గారు ఆలపించిన రంగస్థల పద్యాలు వింటారు. వ్యవసాయ సూచనలు 6:50. రేపు రాత్రి 7:15 పంట సీమలు. ఇందులో ముందుగా వర్మి కంపోస్ట్ తయారులో మెలకువలు. ఈ అంశం గురించి ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం. అనంతరం రైతులకు సూచనలు వినవచ్చు. రేపు రాత్రి 8:00 చిత్రసీమ సినిగీతాలు వింటారు. రాత్రి 9:30 కలనాటి గీతాలు. ఇక 10:00 రాగం తానం పల్లవి. ఇవి రేపటి మా ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం విలీంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట శాఖ అధ్యకులు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడలో ఈరోజు జరిగిన ఐఆర్సీఎస్ 2024-25 వార్షిక సర్వసభ్య సమాపేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లకు రెడ్ క్రాస్ అవార్డులను అందజేశారు. పలు మానవతా సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు వనరులను సమీకరించడంలో సహకారం అందించినందుకు గాను బాపట్ల, కృష్ణా, నెల్లూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లను గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, ఈ 7 జిల్లాల పరిధిలో 3 ఏళ్లుగా 8,50,00,000 రూపాయలతో మీ ఇంటికి మీ డాక్టర్ పథకం కింద 5,00,000 కుటుంబాలను దత్తత తీసుకుని రెడ్క్రాస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకునే సమయానికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047ను నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ సూచిస్తూ,
1: the Red Cross movement to every panchayat and village and strengthen the movement at grassroots level to provide humanitarian services during emergencies. I am happy to learn that our 20 Red Cross blood centers are able to meet the needs of more than 1 lakh people in the state, of which 1/3 are poor patients admitted in government hospitals, and they are provided blood units by Red Cross at free of cost.
0: పేదల ఆర్థిక పరిపుష్టి కోసమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన ఈరోజు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ కేటగిరీల వారికి పెన్షన్లను పెంచి ఇస్తున్నామన్నారు. 73,507 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో పేదలకిచ్చామని, అభివృద్దితో పాటు సంక్షేమము ముఖ్యమనే ఉద్దేశంతోనే పెన్షన్లను అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనను అందిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. గడిచిన 2 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలను సంక్షేమం కోసం ఖర్చు చేశామని, పేదలను ఆర్థిక సాధికారత దిశగా తీసుకువెళ్తున్నామని వివరించారు. రాష్టంలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే తమ ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
2: వడ్డర్లకు మైనింగ్ లీజుల్లో రిజర్వేషన్ పెట్టాం, గీత కార్మికులు ఎక్సైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాం, మత్స్యకారులు వేట విరామంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం, చేనేతలకు సబ్సిడీలు ఇచ్చాం, గురుకులాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ పెడుతున్నాం, అందరికీ అందుబాటులో ఉన్నాం. ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేయాలనో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని, ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని ప్రయత్నం.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు రేపు విడుదల చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పాయకురావుపేట వద్ద ఆయన రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకనున్నారు. దీని ద్వారా 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో మొత్తం 287,320 ఎకరాలకు సాగునీరు, 523,000 మందికి తాగునీరు లభిస్తుందని మొగల్తూరులో ఈరోజు జరిగిన సభలో ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలేరు, పంప, తాండవ, వరాహ, శారదా నదులను దాటుకుంటూ ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర వైపుగా వెళ్తాయని, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను అధిగమిస్తూ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణం జరిగిందని చెప్పారు. కృష్ణా, గోదావరి, వంశధార నదులను అనుసంధానం చేస్తామని, భవిష్యత్తులో గోదావరి, కావేరీ నదులను అనుసంధానం చేసి దక్షిణ భారతదేశంలో నీటి సమస్య లేకుండా చేస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే క్లెయిమ్స్ అభ్యంతరాల పరిష్కారానికి 5వ తేదీ వరకు అవకాశమిచ్చింది. 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. రాష్టంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముఖ్యమంత్రితో కలిసి ఆయన ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూరులో జరిగిన

0: కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట అభివృద్ది, పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వంటి నిర్ణయాలు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. చేనేత, కొల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు సహా అర్హులైన అన్ని వర్గాలకు పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని శ్రీనివాస్ వర్మ వివరించారు. సమగ్ర ఆర్థికాభివృద్ది కోసం ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సమన్వయంతో ముందడుగు వేయాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చెన్నైలో ఈరోజు జరిగిన దక్షిణ భారతదేశ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సికి 116వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2047 వికసిత భారత లక్ష్యాలు ఎంఎస్ఎంఈల బలోపేతంతోనే సాధ్యమన్నారు. రాష్టంలో ఎంఎస్ఎంఈల పురోగతికి అనుకూల వాతావరణం ఉందన్న మంత్రి, వీటికోసం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామని, ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పారు. ఇండియా ఈయూ ఒప్పందం, ఎన్ఆర్ఐల సహకారంతో స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని మంత్రి వివరించారు. పౌరులకు ప్రభుత్వం అందించాల్సిన సేవలన్నీ ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్లైన్లోనే అందుబాటులో ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ అన్నారు. ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న AP1 మొబైల్ అప్లికేషన్ యాప్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన 2 రోజుల కార్యశాలను అమరావతిలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలు తామున్న చోటు నుంచే పొందేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ప్రజలకు ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆర్టీజీఎస్ AP1 అనే మొబైల్ యాప్ను తీసుకొస్తోందని, ప్రజలు తమకు కావాల్సిన అన్ని సేవలను సులభంగా పొందేలా దీనిని రూపొందించామని చెప్పారు. AP1 యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో ఆయన ఈరోజు 22A విమోచన స్పూర్తి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ చొరవ, గ్రామ ప్రజల సంకల్పంతో వట్టిచెరుకూరు గ్రామంలో 120 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మేరీ బ్యాంక్ హమేషా మేరే సాథ్ చల్తీ హై. సుబహ ఉఠతీ హూ తో పైసే జమా కర్ ఆతీ హై. కస్టమర్ జ్యాదా హో జాతే హై తో పూరా గల్లా సంభాల్ లేతీ హై. ఆధీ రాత్ కో భీ ఉఠా కే బతాతీ హై కి మేడమ్, లక్ష్మీ ఫల్ భండార్ కా పేమెంట్ ఆ గయా హై. జన్ధన్ బ్యాంక్ ఖాతా క్యా మిలా ముఝే తో ఉంగలియో కే ఛోర్ పర్ బీమా, పెన్షన్, డీబీటీ సారీ బ్యాంకింగ్ సువిధాయే మిల్ గయీ హై.
2: 12 సాల్ మే 59 కరోడ్ జన్ధన్ ఖాతే ఖులే, जिसमें 56% खाते तो सिर्फ महिलाओं के हैं. पीएम जनधन योजना के 12 साल ज्यादा बचत, ज्यादा काम.
3: आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम्. प्रवाचकः जतिन शर्मा. आदौ मुख्य वार्ताः. ప్రధానమంత్రిణా మోదినా 26వ ఎస్సీఓ శిఖర సమ్మేళనం సంబోధితం. ఆతంకవాద విషయే ద్విముఖీ మాపదండం సమాపయితుం చ విహితం ఆహ్వానం. ఉత్తర రైల్వే మండలస్య మురాదాబాద్ విభాగే అవశిష్టే 12.7 కిలోమీటర్ మితే రైలమార్గే కవచేతి 4.0 ప్రణాళ్యై భారతీయ రైల్వే విభాగేన 70.1 కోటి రూప్యకాణి అనుమోదితాని. నేపాలదేశే వ్యాపక వినాశానంతరం జలాప్లావేన మృతానాం సంఖ్యా 87.9% సంప్రాప్తా. ఆకాశవాణ్యాః ఎఫ్ఎం గోల్డ్ వాహిని అద్య స్వకీయాం రౌప్య జయంతిం ఆచరతి. అపి చ భారతీయ ఋతు విభాగేన ఛత్తీస్గఢ రాజ్యాయ రక్తవర్ణపరా సంచేతనా నిస్సారితా. శ్వహ్యావత్ ఝారఖండ, ఒడిషా, పూర్వోత్తర భారతస్య భాగేషు ప్రబల వృష్టేశ్చ వర్తతే సంభావనా.

సంతి ప్రాయః ద్వాదశ సహస్రాధికాః జనాః రక్షితాః సంతి. काठमाण्डुनगरे भारतीय दूतावासेन अद्य प्रोक्तं यत् नेपाली अधिकारिणः सद्य एव विना

0: ఇంతవరకు మీరు శ్రీమతి జూటూరు ఆదిమ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు విన్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.

పల్లె ప్రాంతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: వాణి వ్యవసాయ సూచనలు.
1: చిలకడ దుంప సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పండించే దుంప పంటల్లో చిలకడ దుంప చాలా ముఖ్యమైనది. దీన్ని గెనుసుగడ్డ, మొరంగడ్డ అనే పేర్లతో కూడా పిలుస్తారు. భారతదేశంలో ఈ దుంప 1,088,000 టన్నుల ఉత్పత్తితో సాగు చేయబడుతుంది. భారతదేశంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయ ఇంకా కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుండగా బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 530 హెక్టార్లలో 11,130,000 టన్నుల ఉత్పత్తితో చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు ఇంకా ప్రకాశం జిల్లాలలో సాగు చేయడం జరుగుతుంది. తక్కువ కాలపరిమితితో ఎక్కువ ఉత్పత్తినిచ్చే మంచి పోషకాలు కలగ ఈ దుంపను పచ్చిగాను ఇంకా కూరగా కూడా వండుకుంటారు. ఈ పంట ఆకులను పశువుల మేతగాను, ఆల్కహాల్ తయారీలోనూ కూడా ఉపయోగిస్తున్నారు. అన్ని రకాల దుంపజాతి ఇంకా వేరుజాతి కూరగాయల కన్నా అధిక క్యాలరీల్ని ఉత్పత్తి చేస్తుంది. నారింజ కండగల రకాలను తీసుకోవడం వలన వాటిలో ఉండే కార్బోహైడ్రేట్లు ఇంకా పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మధుమేహంతో బాధపడేవారికి ఇంకా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ పంటకు అనుకూలమైన వాతావరణం గురించి కనుక చూస్తే, ఉష్ణమండలపు పంట కాబట్టి అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అధిక పగటి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్, తక్కువ రాత్రిపూట ఉష్ణోగ్రత 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉన్న ప్రాంతాలలో అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నేలల విషయం చూస్తే గనక మురుగునీటిపారుదల సౌకర్యం గల ఒండు నేలలు, నల్లరేగడి ఇసుకతో కూడిన ఒండు నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 5.6 నుంచి 6.6 వరకు ఉంటే మంచిది. ఇక విత్తన తయారీ గురించి చూస్తే, 3 నెలల వయస్సు గల పక్వత చెందిన చీడపీడలు లేని తీగల నుండి 5 నుంచి 6 ఆకులు లేదా 3 నుంచి 4 కణుపులు గల 30 నుంచి 40 సెంటీమీటర్ల పొడవు గల తీగలను తయారు చేసుకుని విత్తనంగా వాడాలి. ఇక విత్తన శుద్ధి అయితే నాటే ముందు తీగలను పెనిట్రోథయాన్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు, 1 గ్రాం కార్పండిజం లీటర్ నీటి కలిపి మందు ద్రావణంలో ముంచి నాటడం వలన ముక్కు పురుగు తీవ్రతను ఇంకా ఇతర చీడపీడలను తగ్గించుకోవచ్చు. ఇక నేల తయారీ గురించి కనుక చూస్తే 3 నుంచి 4 సార్లు 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతుగా మెత్తగా దుక్కి వేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. ఇక విత్తన మోతాదైతే 1 ఎకరానికి నాటడానికి 33,333 తీగలు సరిపోతాయి. నాటే విధానమైతే 60 సెంటీమీటర్ల దూరంలో కాలువలను, బోదలను తయారు చేసుకుని తీగకు తీగకు మధ్య 20 సెంటీమీటర్లు ఉండేలాగా తీగలను బోదలలో నాటుకోవాలి. ఇక ప్రవర్ధనమైతే తీగల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇక నారుమడి తయారీ గనక చూస్తే, తీగల కోసం 3 నెలల ముందుగా నారుమడలను పెంచుకోవాలి. ముందుగా ప్రైమరీ నారు గనక చూస్తే 1 ఎకరాలో నాటడానికి 40 చదరపు మీటర్లలో పెంచిన నారు అంటే 40 కిలోల మధ్యస్థమైన దుంపలు సరిపోతాయి. 60 సెంటీమీటర్ల కాలువలు ఇంకా బోదలను తయారు చేసి దుంపలను బోదలలో నాటాలి. నాటిన 15 రోజుల తర్వాత 1.5 కిలోల యూరియా వేయటం వలన పెరుగుదల త్వరితంగా ఉంటుంది. 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు గల తీగలను 45 రోజుల తర్వాత కత్తిరించి సెకండరీ నర్సరీలో నాటుకోవాలి. ఇక సెకండరీ నారు గురించి కనుక చూస్తే, 1 ఎకరాలో నాటడానికి 200 చదరపు మీటర్ల సెకండరీ నర్సరీ అవసరం ఉంటుంది. ప్రైమరీ నారుమడిలోంచి తీసిన నారును సెకండరీ నారుమడిలో 60 సెంటీమీటర్ల పొడుగు, 20 సెంటీమీటర్ల వెడల్పు ఉండే దూరంలో బోదల్లో నాటాలి. ఇక త్వరితంగా పెరగడానికి 5 కిలోల యూరియాను 2 తపాలుగా నాటిన 15 నుంచి 30 రోజుల తర్వాత వేయాలి. త్వరితంగా పెరగడానికి 5 కిలోల యూరియాను 2 దఫాలుగా అంటే 15 రోజులకొకసారి, తర్వాత 30 రోజుల తర్వాత ఒకసారి వేయాలి. తీగలు బాగా నాటుకోవడానికి 10 రోజుల వరకు రోజు మార్చి రోజు నీటిని ఇవ్వాలి. తర్వాత 1 వారం రోజులకొకసారి ఇస్తే సరిపోతుంది. నారు 45 రోజులకు తయారవుతుంది. రకాల గురించి చూస్తే, చిలకడ దుంపలో ప్రధానంగా తెలుపు కండ కలిగిన రకాలు, నారింజ రంగు కండ కలిగిన రకాలు ఉన్నాయి. తెలుపు రంగు కండగల రకాలైతే పూసా సఫేద్, ఆర్ఎన్ఎస్పి 1, కిషన్, కొంకన్ అశ్విని ఈ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక మేకడ తెలుపు రంగు కండగల రకాలకు వస్తే శ్రీనందిని, కళింగ, శ్రీభద్ర, సామ్రాట్, గౌతమి, శంకర్, సౌరీన్, శ్రీవర్ధిని, శ్రీ అరుణ్, శ్రీ వరుణ్ ఈ రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక నారింజ రంగు కండగల రకాల్లో వస్తే కిరణ్, శ్రీకనక, కమలసుందరి, భూకాంతి, గౌరీ, భూజ, భూసోన, వర్ష, శ్రీరత్న ఈ రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక ఊదారంగు కండగల రకాల్లో అయితే భూకృష్ణ రకం అనుకూలంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా సామ్రాట్ రకం గురించి కనుక చూస్తే తక్కువ కాల వ్యవధి ఇంకా అధిక దిగుబడినిచ్చే రకం. ఎకరాకు 7 నుంచి 8 టన్నుల దుంపల దిగుబడి ఇస్తుంది. సంవత్సరం పొడవునా దీన్ని సాగు చేసుకోవచ్చు. దీని దుంపలు తెల్లగా ఉండి గులాబీ రంగు చారలు కలిగి ఉంటాయి. ఇక కిరణ్ రకం చూసినట్లయితే నారింజ రంగు కండగలిగిన రకం, అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ కాలపరిమితి రకంగా చెప్పుకోవచ్చు. దీనిని కూడా సంవత్సరం అంతా సాగు చేసుకోవచ్చు. ముక్కు పురుగును ఒక మోస్తరుగా తట్టుకుంటుంది. ఎకరాకు 8 టన్నుల దిగుబడినిస్తుంది. ఇక RNSP1 అయితే అధిక దిగుబడినిచ్చే మధ్యకాలిక రకం. ఎకరాకు 6 నుంచి 7 టన్నుల దిగుబడినిస్తుంది. సంకరజాతి రకం. సంవత్సరం పొడుగునా సాగు చేసుకోవచ్చు. దీని దుంపల పైపొర తెల్లగా ఉండి లోపల కండ క్రీమ్ రంగులో ఉంటుంది. ఇక నాటే విషయం గనక చూస్తే రబీ పంటగా అయితే అక్టోబర్ నుంచి నవంబర్ చివరి వరకు, ఖరీఫ్ పంటగా అయితే జూన్ జూలైలోను, వేసవి పంటగా అయితే ఫిబ్రవరి మార్చి చివరి వరకు కూడా వేసుకోవచ్చు. ఇక నీటి యాజమాన్యం గురించి చూస్తే కాలువల ద్వారా నీటిని

0: పారించాలి. 10 రోజులకు మించి వర్షం పడకుండా ఉంటే తప్పకుండా నీరు పారించాలి. రబీ కాలంలో నాటిన మొదటి నెల రోజులు 4 నుంచి 6 రోజుల వ్యవధితో నీటిని ఇవ్వాలి. దుంప పెరుగుదల దశలో 2 రోజుల వ్యవధితో నీరు ఇవ్వాలి. దీనివల్ల ముక్కు పురుగు తీవ్రత బాగా తగ్గుతుంది. ఇక అంతరకృషి విషయానికొస్తే మొదటి నెల రోజుల్లో కలుపు తీయాలి. తీగలు బాగా పాకిన తర్వాత కలుపు తగ్గుతుంది. దుంపల పెరుగుదల దశలో మట్టిని ఎగదోయాలి. దీనివల్ల దుంపల నాణ్యత కూడా బాగా ఉంటుంది. ఇక ఎరువుల విషయానికొస్తే ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. 40 కిలోల నత్రజనిని 2 దఫాలుగా, అంటే నాటిన 30 రోజులకొకసారి తర్వాత 60 రోజులకొకసారి వేసుకోవాలి. 16 కిలోల పొటాష్ను 2వ దఫాగా నాటిన 60 రోజులకు వేయాలి. ఇక దుంప తవ్వకం విషయానికొస్తే దుంప సిద్ధమైన వెంటనే తీయాలి. దుంప తీతకు సిద్ధమైన పంటను దుంపలను కోసి గమనిస్తూ ఉండాలి. బాగా పెరగని దుంపలను కోసినప్పుడు దుంపల మధ్య పచ్చుగా ఉంటుంది. దుంపలను ఆలస్యంగా తీస్తే గనక ముక్కు పురుగు తీవ్రత పెరుగుతుంది. తీగలను కోసి గడ్డపారలతో తవ్వి దుంపలను తీయాలి. తేలిక నేలల్లో నాగలితో దున్ని దుంపలను తీసుకోవచ్చు. దుంపలను వెంటనే శుభ్రం చేయాలి. ఇక నిల్వ చేసే విషయానికొస్తే కోసిన దుంపలను నీటిలో 3 నుంచి 5 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. దుంపలను కోసిన వెంటనే మార్కెట్కు పంపవచ్చు. మార్కెట్లో అవకాశాలను బట్టి నిల్వ చేసుకోవచ్చు. దిగుబడి విషయానికొస్తే ఎకరానికి 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇక సస్యరక్షణ విషయానికొస్తే ఈ పంటను ఎక్కువగా ముక్కు పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు కాండం మొదలు బాగానే దుంపలను ఆశిస్తూ ఉంటుంది. ఈ దుంపల నుండి ఒక రకమైన వాసన వెలువడి తినడానికి పనికిరావు. దీని నివారణకు నాటే ముందే తీగలను లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరఫాస్, ఇంకా 2 గ్రాముల కార్బోడేజన్ ద్రావణంలో ముంచి నాటాలి. నాటిన 60 రోజుల తర్వాత బోదెలకు మట్టిని ఎగద్రోయాలి. 10 చదరపు మీటర్లకు 1 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టి మగపురుగులను పట్టి నాశనం చేయాలి. కోత కోసిన 15 రోజుల వరకు కూడా లింగాకర్షక బుట్టలను ఉంచాలి. కోత కోసిన తర్వాత మిగిలిన కొమ్మలు తీగలను కాల్చి నాశనం చేయాలి. పంటను సరైన సమయంలో, అంటే 120 రోజుల్లో కోత కోయాలి. పంట మార్పిడిని అవలంబించాలి. పంట సిద్ధమైన వెంటనే కోత కోయాలి. కోతకు సిద్ధమైన పంటను దుంపలను కోసి గమనించాలి. బాగా పెరగని దుంపలను కోసినప్పుడు దుంపల మధ్య పచ్చుగా ఉంటుంది. దుంపలను ఆలస్యంగా కోస్తే ముక్కు పురుగు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. తీగలను కోసి గడ్డపారలతో తవ్వి దుంపలను తీయాలి. తేలిక నేలలో అయితే నాగలితో దున్ని దుంపలను తీసుకోవచ్చు. దుంపలను తీసిన వెంటనే శుభ్రం చేయాలి. ఈ విధంగా విత్తనం తయారీ, విత్తన శుద్ధి, నేల తయారీ, విత్తన మోతాదు, నారుమడి తయారీ, ఇంకా నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, ఇవన్నీ సక్రమంగా చేపడితే చిలకడ దుంప సాగులో మంచి దిగుబడి తీసుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
6: ఈ నెల 2వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వెరికోసిల్ ట్రీట్మెంట్, పురుషుల్లో వృషణాల వాపు, ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్, 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి, కడప.
7: ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే

ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441119.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టాల్సిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 2000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటుండకూడదని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు, సంఘర్షణలు దేనికి పరిష్కారం కావని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.

0: సంధానత వర్తక వాణిజ్యాలకు భారత్ మద్దతిస్తుందని, అయితే ఇది అన్ని దేశాల సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా సమగ్ర వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తూ నూతన పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు 93 గిరిజన భాషలతో కలిపి మొత్తం 121 భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను సవరించి అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భారతీయ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఈ పాఠ్యాంశాల్లో విలీనం చేసినట్టు చెప్పారు. విద్యారంగంలో ఏఐ, డిజిటల్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధన వ్యవస్థను, సాంకేతికతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడిపి వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థ ఒక నిర్జీవమైన వ్యవస్థ అని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీకి ఆర్థిక నిర్వహణ, ఆర్థిక అభివృద్దిపై ఎటువంటి కనీస అవగాహన లేదని ఆరోపించారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా, తేల్ కి సమస్యా థీ, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితతా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ యాజ్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత, కాలుష్యం, వనరుల కొరత వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర సమన్వయ పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ స్థితిస్థాపకత, వనరుల సమర్థవంతమైన వినియోగం, సుస్థిర అభివృద్దికి 2 దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది ఒకదానికొకటి పోటీ పడేవి కావని భారత్ నిరూపించిందని, నిర్ణయించిన లక్ష్యాలను భారత్ గడువు కంటే ముందే పూర్తి చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వివేకవంతమైన వినియోగంపై భారత్, జర్మనీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. యువత పురోగతి, వికాసమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
2: हमने छात्रों के भविष्य को ध्यान में रखते हुए आश्वासन दिया था कि प्रदर्शनकारी छात्रों पर दर्ज किए गए मामले वापस लिए जाएंगे. उसी क्रम में हमने भारतीय जनता पार्टी शासित प्रदेशों में जो सरकारें थी उनसे भी चर्चा की थी और हम उस आश्वासन को पूरा करने जा रहे हैं.
0: ओडिशा लोनी गंजाम गजपति जिला को चेंदिन कलाकारुल बृंदंतो రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, విద్య వ్యక్తిగత ప్రగతికే కాదు

కాకుండా సమాజ వికాసానికి అత్యంత కీలకమైందని చెప్పారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా యువతను ప్రోత్సహించాలని కళాకారులకు సూచించారు. తమ సంపన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ మూలాలను వీడకుండానే ఆధునిక అభివృద్దిని ఆహ్వానించాలని ముర్ము పిలుపునిచ్చారు. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండుగల సీజన్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కంద ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. వినియోగదారులకు తక్కువ ధరలకే ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చేందుకు 19 ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయాలను విస్తరించడంతో పాటు 30కి పైగా ట్రక్కుల ద్వారా సరఫరాను వేగవంతం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం దాదాపు 3,400 మంది రైతులకు సకాలంలో 210 కోట్ల రూపాయల చెల్లింపులను నేరుగా జరిపినట్టు వెల్లడించింది. సరుకు రవాణా, పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేశంలో పంచదార నిల్వల అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుండి 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు తాము సేకరించిన సరుకును 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు. అయితే కోల్కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రం ఈ పరిమితిని గతంలో ఉన్నట్టే 4,000 క్వింటాళ్లుగానే కొనసాగించారు. కోల్కతా ప్రాంతం, ఉత్తరప్రదేశ్, మహారాష్టల నుంచి పంచదారను దిగుమతి చేసుకుని ఈశాన్య రాష్టాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఈ మినహాయింపు ఇచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పథకం అమలును వేగవంతం చేయడం, వివిధ పథకాల సమన్వయం, జిల్లాల పనితీరు మెరుగుపరచడం, రైతులకు ప్రత్యక్ష లబ్ది చేకూరేలా చూడడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్య పుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం.
3: యశ్వంత్ కుమార్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: సార్, మీరు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో మత్స్య శాస్త్రవేత్తగా ఉన్నారు కదండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మత్స్యకార రైతులు అంటే మార్కెట్ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని అంటున్నారు. కొంత మేత గురించి కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం మరొక విపత్కర పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం, ఎల్నినో అని. ఇటీవల కాలంలో చాలా మంది శాస్త్రవేత్తలు దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనం కిసాన్ వాణి కార్యక్రమం ద్వారా రైతు సోదరులకు వివరించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ ఎల్నినో మత్స్యకారులు మత్స్య రైతుల యొక్క వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఆక్వా అంటే మనకు రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, వీటి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం సార్. ఎల్నినో అంటే ఏమిటి, ఇది ఎందుకు ముఖ్యమైనదని మాట్లాడుకునే ముందు ఒకసారి మన రాష్ట్రంలో మత్స్య రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి.
4: అలాగే సార్, ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో చేపల రైతులు కానివ్వండి, రొయ్యల రైతులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో మార్కెట్ పరంగా కొన్ని ఒడిదుడుకులైనది కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మేత ఖర్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో, అది ఫిష్ మీల్ కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఏదైతే వాటిలో ఉపయోగించే ఏదైతే ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల కూడా మనకి ఈ ఫీడ్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తంగా రేట్ అనేది ఎక్కువగా పెంచడం జరిగింది. ఎందుకంటే టన్నుకి ఇప్పుడు 10,000 పెరిగింది ఏది రొయ్యల పెంపకందారులకి. సో ఈ మధ్య కాలంలో కూడా మన గవర్నమెంట్ కానివ్వండి, మత్స్య రైతు సంఘాలతో సమావేశం అవడం జరిగింది. దానిలో భాగంగా కూడా కొంచెం కేజీ ఫీడ్కి 2-3 రూపాయలు తగ్గించే విధంగా కూడా మనకి ప్రయత్నాలు అనేది సూచించడం జరిగింది. సో అయినా కూడా ఈ మార్కెట్ ఒడిదుడుకులు కూడా ఉండటం వల్ల ఒక అప్ అండ్ డౌన్, అంటే మార్కెట్ ఒక్కోసారి రేటు పెరుగుతుంది, అలానే ఒక్కోసారి తగ్గుతుందండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో రొయ్యల రైతులకు ఏంటంటే 100 కౌంటు ఇంచుమించు మనకి 250-260 ఎక్కువగా ఉంటేనే మనకి కొంతవరకు మనకి రైతుకి గిట్టుబాటు అవుతుందండి. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంచెం అంటే దళారులు కానివ్వండి, లేదంటే కొనుక్కునే వాళ్ళు కానివ్వండి, కొంతవరకు వాళ్ళు మార్కెట్ పరంగా కొంచెం ఏదో ఒక కారణం చూపించి మనకి రైతులకి కొంచెం ఏదో 210-220 అలా కూడా మార్కెట్ అనేది కొంచెం డౌన్ లో ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే రైతులకు ఏదైతే పెట్టుబడి అనేది కొంచెం మనకి రావటం కూడా కష్టంగా ఉంటుందండి. దానితో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్లలో కూడా కొంతవరకు కొంత ప్రభావం అనేది మనకి చూపిస్తుందండి. అది మత్స్యకారులకు కానివ్వండి, ఏదైతే సముద్ర వనరుల మీద ఉపయోగపడే వనరుల మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వాళ్ళు, అలానే తీర ప్రాంతంలో చేసే ఆక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంతవరకు మనకి ఈ ఎల్నినో ప్రభావం అనేది చూపిస్తా ఉందండి.
3: యశ్వంత్ కుమార్ గారు, మనం ఎల్నినో వరకు వచ్చాం కాబట్టి అసలు ఎల్నినో అంటే ఏంటి, ఈ మత్స్యకారులకి ఆక్వా రైతులకి ఇది ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంది ఒకసారి చెప్పండి.
4: ఎల్నినో అనేది ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం మరియు మధ్య తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితలాలు సాధారణ కంటే ఎక్కువగా వేడెక్కే వాతావరణ సంఘటనని దాన్ని మనం ఎల్నినో అంటాం. సో దీని ప్రభావం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది. అటు అగ్రికల్చర్ వ్యవసాయ పరంగా కానివ్వండి, అలానే మత్స్యరంగం పరంగా ఉద్యాన రంగం పరంగా అన్ని రంగాల మీద మనం ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు కురవటం, మరికొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కరువు పరిస్థితులు అనేవి ఏర్పడతా ఉంటాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో కూడా వర్షాలు లేకపోవటం, సో దాని ద్వారా కూడా కొంత నీటి వనరులు అనేవి తగ్గిపోవటం జరుగుతుందండి.
3: ఆంధ్రప్రదేశ్ లో దీని ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? మరి ముఖ్యంగా చూసుకుంటే మన ప్రాంత మత్స్యకారులపై ఏ విధంగా ఉంటుంది?
4: మనకి ఏంటి అంటే సార్, ఇక్కడ ఎల్నినో ప్రభావంతో ఈ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగటం వల్ల కూడా దాంట్లో ఉండే పోషకాలు ఏవైతే ఉండో అధికంగా ఉండే లోతైన నీరు పైకి వచ్చే ప్రక్రియని మనం అప్వెల్లింగ్ అంటాం. అంటే పోషకాలు కరిగిపోవటం, అందుబాటులో ఉండటం ప్రక్రియనే మనం అప్వెల్లింగ్ అంటాం. సో అది ఆ ప్రొసీజర్ ని మనం ఇక్కడ తగ్గే అవకాశం అనేది ఉంటుందండి. సో అందువల్ల ఏంటంటే ఫలితంగా మనకి లవణాలు కానివ్వండి, వృక్ష ప్లవకాలు కానివ్వండి, ఏదైతే మన ఆహారం లభ్యత అనేది తగ్గిపోతుంది. సో దీంతో ఏంటంటే మనకి ఎక్కువ

0: మంచి ఏదైతే చేపలు ఏవైతే ఉన్నాయో అంటే వాణిజ్యపరంగా ముఖ్యమైన చేపలు ఉంటాయి ఏవైతే అయ్యి ఆయిల్ సార్డెన్ అని అంటే ఇండియన్ ఆయిల్ సార్డెన్ అని ఇండియన్ మెకరల్ వంటి వాణిజ్యపరమైన ముఖ్యమైన చేపలు ఏంటంటే అనుకూలమైన నీటి పరిస్థితుల కోసం మనం ఇతర ప్రాంతాలకు కానివ్వండి మైగ్రేషన్ అంటే వలస పోవటం కానివ్వండి అదే లోతైన సముద్ర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రంలోకి వెళ్లి మన పట్టుబడి చేసుకోవటము వాటిల్లో ఏంటంటే కొంచెం ఎక్కువ టైం కలగటము మనకి మత్స్య సంపద తక్కువ దొరకటము అనేది దానివల్ల కూడా కొంత నష్టం అనేది జరుగుతూ ఉంటుంది మత్స్యకారులకి.
1: ఎల్నినో అనేది తీర ప్రాంత రొయ్యల సాగు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సార్?
0: ఇక్కడ మాకు ముఖ్యంగా సార్ తీర ప్రాంతాల్లో ఎక్కువగా రొయ్యల పెంపకం అనేది రైతులు చాలా మంది ఎక్కువగా చేపడడం జరుగుతుంది సార్. దీనివల్ల ఏంటంటే మనకి ఎల్నినో ప్రభావం వల్ల దీర్ఘకాలిక వేడి మరియు అధిక లవణీయత ఉండటం ద్వారా సడన్ గా ఒక అకస్మాత్తుగా ఏంటంటే ఒకసారి మనకి భారీ వర్షాలు అనేవి కురుస్తా ఉన్నాయి. ఇటువంటి టైంలో ఏంటంటే మనకి లవణీయత ఏదైతే ఉంది సెలినిటీ అనేది మనకి అకస్మాత్తుగా తగ్గిపోవటం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే చేపలపై కానివ్వండి రొయ్యలపై కానివ్వండి ఏదైతే ఉందో ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. అంటే సడన్ గా ఈ నీటి నాణ్యత ప్రమాణాలు అనేది కొంచెం ప్రభావితం లోనవుతా ఉంటాయి. అందువల్ల ఏంటంటే దాని పెరుగుదల పరంగా కానివ్వండి ఆరోగ్య పరంగా కానివ్వండి అలానే వ్యాధి నిరోధక శక్తి కూడా ప్రతికూలపై మనకి ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం ప్రజెంట్ నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం అనేది చాలా ముఖ్యం.
1: అయితే ఈ రొయ్యల చెరువుల్లో నీటి ఉష్ణోగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్? ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, దీన్ని బట్టి చూస్తే ఈ నీటి ఉష్ణోగ్రత వాటికి సరైన అటువంటి ఉష్ణోగ్రతని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు? ఎంత ఉంటే అవి బాగా పెరుగుతాయి?
0: రొయ్యలకు సాధారణంగా ఏంటంటే సార్ మనకి పెంపకానికి 28 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య మనకి నీటి ఉష్ణోగ్రత అనేది అనుకూలంగా ఉంటుంది. సో వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఉష్ణోగ్రత ఏంటంటే మనకి జీవక్రియల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కడైనా ఎక్కువ ఆప్టిమం టెంపరేచర్ ఉన్నప్పుడు ఏంటంటే సక్రమంగా మన జీవక్రియల వేగం అనేది మామూలుగా ఉంటుంది. దాంట్లో నీటి నాణ్యత పరంగా కానివ్వండి కొన్ని పారామీటర్స్ అనుకూలంగా ఉండటం వీటితో పాటు మేత తీసుకునే విధానం కానివ్వండి అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే నీటి ఉష్ణోగ్రత మారటం ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే శారీరక మెటబాలిజం ఎక్కువగా అవటం వ్యాధి నిరోధక శక్తిపై ఏంటంటే ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందండి.
1: ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే అతి ఉష్ణోగ్రతలు మనం గమనించినప్పుడు ఈ చేపల రొయ్యల్ని ఏ విధంగా రక్షించుకోవాలి సోదరులు?
0: మనకి చెరువులో కానివ్వండి ఏ చెరువు అయినా చూసుకోండి సార్, మనకి చేపల చెరువు కానివ్వండి రొయ్యల చెరువు కానివ్వండి కంపల్సరీగా 2.5 మీటర్ లోతు వరకు ఉండేటట్టు చూసుకోవాలి. అంటే చెరువు లోతు 2.5 మీటర్ ఉండాలి. దానిలో మనం 2 మీటర్ల నీటి మట్టం అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. దాని ద్వారా ఏంటంటే మనకి నీటి ఉష్ణోగ్రత ఏదైతే మనం ఇందాక చెప్పిన విధంగా 28 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య మనం దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అది ఎప్పుడైతే నీటి లోతు అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో నీటిలో తగ్గిపోయినప్పుడు అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ప్రవహించడం ద్వారా మన కింద అడుగు భాగం కూడా పాచ్ అనేది అంటే ఆల్గాల్ బ్లూమ్ అంటాం అది తయారవడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనకి రొయ్యల మూమెంట్ అంటే రొయ్యల అటు ఇటు కదలటానికి కానివ్వండి కదలకి కానివ్వండి వాటికి అడ్డుపడటం ఏర్పడటం జరుగుతుంది. వాటితో పాటు కొంత మేత వినియోగం కూడా కొంచెం కష్టం అవుతుంది మేత వినియోగించుకోవడం కూడా. సో అందువల్ల ఏంటంటే కంపల్సరీగా 2 మీటర్ల నీటి లోతు అనేది కంపల్సరీగా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి
1: సార్. అలాగే మనకు రొయ్యల చెరువుల్లో ముఖ్యంగా చేపల చెరువుల్లో కూడా డిజాల్వ్డ్ ఆక్సిజన్ కరిగిన ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి డిజాల్వ్డ్ ఆక్సిజన్ డిఓ తగ్గిపోయినప్పుడు రొయ్యలు చేపలు మనకు తీరాన్ని కొట్టుకొచ్చేసి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా, ఎందుకని ఈ డిఓ ఇంత ముఖ్యం?
0: మనకి ఆక్సిజన్ ఎలాగైతే ముఖ్యమో సార్, మనకి చేపలు నీటిలో నివసించే ఏదైతే జీవజాతులు ఏవైతే ఉన్నాయో అంటే చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి వాటి శ్వాసక్రియ కానివ్వండి వాటి పెరుగుదల కానివ్వండి ఆరోగ్యానికి కంపల్సరిగా నీటిలో కరిగిన ప్రాణవాయువు అనేది చాలా ముఖ్యం. సో సాధ్యమైనంత వరకు మనకు ఏంటంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్రాణవాయువు అంటే 5 కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటా ఉండాలి సార్. అదే విధంగా మనకు తక్కువ ఉన్నట్లయితే 2 నుంచి 5 మధ్య ఉన్నట్లయితే చేపలు కానివ్వండి రొయ్యల పెరుగుదల అనేది కొంచెం తగ్గిపోవటము దాంట్లో కొంతవరకు ఒత్తిడికి లోనవ్వటము వ్యాధి నిరోధక శక్తికి తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా కూడా మనకి అంటే మేత వినియోగం కూడా తగ్గుతుందండి. అంటే కంపల్సరీగా చనిపోవటం అనడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఇది ఎలా గుర్తించాలి సార్, చెరువులో ఆక్సిజన్ తగ్గింది అని రైతు సోదరులకు ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించాలి
0: సార్? ముఖ్యంగా ఇక్కడ ఆక్సిజన్ అనేది పగటి పూట వృక్షప్లవకాలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ అనేది ఉత్పత్తి చేస్తాయి. అంటే పగటి పూట ఎండగా ఉన్నప్పుడు మనకి ఆక్సిజన్ అనేది లభ్యత అనేది ఎక్కువ బాగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఏంటంటే ముఖ్యంగా తెల్లవారుజాము కానివ్వండి నైట్ పూట రాత్రిపూట కొంత ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అనేది తగ్గుతుంది కాబట్టి అప్పుడు మనకి ఈ లోటు అనేది కనబడతా ఉంటుంది. ముఖ్యంగా ఈ రొయ్యల చెరువులు కానివ్వండి చేపల చెరువులు కానివ్వండి తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4-5 గంటల వరకు ఆ టైంలోనే ఎక్కువగా మనకి ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆ టైంలో ఏంటంటే మనకి చేపలు కానీ రొయ్యలు కానీ నీటి ఉపరితలానికి వచ్చి నోరు తెరిచి గాలి పీల్చుకోవటం కానివ్వండి లేదంటే గట్ల అమ్మటి వారమ్మటి రావటం కానివ్వండి ఈ లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాం. సో అందువల్ల ఏంటంటే ప్రతి రైతు కూడా మనకు తెల్లవారుజామున సమయంలో చెరువు గట్ల అమ్మటి చుట్టూ ఒకసారి పరీక్షించినట్లయితే ఇటువంటి ఏమైనా రొయ్యలు కానివ్వండి చేపలు కానివ్వండి ఇటువంటి

0: ఏమన్నా అంచులకు వచ్చినాయా లేదా, ఎలా ఉంది ఏంటి అని పరీక్షించుకొని దాన్ని ఆక్సిజన్ లోటు అని ఉంటే చూసుకుని దాని తగ్గట్టు మనం చర్యలు అనేవి చేపట్టడం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ఈ లోటు ఉంటే ఉంది అనుకోండి, గమనించినప్పుడు రైతు సోదరులు వెంటనే ఏం చేయాలంటారు?
0: ముందుగా సార్ మనకి వచ్చినమంటే తాత్కాలికంగా ఇమీడియట్ గా తీసుకో

0: తాత్కాలికంగా ఆ టైంలో మనకి అంటే ముందు మోర్టాలిటీ అనేది రాకుండా ఉండటానికి కంపల్సరీగా ఇవి తాత్కాలికంగా టెంపరీగా మనం వాడుకోవడానికి ఆస్కారం ఉంది. సో తర్వాత ఏంటంటే మనకి మేత యాజమాన్యం, ఎప్పుడైతే వాతావరణ డీవో ప్రాబ్లం వచ్చినప్పుడు కానివ్వండి వాటి మేత వినియోగం అనేది చాలా తగ్గిపోతుందండి. మేత వినియోగం తగ్గించాలి మనం వాడటం, అలానే ఎరువుల వినియోగం కూడా మనం ఆపివేయాలి. అవసరమైతే తాజా నీటితో మనం ప్రవేశపెట్టాలి, ఎందుకంటే అలాగనే మనకు ఉన్న పంపులు కానివ్వండి దేనికి ఏరేటర్ల ద్వారా అంటే నీటి పంకాలంటాం, వీటి ద్వారా మనకి తిరుపుటైతే నీటిలో ఆక్సిజన్ అనేది తయారవుతా ఉంటుంది. సో దీని ముఖ్యంగా ఏంటంటే అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు మనకి ముఖ్యంగా ఏరేషన్ చేయడం ఉపయోగకరంగా ఉంటుందండి. సో మనకి ఇందాక చెప్పినట్టు మనకి ప్రతిరోజు తెల్లవారుజామున చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి వాటి ప్రవర్తనను గమనించడం చాలా ముఖ్యం
1: సార్. అలాగే అమోనియా అనేది బాగా విషపూరితం, ఇది కూడా ప్రమాదం అని చెప్తూ ఉంటారు రొయ్యలకి చేపలకి. ఇది ఎందుకని ప్రమాదం, అలాగే దీని విషపూరితాన్ని ఎలా తగ్గించవచ్చు?
0: ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మోనియా అంటే చాలా విషపూరిత నీటి నాణ్యత ప్రమాణంలో ఒకటి ముఖ్యమైనది చెప్పుకోదలుచుకున్నది అమ్మోనియా సార్. వీటిలో ఏంటంటే నీటిలో మొత్తం అమ్మోనియా ప్రధానంగా రెండు రూపాలు ఉంటుంది, ఒకటి NH3 అని NH4+ రూపాలు ఉంటుంది. వీటిలో అయనీకరణం చెందని ఏదైతే ఉందో NH3 అంటాము, దాన్ని మనం బాగా విషపూరితపడింది అది. సో అటు చేపలకి రొయ్యలకి చాలా నష్టం అనేది చేస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే నీటి pH మరియు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏంటంటే వీటి అయనీకరణం చెందని విషపూరిత శాతం ఏదైతే ఉందో పెరుగుతుందండి. కాబట్టి అధిక ఉష్ణోగ్రత సమయంలో ఏదైతే ఉందో అంటే సంబర సీజన్లో కానివ్వండి ఎండాకాలంలో కానివ్వండి అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏంటంటే అమ్మోనియా ఎంత ఉందనేది మనం కంపల్సరీగా దాని రేంజ్ ఆప్టిమం రేంజ్ లో ఉందా లేదంటే ఎంతవరకు ఉందనేది చెక్ చేసుకుని ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇంకోటి ఏంటంటే అధికంగా సేంద్రియ ఎరువులు కానివ్వండి వాడకుండా ఉండాలి, అవసరమైనంత వరకు మేత వినియోగం అనేది జరగాలి. సో ఎప్పుడైతే ఎక్కువ మేత వినియోగం జరిగినప్పుడు ఏంటంటే ఎక్కువగా సేంద్రియ పదార్థం రూపంలో కింద అడుగున పేరుకుపోవడం జరుగుతుంది, పేరుకుని పోయినప్పుడు కంటిన్యూగా అమ్మోనియా శాతం అనేది పెరుగుతూ ఉంటుందండి. సో దీని ద్వారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: సార్ యశ్వంత్ కుమార్ గారు, ముఖ్యంగా మనకు ఎల్నినో పరిస్థితుల్లో రైతు సోదరులు మేత యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలో ఒకసారి వివరించండి సార్.
0: మేత యాజమాన్యం ఎలా ఉంటుందో సార్, మనకి ఈ సమయంలో అంటే ఒక్కొక్కసారిగా సడన్ గా టెంపరేచర్ తగ్గిపోవటము, ఒక్కసారిగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే పగటిపూట ఉష్ణోగ్రతలు బాగానే ఉంటుంది, సడన్ గా మళ్ళీ నైట్ వచ్చేసేసరికి సడన్ గా భారీ వర్షాలు అనేది కురుస్తూ ఉన్నాయి. సో ఇటువంటి సమయాలు ఏంటంటే ఒక్కసారికి ఇందాక చెప్పినట్టు ఆక్సిజన్ అనేది ఎమ్మటే తగ్గిపోతూ ఉంటుంది. సో వీటితో పాటు మనకి మేత యాజమాన్యం కూడా చాలా చేపట్టాలి. ఎలాగంటే మనకి మేత వినియోగం టెంపరేచర్ ఉష్ణోగ్రత తగ్గే కొద్దీ మేత వినియోగం కూడా తగ్గుతుందండి. సో ఎటువంటి ఎప్పుడైనా కూడా మనకి నీటి నాణ్యత ప్రమాణాల్లో ఉష్ణోగ్రత కానివ్వండి అలానే నాణ్యతలో ఎటువంటి మార్పులు ఏమైనా వచ్చినప్పుడు కానివ్వండి, ఉదాహరణకి మనకి అమ్మోనియా ఉన్నప్పుడు లేదంటే ఆక్సిజన్ తగ్గినప్పుడు కానివ్వండి, ఈ వాతావరణం సడన్ గా నీటి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మేత వినియోగం కూడా తగ్గించాలి. ఎటువంటి మేత అనేది ఎక్కువగా వాడకూడదు. ఇలా మిగిలిపోయిన మేత అంటే ఎక్కువగా వాడినప్పుడు ఏంటంటే మిగిలిపోయిన మేత ఏదైతే ఉందో అది సేంద్రియ పదార్థం రూపంలో మనం మార్పు చెంది అమ్మోనియా కానివ్వండి అలానే నైట్రైట్ మరియు ఆక్సిజన్ లోపం వంటి సమస్యలు దారి చేయవచ్చు. సో అందువల్ల ఏంటంటే రొయ్యలు కానివ్వండి చేపల ప్రవర్తనను గమనించి అవసరమైన మోతాదులోనే మనం మేత అనేది ఇచ్చుకుంటా ఉండాలి. ఇలా ఆహారాన్ని సమర్థవంతంగా నియంత్రించి వినియోగించడం కూడా ముఖ్యమండి. దీని లక్ష్యాలు ఎలా ఎందుకు వల్ల మనం మేత యాజమాన్యం చేపట్టాలని చెప్పుకున్నట్లయితే ఆహారం అనేది గరిష్టంగా వినియోగింపబడేలా చేయడం మెయిన్, అంటే మనం వేస్ట్ ఏదైనా చేయకూడదు. సో వాటి వ్యర్థాలని తగ్గించాలి, దీనితో పాటు పర్యావరణంపై తక్కువ ప్రభావం కలిగించేలా మనం చూసుకోవాలి. దీని ద్వారా మనం మేత యాజమాన్యం ఎప్పుడైతే చేపడతామో ఉత్తమ FCR అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటాం, ఈ FCR ను ఉత్తమంగా మనం సాధించగలుగుతాం. ఇటు మేత యాజమాన్యం చేపట్టడం ద్వారా కూడా మెరుగైన నీటి నాణ్యత మరియు మట్టి నాణ్యతను కూడా మనం పెంపొందించిన వారం అవుతాం. సో వీటితో కూడా మనకు లాస్ట్ చివరగా మనకి రొయ్యలకి గరిష్ట వృద్ధి అంటే పెరుదల రేటు కానివ్వండి చివరగా ఉత్పత్తి అనేది సాధించిన వారం అవుతాం. సో దీని ద్వారా మెయిన్ కల్చర్ లో రొయ్యల కల్చర్ కానివ్వండి చేపల పెంపకంలో కానివ్వండి ముఖ్యంగా 60% వరకు మనకి మేత మీదే ఖర్చు అవుతుందండి. సో ఎప్పుడైతే మనం మేత యాజమాన్యం ఎప్పుడైతే చేపడతామో దాని ద్వారా మనకి ఆటోమేటిక్ గా మనకు ఆర్థికంగా లాభాలు అనేవి మిగులుతాం
1: సార్. అలాగే ఈ రొయ్యల చెరువుల్లో చేపల చెరువుల్లో ప్రోబయాటిక్స్ అంటే ఏంటి, వాటి ఉపయోగం ఏ విధంగా ఉంటుంది చెప్పండి.
0: ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి రొయ్యల చెరువుల్లో యాంటీబయాటిక్స్ అనేది బ్యానడ్, అంటే అసలు యాంటీబయాటిక్స్ అనేవి వాడకూడదు రొయ్యల చెరువుల్లో. ఎందువల్ల యాంటీబయాటిక్స్ వాడినందువల్ల ఏంటంటే మనకి రాష్ట్రంలో నుంచి ఎక్కువ భాగం ఇంచుమించు ఎక్కువ భాగం ప్రొడక్షన్ అనేది అదర్ కంట్రీస్ వేరే దేశాలకు అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా మనకి ఆ కంటైనర్లు అనేవి వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ అనేది పడతా ఉంటుంది. సో దీన్ని దుర్మూలించాలంటే కంపల్సరీగా మనకి ప్రోబయాటిక్ మనకి యాంటీబయాటిక్స్

0: మందులు రొయ్యల చెరువుల్లో ప్రోబయోటిక్స్ అనేది వాడకం అంతెంత శ్రేయస్కరం. ప్రోబయోటిక్స్ అనేది మంచి లాభదాయక బ్యాక్టీరియా అండి. సో ఇది వ్యాధిజనక బ్యాక్టీరియాల ప్రభావాన్ని తగ్గించడం కోసం వాడతారు. సో కొన్ని ఏంటంటే మేత ద్వారా ఇచ్చే ప్రోబయోటిక్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఉదాహరణకి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటాం. ఇవేంటంటే ఆహార నాళంలోని వ్యాధికారక బ్యాక్టీరియాల ప్రభావాన్ని తగ్గించి మంచిగా గ్రోత్ పెరుగుదలని పెంపొందించేలా చేస్తుంది. అలానే జీర్ణక్రియకి సహకరిస్తుంది. సో అలానే నేల మీద కూడా వాడే ప్రోబయోటిక్స్ కూడా కొన్ని జాతులు ఉన్నాయండి. బ్యాసిలస్ జాతులు, అలానే నైట్రోసోమోనాస్, నైట్రోబాక్టర్, రోడోకోకస్ వంటి జాతులు ఉన్నాయండి. ఈ జాతులు ఉన్న ప్రోబయోటిక్స్ మనం వాడుకుంటా ఉండాలి. సో ఇందాక మీకు చెప్పినట్టు అమ్మోనియా, నైట్రైట్ వంటి విషపు వాయువులు ఏవైతే చెరువులోనికి విడుదల చేయకుండా సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నం చేసే పనిని ఏవైతే ఉన్నాయో, మనకు నైట్రోసోమోనాస్ కానివ్వండి, నైట్రోబాక్టర్ కానివ్వండి, ఈ రోడోకోకస్ బ్యాక్టీరియాలు వాటి పని తీరు పనిచేస్తూ ఉంటాయి. సో వీటితో కూడా మనకు హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా ఒక విస్ఫూర్తం అనేది ఒక నీటి నాణ్యత ప్రమాణం అండి. దీన్ని కూడా మనం ఏర్పడకుండా చేయకుండా ఉండడానికి మనకు రోడోకోకస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మనకి దాన్ని ఏర్పడకుండా తోడ్పడుతుందండి. సో అందువల్ల ఏంటంటే ప్రోబయోటిక్స్ వాడకుండా ద్వారా వ్యాధుల వ్యాప్తిని మనం అరికట్టవచ్చు.
1: సార్, అయితే ఎల్నినో సమయంలో మత్స్యకారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి.
0: ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, సడన్ గా ఇప్పుడు కొంతమంది వాతావరణం బాగున్నప్పుడు ఈ మధ్య కాలంలో కూడా సముద్రంలోకి వెళ్తున్నారు. వెళ్లిన సందర్భాల్లో ఈ ఒక్కసారిగా వర్షాలు కొంచెం వాయుగుండాలు ఏర్పడడం ద్వారా ఈ మధ్య కాలం కొంత మత్స్యకారులు కూడా కొంచెం చనిపోవడం జరిగింది. సో ఇటువంటి సమయాల్లో ఏంటంటే మనం ఏదైతే వాళ్ళు మత్స్యకార డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే సలహాల సూచనలను కంపల్సరీగా పాటించాలి సార్. వాతావరణ పరిసూచనలు మరియు చేపల లభ్యత మార్పులు నిరంతరం అనేది గమనించాలి. అంటే చేపలు ఎక్కడెక్కడ మనకి లభ్యత ఎక్కువ ఉంది అటువంటి మనం చూసుకుని ఆ ప్లేస్ లో మనం వెళ్లి ఎక్కడ లభిస్తున్నాయి గమనించి మనం ఆ శాస్త్రీయ సలహా అనుగుణంగా ఏంటంటే చేపల వేట ప్రణాళికలు అనేది మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సముద్రంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటే భద్రత కూడా అత్యంత ప్రాధాన్యత అనేది మనకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్.
1: సుంద్ కుమార్ గారు, చివరిగా మత్స్యకారులకి అలాగే చేపలు రొయ్యల రైతులకి కొన్ని సూచనలు చేయమంటే ఏం చెప్తారు మీరు ఇటువంటి పరిస్థితుల్లో?
0: సో చివరిగా ఏంటంటే మనకి వాతావరణ మార్పులను మనం పూర్తిగా నియంత్రించలేకపోయినా వాటి ప్రభావాన్ని ఏంటంటే శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో తగ్గించవచ్చు. ఇక్కడ సముద్ర పరిస్థితులను నిరంతరం గమనించడం, వాతావరణ హెచ్చరికలను పాటించడం, చెరువుల్లో నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించడం, అలానే సరైన మేత మరియు ఏరేషన్ నిర్వహణ పాటించడం చాలా ముఖ్యం. సో ఇటువంటి సమస్య తలెత్తినప్పుడు ఆలస్యం చేయకుండా మత్స్య శాఖ కానివ్వండి, ఈ ఆక్వాకల్చర్ నిపుణులు ఎవరైతే ఉన్నారో కానివ్వండి, శాస్త్రవేత్త సలహాలు అనేవి తీసుకుంటా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరగా ఏంటంటే మనకి వాతావరణాన్ని గమనించండి, నీటి నాణ్యతను పరీక్షించండి, సరైన సమయంలో సరైన యాజమాన్య చర్యలు చేపట్టండి అనేది ప్రతి మత్స్యకారుడు ఆక్వా రైతు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సందేశం అండి.
1: ధన్యవాదాలండి యశ్వంత్ కుమార్ గారు. రైతు సోదరులు, ముఖ్యంగా ఎవరైతే మత్స్యకార రైతులు ఉన్నారో, ఆక్వా రైతులు ఉన్నారో, ఈ ఎల్నినో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, దాని నుండి రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు వహించాలో చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు, ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం మీదింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: ఆయిల్ పాములో సర్పిలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో 6.2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలు ఆయిల్ పామ్ సాగులో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ఇటీవల సర్పిలాకార తెల్లదోమ తీవ్రత పెరగటం వల్ల ఈ పంట దిగుబడిపై ప్రభావం పడుతోంది. సర్పిలాకార తెల్లదోమ ఒక పెరుగుతున్న ముప్పుగా మారుతోంది. ప్రపంచీకరణ, వాణిజ్య కార్యకలాపాల పెరుగుదలతో దేశాల మధ్య ఉన్న భౌగోళిక అడ్డంకులు తగ్గిపోయాయి. దీని ఫలితంగా ఒక ప్రాంతానికి చెందిన కీటకాలు ఇతర ప్రాంతాలకు సులభంగా ప్రవేశించి రైతులకు భారీ ఆర్థిక నష్టాలను కలుగజేస్తున్నాయి. అటువంటి ముఖ్యమైన కీలకాలలో సర్పిలాకార తెల్లదోమ ఒకటి. ఇది భారతదేశంలో 2016లో తమిళనాడులో మొట్టమొదట గుర్తించబడింది. తరువాత దేశవ్యాప్తంగా వ్యాపించి ఆయిల్ పామ్, కొబ్బరి, జామ, సీతాఫలం వంటి తోట పంటలపై తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. స్థానికేతర చీడ కావడం, సహజ శత్రువులు తక్కువగా ఉండటం వల్ల ఈ తెల్లదోమ వేగంగా విస్తరిస్తోంది. అలాగే తీవ్ర నష్టాన్ని కూడా కలుగజేస్తోంది. సర్పిలాకార తెల్లదోమ చాలా చిన్న పరిమాణంలో ఉండే కీటకం. ఈ తెల్లదోమ తల్లి పిల్ల పురుగులు ఆయిల్ పామ్ ఆకు అడుగు భాగంలో ఉండి రసాన్ని పీలుస్తాయి. ఉత్పత్తి మందగిస్తుంది. దీనివల్ల మొక్క బలహీనమై క్రమంగా పెరుగుదల, ఉత్పత్తి మందగిస్తాయి. అదేవిధంగా ఈ కీటకం విడుదల చేసే తేనె వంటి జిగట పదార్థం కింద ఆకులపై పేరుకుని వాటిపై నల్లటి మసిమంగు శిలీంద్రం పెరుగుతుంది. ఈ నల్లటి పొర కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తుంది. ఈ విధంగా ఈ తెల్లదోమ మొక్కను ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా నష్టపరుస్తుంది. ఈ యొక్క శిలీంద్రానికి సహజ నియంత్రణ పరిమితులు అలాగే ప్రత్యామ్నాయ అవసరం ఎంతైనా ఉంది. సర్పిలాకార తెల్లదోమ వంటి స్థానికేతర పురుగులను నియంత్రించడం కోసం ఏ విధమైన పురుగు మందులు వాడకూడదు. పురుగు మందులు వాడటం వల్ల తోటలోని సహజంగా ఉండే మిత్ర పురుగులు చనిపోతాయి. అయితే తెల్లదోమను ఆశించే శత్రువులు అలాగే పరాన్న జీవులను గుర్తించినప్పటికీ అవి పూర్తిస్థాయిలో నియంత్రణను అందించడానికి సరిపడేశాయి.

0: సంఖ్యలో ఉండవు. అయితే నష్ట తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెల్లదోమను నియంత్రించడం ఎంతైనా అవసరం. ఈ పరిస్థితుల్లో వాడవలసిన నియంత్రణ పద్ధతులు పర్యావరణ హితమైనదిగా, అలాగే దీర్ఘకాలిక ఫలితాలు అందించేటట్లుగా ఉండాలి. ఈ తరుణంలో ఐసీఏఆర్ భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ పెదవేగివారు సరిపులాకర తెల్లదోమ తీవ్రంగా వ్యాప్తి చెందిన ఆయిల్ పామ్ తోటల్లో పరిశోధనలు నిర్వహించి ఆస్పర్జిల్లస్ ఎస్పీ R55 అనే శక్తివంతమైన కీటక సంహార శిలీంధ్రాన్ని గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశోధనలో ఇది సరిపులాకర తెల్లదోమను సమర్థవంతంగా నియంత్రించగల జీవ నియంత్రణ సాధనంగా నిరూపితమైంది. ఆస్పర్జిల్లస్ SPR55 శిలీంధ్రం స్థానికంగా లభించిన శాస్త్రీయ పరిష్కారం గురించి మనం చూసుకున్నట్లయితే, ఆస్పర్జిల్లస్ SPR55 శిలీంధ్రం తెల్లదోమ పిల్ల అలాగే తల్లిపురుగు దశల్లో వాటికి వేగంగా వ్యాధిని కలగజేసి వాటిని సంహరించగలదు. క్షేత్రస్థాయిలో 2 సంవత్సరాల పరిశోధనలో ఈ శిలీంధ్రం 15 రోజుల్లో 94% కంటే ఎక్కువ తెల్లదోమ నివారణను సాధించింది.
1: ఆయిల్ పామ్లో సర్పిలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం గురించి మీరింతవరకు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే.
3: మత్లబ్?
2: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై. ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ హై. అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే, కైసే ఫసల్ లహలాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్. पहली वाली बात कहा,
3: पर हम तो सभी डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच
2: है? एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ బార్ శీర్షికన మిషన్ వాత్సల్య పథకం వివరాలు. ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కోలిపాక శంకర్రావు.
4: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
5: ఆకాశవాణి శ్రోతలకి స్వాగతం. బాలల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బాల్య వ్యవస్థలోనే వారికి గనక మనం చేయుతనందిస్తే భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు తీసుకువచ్చినా కూడాను ఇప్పటికీ కూడా కొన్ని రకాల వ్యవస్థల్లో ఈ బాల్య వ్యవస్థ అట్టడిగిపోతుంది. మరి అలాంటి విషయాన్ని మనం అధిరోహించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మిషన్ వాత్సల్య పథకం యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు అడ్వకేట్ అయినటువంటి శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారు. ఈ మిషన్ వాత్సల్య ముఖ్యంగా బాలలకి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని సాధారణంగా ఆకాశవాణి

0: తన స్టూడియోస్ కి ఆహ్వానించింది. నమస్కారం అండి అంబేద్కర్ గారు.
1: నమస్కారం సార్.
0: కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ మిషన్ వాత్సల్య, అసలు ఎందుచేత ఇది ప్రజల్లోకి తీసుకురాబడింది?
1: ఈ మిషన్ వాత్సల్య అనే పథకము మన భారతదేశం మొత్తంలో, అంటే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో అన్నింటిలో కూడాను 1/4/2022, అంటే April 1/2022 నుండి అమలు చేయడం జరుగుతుంది సార్. ఈ మిషన్ వాత్సల్య పథకంలో అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనూ ఉన్న అనేక బాలల అభివృద్ది సంక్షేమ పథకాలను ఏకీకృతం చేసి ఈ విధానాన్ని అమలు పరచడం జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60% వాటాను, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాను తమ బాధ్యతాయుతమైన ఖర్చుగా ఇవ్వడంతో ఈ పథకం యొక్క తీర్థనలు మొదలవడం జరుగుతూ ఉంది.
0: సార్, ఇక్కడ ఒక విషయాన్ని, ఇప్పుడు ఈ మిషన్ వాత్సల్యలో అనేక అంశాలు క్రోడీకరించి ఏకీకృతం చేశారంటున్నారు, అసలు బాల సంక్షేమం అంటే దాంట్లోకి ఏమేమి వస్తాయి?
1: బాలల సంక్షేమంలో అంటే మొదలుగా మనం చూసుకుంటే మన దేశంలో ఒక జనాభా సదల నుండి, అంటే అంగన్వాడీ కేంద్రాల నుండి మొదలుపెట్టుకుని 18 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడాను బాలలుగా పేర్కొనబడడం జరుగుతుంది. అంటే ఒక పిండము మొదలైన దశ నుండి కూడాను 18 సంవత్సరాల నిండినంత వరకు కూడాను బాలబాలికలందరూ కూడాను బాలల కిందకే గణించడం జరుగుతుంది. సో ఇందులో మిషన్ వాత్సల్య యొక్క ముఖ్య లక్షణం ఏ విధమైన ఇబ్బంది, అంటే ఒకవేళ ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినా, లేక తల్లి లేక తండ్రి ఎవరన్నా కోల్పోయినా, సంరక్షకులు సరైన స్థితిలో లేకపోయినా, లేకపోతే ఆ కుటుంబం ఏమన్నా విచ్ఛిన్నమైనా, లేక దీర్ఘకాలిక వ్యాధులు రోగాలకు ఆ కుటుంబ పెద్దలు బారిన పడినా, లేక ఆ పిల్లలు ఏ విధమైన మానసిక లేక ఆరోగ్య సమస్యలకులోనైనా, ఈ పిల్లలందరినీ కూడాను ప్రభుత్వం దృష్టిలో వీళ్ళు ప్రత్యేక శ్రద్ద అవసరమైన పిల్లలు, అంటే CNCP పిల్లలుగా, చైల్డ్ కేర్ నీడ్ అండ్ ప్రొటెక్షన్ పిల్లలుగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధమైన పిల్లలకి, సంఘంలో ఉండే పిల్లలకు అందే అన్ని సౌకర్యాలు కొన్ని సందర్భాల్లో అందకపోవచ్చును. అలాంటి అసౌకర్యమైన పరిస్థితులు ఏ ఒక్క బాబుకి పాపకి ఈ దేశంలో ఉండకుండా ఉండడానికే చాలా ప్రత్యేక శ్రద్దతో మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో ఆ విధమైన లోటుపాట్లు ఎలాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోనే అవి పరిష్కరించబడి ఆ పిల్లలకు మామూలుగా తల్లిదండ్రులు లేకపోతే సంపూర్ణ ఆరోగ్యకర వాతావరణం కలిగిన కుటుంబంలోని పిల్లల ఎదుగుదలకు ఏవైతే అంశాలు ఉపయోగపడతాయో అలాంటి అంశాలన్నింటినీ కూడాను ప్రభుత్వం సహకారంతో దీనిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందండి.
0: అంటే ఇక్కడ జిల్లా బాల సంక్షేమ సమితి ద్వారా ఇలాంటి పిల్లలను మీరు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి షెల్టర్ ఇవ్వడము, విద్యా సౌకర్యాలు కల్పించడము, ఉపాధి కల్పించడం అనేది ఏమైనా చేస్తుంటారా?
1: తప్పకుండా సార్. జీవో నెంబర్ MS-47 ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ప్యాటర్న్స్, అంటే గురుకులాలు ఉంటాయి సార్, అవి వర్గాల వారిగా జనరల్ గురుకులాలు ఉంటాయి సార్, వాటన్నిటిలో ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా బాలికలకు ప్రత్యేకంగా KGBVలు ఉంటాయి సార్, అన్నింటిలో కూడాను ఈ పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 15 సంవత్సరాల నుండి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికల వరకు వీళ్ళకి సపరేట్ గా ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది సార్, మా మహిళా శిక్షణ శాఖ పరిధిలో రాష్ట్రంలో, అది హైదరాబాద్ లో ఉంటుంది సార్. అక్కడ కూడా వీళ్ళని ఏ విధమైన ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కూడా వీళ్ళకి డిప్లొమా సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మటుకు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ ఉంటుంది సార్, దీన్ని శిశుగృహ అని అంటాం మనం తెలుగులో, దానిలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా పిల్లల్లో, అంటే సాధారణమైన ఎదుగుదలలో కొంత వ్యత్యాసాన్ని ప్రదర్శించిన పిల్లల కోసం మహిళా శిక్షణక్షేమ శాఖ పరిధిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా CCIS సార్, అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్, సో వాటిలలో వీళ్ళని కొంతకాలం ఉంచి వాళ్ళు అదే వయసు ఉన్న పిల్లల ఎదుగుదలకు సమానమైన ఎదుగుదల వాళ్లలో వచ్చేంత వరకు ఉంచి తిరిగి వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చడం, లేకపోతే వాళ్ల కుటుంబాలను గుర్తించి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది సార్.
0: అన్ని రకాలుగా సామాజికంగా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు దారిద్ర్యరేఖకి దిగువన ఉన్నారు. అలాంటి సందర్భాల్లో పిల్లలని సాకే ఆర్థిక వెసులుబాటు అనేది ఆ కుటుంబానికి లేనప్పుడు మీ బాలల సంక్షేమ సమితి ఈ మిషన్ వాత్సల్యలోకి ఆ పిల్లలను తీసుకుంటారా?
1: మిషన్ వాత్సల్య పథకం ప్రత్యేకించి ఎవరైతే ఆర్ఫన్ గాని లేక సెమీ ఆర్ఫన్ గాని లేకపోతే ఇబ్బందికి లోనైన కుటుంబాలు, అంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుండి పిల్లల వరకు అని ప్రత్యేకంగా కేటాయించబడిన పథకము. ఈ పథకంలో మీరన్నట్లుగా ఆ కుటుంబం సోషల్ ఎంక్వైరీ రిపోర్ట్ అని ఉంటుంది సార్, అది మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలో 2 ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి 109 చైల్డ్ హెల్ప్ లైన్, వీళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని టోల్ ఫ్రీ కాల్స్ రావడము, లేకపోతే కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తుల ద్వారా వచ్చిన కంప్లైంట్లను లేకపోతే విషయాలను బేస్ చేసుకుని మేము ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని గుర్తించడం జరుగుతుంది. ఆ యొక్క పిల్లల యొక్క అర్హతలు, వాళ్ళు మా దగ్గర ఉన్న పథకాలలో దేనికి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు అనేది మా దగ్గర DCP యూనిట్ అని ఉంటుంది సార్, సో దానిలో ప్రత్యేకించి ఈ విషయాల మీద పరిజ్ఞానం కలిగిన అధికారులు ఉంటారు, వాళ్ళు ఆ కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని, బంధువుల నేపథ్యాన్ని ఆరోగ్యాన్ని అంచనా వేసి

0: మాకు వాళ్ళు ఆ రికార్డులను మాకు సబ్మిషన్ చేయడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకుని మిషన్ వాత్సల్యాల్లో వాళ్ళు ఏ విధానానికి వాళ్ళు అర్హులైతారో చూసి ఆ విధమైన సౌకర్యాలను అదనంగా సిఎన్సీపీ పిల్లలు అంటాం సార్, ఆ పిల్లలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ప్రతి నెల 4,000 రూపాయల స్పాన్సర్షిప్ ఆ పిల్లలకు అందజేయడం జరుగుతుంది సార్. ఇది మొదలుగా మేము 24 నెలలకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ పిల్లల యొక్క కుటుంబ నేపథ్యాన్ని లేకపోతే ఆ పిల్లల యొక్క విద్యా ఆసక్తి తదితర అంశాలను బేరీజు వేసుకుని ఆ యొక్క స్పాన్సర్షిప్ ని పెంచడము లేక ఇంకా కొంతకాలం కొనసాగించడము ఇలాంటిది కూడాను జిల్లా పాల సంక్షేమ సమితి ఆ యొక్క డిస్టిక్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి అనుమతితో నిర్వహించడం జరుగుతుంది సార్. ఆ విధంగా వాళ్ళని సంపూర్ణ పరిపక్వత చెందిన వ్యక్తులుగా ఈ సంఘంలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుంది.
1: మనం ఈ బాలల సంక్షేమ సమితిలో ఈ పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ అనే పదాలు వాడుతూ ఉంటాం. అసలు పోస్టర్ కేర్ అంటే ఎవరు వస్తారు, ఆఫ్టర్ కేర్ అంటే ఏ విధంగా ఉండబోతుంది?
0: ఒక కుటుంబ నేపథ్యంలో ఆ సంరక్షణకు చెందనే పిల్లలు ఉండడానికి ఆసక్తి చూపించి ఆ పిల్లల్ని ఆ కుటుంబము చూసుకునే విధానంలో ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళని మేము పోస్టర్ కేర్ గా అంటే వాళ్ళకి కొంత ప్రభుత్వం నుండి ఆ పిల్లలకి ఎదుగుదలకు ఇంకా అదనంగా ఆ కుటుంబము వెచ్చించే ఖర్చులతో పాటుగా ప్రభుత్వం కొంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది సార్. ఆ విధంగా అదే కుటుంబంలో అంటే అతని బంధువుల సమక్షంలోనే ఆ బాలుడు లేక బాలిక ఉన్నతికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఈ విధమైన చేయూతని తదుపరి అతను ఆ కుటుంబం నుండి విద్యా ఇతర అవసరాల దృష్ట్యా వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడాను ఆ ప్రభుత్వ పథకాలను అతనికి అందజేస్తూ ఆఫ్టర్ కేర్ ను కూడాను మహిళా శిక్షణ శాఖ కొనసాగిస్తుంది సార్, జిల్లా బాల సంక్షేమ సమితి పరిధిలో. సో ఇది పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ కు సంబంధించిన అంశాలు సార్.
1: ముఖ్యంగా చూస్తే మీరు మైనర్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు బాలల సంక్షేమం కాబట్టి. ఆఫ్టర్ దట్ అంటే మేజారిటీ వచ్చిన తర్వాత కూడా, వాళ్ళు మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత వారికి ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం అవసరం ఉంది, వాళ్ళు ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదన్నప్పుడు మరి మేజర్ అయినాక వాళ్ళకి ఉన్నటువంటి వెసులుబాట్లు ఈ బాలల సంక్షేమ సమితి ద్వారా ఏదైతే ఉందో ఈ పథకాలను వారికి అందించే అవకాశం ఉంటుందా?
0: తప్పకుండా ఉంటుంది సార్. ఆ పిల్లలకి సరైన కుటుంబం లేని క్రమంలోనూ లేక వాళ్ళు 18 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత కూడాను వాళ్ళు ఒక ఏదైనా సాంకేతిక విద్య లేకపోతే సొంతగా తమ కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా కొంత సమయం పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా బాలల సంక్షేమ సమితి 18 సంవత్సరాలు నిండిన పిల్లల విషయంలో కూడాను సరైన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అది ఆ యొక్క ఉన్నతాధికారులకు ఆ నివేదికలను సమర్పించడం ద్వారా వాళ్ళకి అవసరమైన విద్య తదితర అవసరాలను ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వాళ్ల జీవితానికి ఒక ఉన్నతిని తీసుకురావడానికి చేయూతన అందజేయడం జరుగుతుంది.
1: మరి ఇదంతా చెయ్యాలనంటే మీకు జిల్లా వ్యాప్తంగా కమిటీలు అనేవి ఉండాలి, అలాగే మండల వారికి కూడా కమిటీలు ఉండాలి, దీనికి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయా?
0: ప్రస్తుతము అంటే ప్రభుత్వ పరిధిలో జిల్లా స్థాయిలోనే యంత్రాంగాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి సార్. వీటిలో మొదలుగా మనకి చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుంది, వాళ్ళు ఈ విధమైన సమస్యలను గుర్తించడంలో చాలా ప్రభుత్వానికి ఉపయోగపడే టీం మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశానుసారము డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సరైన రికార్డులను వీళ్ళు పరిశీలించి వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితులను, హోమ్ ఎంక్వైరీ రిపోర్టులను, సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఉంచి నిజమైన లబ్ధిదారుల ఎంపికకు వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది సార్. ఈ విధమైన లబ్ధిదారుల ఎంపికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పూర్తి చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందజేసి వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరిధిలో స్పాన్సర్షిప్ వచ్చే విధంగా చేయూతన అందించడం జరుగుతుంది సార్.
1: కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జిల్లా కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు, మరి మన ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి బాలబాలికలు ఎంతమందిని మీరు గుర్తించారు, వారికి ఏ విధంగా సహకారాలు అందిస్తున్నారు?
0: భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఈ స్కీమ్ మొదలైన దగ్గర నుండి అంటే 2022 ఏప్రిల్ 1వ తారీఖు నుండి మనం గుర్తించిన ఈ విధమైన పిల్లల సంఖ్య 307 సార్. ఇది కాకుండా ఇంకా మనకి కోవిడ్ టైంలో కూడాను ఆర్ఫన్స్ అయిన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఇద్దరిని కోవిడ్ టైంలో, అది కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు ఇతర కారణాల అయి ఉండొచ్చు, ఆ సమయంలో కోల్పోయిన పిల్లల సంఖ్య 4 సార్. సో ఇప్పటి వరకు అనాథలు లేక సెమీ ఆర్ఫన్స్ అయిన పిల్లలు మొత్తంగా వచ్చేసరికి 307. ఈ 307 సంఖ్యకి మనము ఇప్పుడు మిషన్ వాత్సల్య నుండి స్పాన్సర్షిప్ అందజేయడం జరుగుతూ ఉంది సార్. ఇది కంటిన్యూషన్ గా జరిగే ప్రాసెస్. దీంతో పాటుగా ఆ కోవిడ్ టైంలో ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినారో వాళ్ళకి పీఎం కేర్స్ నుండి 10-10 లక్షలు వాళ్ళకి ఎఫ్డీ చేయడంతో పాటుగా ప్రతి నెల ఈ మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ 4,000 అందజేయడంతో పాటుగా ప్రతి సంవత్సరం వాళ్ళకి మళ్లీ అదనంగా ఇంకొక 10,000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో అంటే వాళ్ళ విద్యా అవసరాల నిమిత్తం స్కాలర్షిప్ రూపంలో కూడా అందజేయడం జరుగుతూ ఉంది సార్. ఈ విధంగా మొత్తంగా మన జిల్లా నుండి 311 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు మనకి మిషన్ వాత్సల్య పరిధిలో ఉన్నారు సార్. ఇదే సంఖ్యలో మనకి ఖమ్మం జిల్లా నుండి కూడాను ఉన్నారు సార్. మన రాష్ట్ర

0: రాష్ట్రం నుండి 4000 పైచిలకు విద్యార్థులు ఈ మిషన్ వాషల్ల పథకం కింద స్పాన్సర్షిప్ ని అందుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వచ్చేసరికి ఇది 81,000 వరకు ఈ సంఖ్య ఉంది సార్. దీనిలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నిటికీ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు సార్. ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారో, లేక కొంత డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే పేరెంట్స్ కొంచెం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పిల్లలున్నారో, లేదంటే ఆ పిల్లలే ఏదన్నా ఇబ్బందిని, ఆరోగ్యకరమైన సమస్యను, ఇతరత్ర సమస్యను ఎదుర్కొంటున్న పిల్లలు ఉన్నారో, లేదా పోక్సో విక్టిమ్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడాను ఈ మిషన్ వాషల నుండి ఈ స్పాన్సర్షిప్ కి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలుగా మేము గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకి మేము స్పాన్సర్షిప్ ను అందజేయడం జరుగుతూ ఉంటుంది సార్.
1: రాబోయే కాలంలో గణాంకాల ప్రకారం ఈ నెంబర్ తగ్గించుకోవాలి, అంటే ఇలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదు అని అంటే సామాజికంగా ఎలాంటి మార్పులు రావాల్సి ఉంటుంది?
0: ఆ పిల్లల్ని చాలా తక్కువ వయసులోనే గుర్తించడం వల్ల ఆ యొక్క కుటుంబాల పోషణ ఇబ్బందుల్ని, లేకపోతే ఇతరత్ర సమస్యలను మనం గుర్తు పెట్టి వాళ్ళని మనము సరెండర్ రూపంలో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఆ పిల్లల్ని అప్పజెప్పే విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఎవరైతే ఈ దేశంలో నలుమూలలా ఉన్న పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, సంతానం కావాల్సి అని కోరుకునే వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా కూడాను కారా అనే ఒక కేంద్ర సంస్థ ఉంటుంది సార్. అది మనకి దేశం మొత్తం కూడాను సెంట్రలైజ్డ్ గా మనకి అడాప్షన్ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. 0 to 6 years ఉండే పిల్లలు సాలో ఉంటారు సార్. అబో 6 years నుండి అప్ టు 18 years ఉన్న పిల్లలేమో సీసీఐలో ఉంటారు. వీళ్లలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అడాప్షన్ కి, వాళ్ళని అడాప్షన్ పోల్ లో ఉంచి వాళ్ళని ఒక ఉన్నతమైన ఫ్యామిలీస్ కి, చక్కని ఆరోగ్యకరమైన కుటుంబాల చెంతకి చేర్చడానికి సిడబ్ల్యూసి అలాగే ప్రభుత్వ ఇతరత్ర యంత్రాంగాలు అన్ని కూడాను సమిష్టి కృషి చేసి వాళ్ళకి నిండైన జీవితాన్ని ఇవ్వడానికి చేయూతను అందజేస్తూ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటున్న క్రమంలో మనం ఈ విధమైన పిల్లలు ఎవరైతే సిఎన్సిపి పిల్లల సంఖ్య ఉందో వీటిని, ఈ సంఖ్యను మనం తగ్గించడానికి శాశక్తిలో ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది సార్.
1: ఇది మార్పు అనేది రావాలి.
0: ఎస్ సార్, మార్పు వస్తుంది సార్. ముఖ్యంగా మన భద్రాద్రి జిల్లా వచ్చేసరికి మన తెలంగాణలో గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా అయింది సార్. మనదొకటి ములుగు. ఇలా మనము పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఎంపీ, ఒరిస్సా వీటితో కూడా మన బార్డర్ ని షేర్ చేసుకోవడం వల్ల ఈ సిఎన్సిబి అంటే ఎవరైతే పిల్లలకి సంరక్షణ రక్షణ అవసరమైన పిల్లల విషయంలో ఈ యొక్క బార్డర్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల పిల్లలు, అక్కడ జీవన విధానంలో ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళు కూడా మన దగ్గర షెల్టర్ తీసుకుంటూ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు మన దగ్గర ఎక్కువ కాలం నివసించి ఉన్నా, మన దగ్గర వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కానీ ఎలాంటివి ఉన్నా కూడాను మన దగ్గరనే వాళ్ళకి అలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది.
1: ఈ మిషన్ వాత్సల్య ద్వారా మరి ఎంతో మంది కూడాను జీవితంలో స్థిరపడ్డారు. అలాగే వారు కూడా సమాజానికి సేవ అందిస్తూ వారి తోటి స్నేహితులకు కావచ్చు, కింది స్థాయి బాల బాలికలకు కావచ్చు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం

ఆకాశవాణి కడప కేంద్రం ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా వినండి. నిన్నే ప్రేమిస్తా చిత్రం కోసం హరిహరన్ పడిన ఈ పాట.

0: ఈ నెల 2వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వెరికోసిల్ ట్రీట్మెంట్, పురుషుల్లో వృషణాల వాపు, ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటిఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి, కడప.
1: ఇప్పుడు విందాం సఖీ చిత్రం కోసం హరిహరన్ క్లిండన్ పడిన వేటిరు గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

సంపంగి చిత్ర కోసం యాదగిరి పడిన పాట విన్నారు. చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి గడప కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యుద్దాలు సంఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, అన్ని వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో ఈరోజు జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న సంఘర్షణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, తీవ్రవాద భావజాల వ్యాప్తి, ఉగ్రవాద సురక్షిత స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్యదేశాలన్నింటికీ పిలుపునిచ్చారు. మార్కెట్లను అనుసంధానించేవి, వాణిజ్యాన్ని సులభతరం చేసేవి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతునిస్తుందన్నారు. అయితే ఇటువంటి ప్రయత్నాలు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శిఖరాగ్ర సమాపేశం అనంతరం ఎస్సీఓ వార్షికోత్సవం సందర్భంగా సభ్యదేశాల నాయకులు బిష్కెక్ ప్రకటనపై సంతకాలు చేశారు. భూమి ఉత్పాదకతను రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలోని వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ది చెందిన భారతదేశం కరువు రహిత భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో వాటర్ షెడ్ అభివృద్ది ముఖ్యమైన సాధనమన్నారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలును, క్షేత్రస్థాయిలో ఫలితాలను సాధించేలా చూడాలని రాష్టాలకు పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 పథకం కింద ఇప్పటివరకు సుమారు 53 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 1000కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి తెలియజేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించి నిరసనలు చేపట్టిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులను కొనసాగించరాదని, దర్యాప్తు చేయకూడదని, అన్ని విధాలుగా వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట, అస్సాం ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా వర్తి

0: చేసింది. నిజాయితీగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే జంతర్మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2873 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్ను మాత్రం కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 5వ తేదీన తలపెట్టిన నిరసనను విరమించాలన్న కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయాన్ని ప్రభుత్వం స్వాగతించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన తరువాతే తాము ఆ హామీని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. యువత పురోగతి అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జేపీ నడ్డా స్పష్టం చేస్తూ,
1: భారత సర్కార్ కి ఓర్ సే హమ్నే ఛాత్రో కే భవిష్య కో ధ్యాన్ మే రఖతే హువే ఆశ్వాసన్ దియా థా కి ప్రదర్శనకారీ ఛాత్రో పర్ దర్జ్ కియే గయే మామలే వాపస్ లియే జాయేంగే ఔర్ ఆగే ఉన్ పర్ కోయి భీ కఠోర్ కార్రవాయి నహీ హో. హమ్ ఉస్ ఆశ్వాసన్ కో పూరా కర్నే జా రహే హైన్. సీజేపీ కే ప్రవక్తా నే ప్రెస్ కాన్ఫరెన్స్ కర్కే 5 సితంబర్ కో ప్రస్తావిత విరోధ ప్రదర్శన్ కో వాపస్ లేనే కా జో నిర్ణయ లియా హై హమ్ ఉస్కా స్వాగత్ కర్తే హైన్. సర్కార్ కే లియే యువాఓ కీ తరక్కీ ఔర్ ఉన్కా వికాస్ హీ హమారీ సబ్సే బడీ ప్రాథమికతా హై.
0: కాలం గడిచే కొద్దీ కృత్రిమ మీద ఏఐ సమాజంలో మరింతగా కలిసిపోతోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు అభ్యాసనం కోసం వారి దైనందిన కార్యకలాపాలలోనూ ఏఐని ఉపయోగిస్తున్నారని చెప్పారు. వేగవంతమైన సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలు, పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది యువ అభ్యాసకులు ఏఐని అర్థం చేసుకోవడానికి, దానిని ఆత్మవిశ్వాసంతో బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల క్షీణత వంటి పర్యావరణ సవాళ్లకు సమగ్రమైన సహకార పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 4వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం ప్రారంభ సమాపేశానికి ఆయన జర్మనీ మంత్రి కార్స్టన్ స్నైడర్తో కలిసి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులను తట్టుకోగల భవిష్యత్తును నిర్మించడంలో సహకారం అవసరమని స్పష్టం చేశారు. పర్యావరణ ఆశయం, ఆర్థిక అభివృద్ది అనేవి పరస్పరం పోటీపడే లక్ష్యాలు కానవసరం లేదని భారతదేశ అభివృద్ది నిరూపించిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వినియోగంపై భారత్, జర్మనీ దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి. దేశ వార్షిక రక్షణ ఉత్పత్తి 2029 నాటికి 3 లక్షల కోట్లు, రక్షణ ఎగుమతులను 50,000 కోట్ల రూపాయలకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ తెలిపారు. న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ ఈరోజు నిర్వహించిన 2వ వార్షిక ట్రైడెంట్ లెక్చర్లో ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ ఉత్పత్తి సుమారు 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. స్వదేశీ రక్షణ వ్యవస్థలు, ఉత్పత్తి సామర్థ్యాలపై దేశం ఎక్కువగా ఆధారపడుతూ రక్షణ రంగం పెద్ద పరివర్తనకు సాక్ష్యంగా నిలుస్తోందని చెప్పారు. 1947 తర్వాత తొలిసారిగా భారత్ స్వదేశీ వ్యవస్థను ఉపయోగించి ఆపరేషన్ సింధూర్ను చేపట్టిందని, ఇది దేశ రక్షణ స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ భారత్ 7.8% జీడీపీ వృద్ధిని నమోదు చేసిందని సంజయ్ సేత్ వెల్లడిస్తూ,
2: कि देश आज जब 62 करोड़ ऐसे युवा और जो एक्सपर्ट्स बता रहे हैं कि 2029 में अभी का जो भारत है वो लगभग 35 साल की इर्द गिर्द 62 करोड़ लोग हैं और 2029 में आधी आबादी हमारी लगभग 25 साल के अगल बगल होगी. ऑपरेशन सिंदूर का जो परसेप्शन था, अरे ऑपरेशन सिंदूर हमने 1947 के बाद बहुत युद्ध लड़े और पहला ऐसा रिवेंज था, क्या आप सब तो गवाह, पहला ऐसा रिवेंज था, युद्ध था जो हमने अपने इंडिजिनस सिस्टम से पाकिस्तान को नी पिला दिया. दिस दुनिया इसलिए हतप्रभ है.
0: నేపాల్ విషాద సమయంలో మానవతా సహాయం, సహాయక చర్యల్లో సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎస్ఎస్బి పదవీ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక సందేశాన్ని విడుదల చేస్తూ, సంక్షోభ సమయాల్లో ఎస్ఎస్బి తీసుకునే వేగవంతమైన, సున్నితమైన చర్యలు దాని నినాదమైన సేవ, భద్రత, సౌభ్రాతృత్వాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో మోహరించిన ప్రతి ఎస్ఎస్బి జవాన్ దేశానికి అప్రమత్తమైన సంరక్షకుడని, విపత్తుల సమయంలో తొలి స్పందనకారుడని భారతదేశ సద్భావనకు రాయిభారని ఆయన అభివర్ణించారు.

0: తూర్పు మధ్య రైల్వే సమస్తిపూర్ డివిజన్ పరిధిలోని 21 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ కోసం భారతీయ రైల్వే 233 కోట్ల రూపాయలను ఆమోదించింది. ఈ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ డివిజన్ అంతటా సిగ్నలింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమలును సులభతరం చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఉత్తర రైల్వే పరిధిలోని మొరాదాబాద్ డివిజన్లో 712 కిలోమీటర్ల మేర కవచ్ 4.0 కోసం రైల్వేశాఖ 170 కోట్ల రూపాయలను ఆమోదించింది. స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ను అమలు చేయడం ద్వారా ఈ పనులు రైల్వే భద్రత మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ అభివృద్ది పథకాలకు ఏ కులం కానీ వర్గం కానీ దూరం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, డీ నోటిఫైడ్ గిరిజన వర్గాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.
2: ఈ నెల 2వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వెరికోసిల్ ట్రీట్మెంట్, పురుషుల్లో వృషణాల వాపు, ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్, 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి కడప.
3: ఆలోచించటం మంచిదే, కానీ అదే ఆలోచన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించటం, జరిగిపోయిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవటం, జరగని దాన్ని ముందే ఊహించుకుని భయపడటం, ఇలా అతిగా ఆలోచించే విధానం నుండి ఎలా బయటపడాలి? ఈ బుధవారం సాయంత్రం అభిప్రాయ వేదికలో యువ శ్రోతలకు మేమిస్తున్న అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 08562 244197 లేదా 244119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0856224417, మరొక నంబర్ 2444119.

0: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
1: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
0: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
1: నాటి నుంచి నేటి వరకు వన్యతగ్గని ప్రసార విధానం,
0: ఆకాశవాణి వివిధ భారతి
1: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
0: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేడే.
1: ఫోన్స్ 0402321 5163,
0: 2321 5164.
2: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం అలనాటి గీతాలు. కార్యక్రమంలో ముందుగా వినండి, జమీందార్ చిత్రం కోసం ఘంటసాల సుశీల పడిన శ్రీనారాయణ రెడ్డి గీతం, సంగీతం టి చలపతిరావు.
1: పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు.

గుడిగంటలు చిత్రం కోసం పిబి శ్రీనివాస్ సుశీల పడిన పాట విన్నారు. సాహిత్యం శ్రీనారాయణ రెడ్డి, సంగీతం ఘంటసాల. తర్వాత వినండి కొసరాజు సాహిత్యానికి టి చలపతిరావు సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల సుశీల పడిన పాట, చిత్రం ఇల్లరికం.

0: తప్పు. బలి చక్రవర్తి, బలి చక్రవర్తి. యూదానికి నిపుణుడెవ్వడు
1: ధర్మజుడు, ధర్మజుడు.
0: తప్పు తప్పు, శకుని. అన్నదమ్ముల పోరాటంలో సందు చూసుకుని కూల్చిందెవడో

సుమంగళి చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్య మాత్రియ, సంగీతం కెవి మహాదేవన్. ఆకాశవాణి కడప కేంద్రం మీరు వింటున్నారు అలనాటి గీతాలు. కార్యక్రమం తర్వాత వినండి. దాశరథి సాహిత్యానికి టి చలపతిరావు సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల సుశీల పాడిన పాట చిత్రం బంగారు గాజులు.

బొబ్బిలియుద్ధం చిత్రం కోసం ఘంటసాల సుశీల పడిన పాట విన్నారు. ఇంతవరకు మీరు అలనాటి గీతాలు విన్నారు. ఆకాశవాణి గడప కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం

గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ, సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ.

అని పద సరిగా పమగరి సరిగా పా పమగరి గపద సరిగా పద సరిగా పద సరిగా పమ్మగరి పద సోజ మూల నేనోమి పాద పగరి గద పగరి గ పగరి స గరి సరి స రి సద సరి గ పద సద పగరి సద పగరి సరి గ పద రి గరి సద పద సద పగరి సరి గ గ పద స రోజ మూల నే నో మేరి పాప మరి గ గరి సని స గరి స సని పని సరి మమ్మ పాప మరి గ గరి సని స గరి స సని పని సరి మమ్మ ప మరి గరి సని సరి మ ప సరి మ ప ప సని ప మరి గరి సరి మ పని స పని సరి రి ని సరి గ గరి సని గరి గ సరి ని సరి ని స పని సరి గ గరి సని

0: మదీయ గురుదేవులైన ఏరుకాల రామాచార్యుల వారి పాదపద్మములకు నా నమస్కారాలు సమర్పించుకుంటూ ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ కథను ప్రారంభిస్తున్నాను. నేటి కథ ద్రౌపదీ కళ్యాణ సత్కథ.
1: వినుడి ద్రౌపది కళ్యాణ చరితము వినిపించదనేడు సభాసదుల రవినుడి ద్రౌపది కళ్యాణ చరితము వినిపించదనేడు సభాసదుల రవినుడి

కల కాలముండవు. వెలయగ చీకటి పోయినట్లయి ఎన్నడైన వెన్నెల వచ్చు సహజము వినిది ద్రౌపది కళ్యాణ చరితము వినిపించద్దనేడు సభా

పాంచాల దేశమునకు అధినాథుడైన ద్రుపదరాజు ఒకనాడు సకల శాస్త్ర కోవిధుడైన రాజ పౌరోహితుని రప్పించి ఉచితాసనమిచ్చి కూర్చుండబెట్టి నమస్కరించి మౌనము దాల్చాడు. ద్రుపదరాజా, తమరేదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు. నన్ను పిలిపించిన కారణమేమిటో తెలుసుకోవచ్చునా? పండితోత్తమ, నాలో ఎన్నో ఆశలు అణిగి ఉన్నాయి, చెబుతాను వినండి. ఈ

చక్రనందనునకు దేవిగా దగిన పుత్రికను బడయ యాజమునింద్రుని యాజకత్వమున వరకోకిలాదేవిప్నగా పుత్రకమేష్టి సల్పితే కరవాల కోదండ వర్మ కిరీటి దారుడగుచు.

అంతేగాక మా అమ్మాయికి పరిణయ సమయం ఆసన్నమైనది, నేను ఆశించిన అల్లుడు లేకపోయేగదా అని నా బాధ. ఎందుకంటే

కక్కయింటను వినంబడు లోక వదంతే. ఎందు దుర్వార పరక్రమ విక్రముడు పార్థుడు వాని కొసంగ గంటిని వారిజనేత్రిని. ఎట్లు పెరవారి కొసంగుతు పుత్రిక.

బ్రాహ్మణోత్తమ, ధనుర్విద్యాది పండితుడు, మంచి అందగాడు అయిన అర్జునునికే నా పుత్రికనిచ్చి పెళ్లి చేయాలని శపథం చేశాను. కానీ పార్థుడు లేడు. అఖిల ధర్మ స్వరూపులైన పాండవులు తల్లి సమేతంగా లక్క ఇంటిలో దగ్ధమయ్యారని లోకమే చాటుతూ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి వేరెవరికిచ్చి పెళ్లి చేయడానికి నా మనస్సు అంగీకరించక బాధపడుతున్నాను స్వామి. ద్రుపదరాజా, శాస్త్రములలో ఉపశ్రుతి చాలా గొప్పది. ఉపశ్రుతి అనే శాస్త్రము చూచి చెబుతాను, కాస్త ఆగుము. ఉపశ్రుతి అనే శాస్త్రమును చూచి, ద్రుపదరాజా, పాండవులు మరణించలేదు, హాయిగా బ్రతికే ఉన్నారు. ద్రౌపదికి స్వయంవరమని అన్ని దేశాలకు పత్రికలు పంపండి, పాండవులు తప్పక వస్తారు, నీ శపథము నెరవేరును. వెంటనే ద్రుపదరాజు, శుభముహూర్తము నిర్ణయించి ద్రౌపది స్వయంవర పత్రికలు బ్రాహ్మణుల ద్వారా భటుల ద్వారా అన్ని దేశాలకు అందజేశాడు. అందులో ఒక బ్రాహ్మణోత్తముడు ఏకచక్రపుర అగ్రహారమునకు వచ్చి బ్రాహ్మణ వేషములు ధరించి అగ్రహారములో నివసిస్తున్నటువంటి ఆ పాండవుల చేతికిచ్చాడు ఆ స్వయంవర వర్తమాన పత్రికను. ఆ విషయాన్ని తెలుసుకొని ధర్మపరులైన పాండవులు మారువేషములో ఉన్నారు గనుక వెంటనే వారి తల్లిని వెంటదీసుకొని, పాండునందనులు మాతృ సఖితులై పాంచాల నగరమునకు, పాండునందనులు మాతృ సఖితులై పాంచ

0: పాండవులు తల్లి సమేతంగా ఏకచక్రపుర అగ్రహారము వదలి స్వయంవరమునకు బయలుదేరి ఘోరారణ్యములో కొండలు గుట్టలు దాటుకుని నడక సాగిస్తుండగా దారి మధ్యలో వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవులు భక్తితో వ్యాసుని పూజించారు. నాయనలారా,
1: పోయి రెండు పాంచాల నగరమున బోరి సుఖంబులు గలుగు, పోయి రెండు నాయనలార పరాత్పరు కృప చేస కలక.

పాండునందనులారా, మీరు ధర్మానిష్ఠ గరిష్ఠులు గనుక పాంచాల నగరమునకు మీరు చేరిన వెంటనే భగవానుడైన శ్రీకృష్ణుని దయవలన మీకు కళ్యాణమగుగాక అని ఆశీర్వదించి వ్యాసుడు వెళ్లిపోయాడు. పాండవులు అర్ధరాత్రిలో కూడా ప్రయాణము చేయుచుండగా అంగారపర్ణుడనే గంధర్వుడు సతీ సమేతుడై జలక్రీడలు ఆడవచ్చి పాండవుల రాకను గమనించి ఉగ్రుడై కళ్ళెర్రజేసి ఓరి గర్వాంధులైన మానవులారా, ఎవరా వచ్చున్నది మాన

సనమును గంగా తీరంబులు నాయవు ఏగా వీరభోజ్యమే పుణ్యభూమిగా కుబేర సకుండనంగార పన్నుడను ఎవరా ఎవరా ఎవరా వచ్చునది వచ్చునది వచ్చునది.

ఓరి మానవాధములారా, ఎవరురా మీరు? ఈ అర్ధరాత్రి వేళ ఎంత నిర్భయముగా సంచరిస్తున్నారు! అర్ధరాత్రి వేళ దివిజ యక్ష గంధర్వ రాక్షసులు సంహరించు వారికి యోగ్యమైనటువంటి సమయమని తెలియదా? లేక ప్రాణములపై ఆశ వదిలి వచ్చారా? ఈ భగీరథి పుణ్యభూములలో జలక్రీడలాడుటకు గాని విలాసయాత్రలు సాగించుటకు గాని ఈ అంగారపర్ణుడైన నాకు మాత్రమే అధికారం ఉన్నది. ప్రాణములపైన ఆశ కలిగిన వెంటనే ఈ వనభూమి వదిలి వెళ్లిపోండి. పార్థుడు కోపావేశ పరుడై తన చేత కొరవి గిరగిరందిప్పికొనుచువానిపై దుమ్మికి, తన చేత కొరవి గిరగిరందిప్పువనిచువానిపై దుమ్మికి, అనలోత్రమ్మున వాని రథము గొల్చిన వాడు పటిల్ భూమి కూలియున్న అంగార పన్నుని కొప్పు పట్టుకొని వేగా, కూలియున్న అంగార పన్నుని కొప్పు పట్టుకొని వేగా, నేలపడలాగి ధర్మరాజు సాన్నిధ్యమునకును రాగా. అర్జునుడు తన చేతనున్న కొరవిని గిరగిరమని త్రిప్పి అంగారపర్ణునిపై దుమికి సమరము సాగించి ఆగ్నేయాస్త్రము చేత వాని రథమును కాల్చి అంగారపర్ణుని కొప్పుబట్టుకుని ఈడ్చుకుని వచ్చి ధర్మరాజు పాదాల పైన పడవేశాడు. అంగారపర్ణుని భార్య కుంభీనసి తన భర్త దుస్థితిని చూచి కంట తడిబెట్టి ధర్మరాజు పాదాలపై పడి

కుంభీనసి హస్తములు జోడించి, మహానుభావ, నా భర్త మీ ఎడల తెలియక చేసిన తప్పును మన్నించి నాకు పతిభిక్షను ప్రసాదించమని వేడుకున్నది. ధర్మరాజు కుంభీనసి మాటలు విని అంగారపర్ణునికి బాగా బుద్ధి చెప్పి విడిచిపెట్టమన్నాడు అర్జునునితో. అన్నమాట పాలించాడు పార్థుడు. బుద్ధి తెచ్చుకున్నటువంటి అంగారపర్ణుడు అర్జునుని పాదాల పైనబడి కరుణ

కరుణింపు ముని కోడితి సురరాజకుమార ధీర కరుణింపు ముని కోడితి సురరాజకుమార ధీర పరమ మైత్రి నెలగెద నా

మహావీర, నీవు నాలో ఉన్న గర్వం అణచేయి. కన్నులు తెరపించావు. ఈనాటి నుండి మనం ప్రాణస్నేహితులుగా ఉందాము. ఇది మొదలుకొని నా పేరు చిత్రరథుడు అని పేరు మార్చుకుంటున్నాను. అంతే కాదు, మన స్నేహమునకు చిహ్నంగా నీ వద్ద ఉన్న పావకాస్త్రమును నాకిచ్చి నా వద్దనున్నటువంటి కామాస్యములను మీరు తీసుకొనుడు. పార్థుడు పావకాస్త్రాన్ని చిత్రరథునకిచ్చి నీ అశ్వములు నాకు కావలసినప్పుడు తీసుకుంటాను. మరి నా పేరుకు బదులుగా నేను పేరు మార్చుకున్నాను గనుక మరి మన స్నేహం కలకాలం ఉండాలంటే మరి కామాస్వములను వద్దన్నావు గనుక దౌమ్యుల వారు అనే బ్రాహ్మణోత్తముణ్ణి నా పేరు ఉండేటట్లుగా మీ వెంట పంపుతున్నాను. మంచిది నాయన అని చిత్రరథుడు వెళ్ళిపోగా ఆ దౌమ్యుల వారిని వెంట తీసుకుని ఆ రాత్రి అచ్చటిని నిద్రించి మరునాడు దౌమ్యుల వారితో పాటు పాండవులు కుంతీ సమేతులై కౌంపీల్య నగరమునకు పోచుండా మార్గమధ్యమున ద్రౌపది స్వయంవరమునకు వెళుతున్న రాజాది రాజులందరూ బ్రాహ్మణ బృందములను చూస్తూ సాయం సమయానికి పాంచాల నగర దరిదాపులకు చేరుతూ ఆ నగరములో ఆ వినపడుతున్నటువంటి వినిపించుచున్నదే బేరే నినాదం వినిపిన

0: కాచే బుర్ర చూపడి జన సమూహమును రమ్మని పిలిచెడి విధాన వినిపించు చున్నదది జననాదావళికిన సజ్జంబగు పరీక్ష జననాదావళికిన సజ్జంబగు పరి నొనరించను ద్రుపదుడు కొనకెట్లు పరిణమి నొనరించను ద్రుపదుడు కొనకెట్లు పరిణమి వినిపించు చున్నదది
1: పాంచాల నగరము చేరి నివసించడానికి చోటు దొరకక తుదకొక్క కుంభకారుని గృహముందు నివాసం ఏర్పరచుకున్నారు. ద్రుపదరాజు దృష్టద్యుమ్నుడు నిలబడి స్వయంవర సభామంటపంలోనికి వచ్చిన దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని భూరిశ్రవ సోమదత్తాదులను ఒక్కచోట కూర్చుండబెట్టారు. ఇంకొక చోట శ్రీకృష్ణ బలరామ కృతవర్మ శల్య సాత్యకాదులను కూర్చుండబెట్టారు. మరి ఒక చోట శిశుపాల సైంధవ జరాసంధ భగదత్త పౌండ్రక వాసుదేవులను కూర్చోబెట్టారు. ఒక్కచోట వేద వేదాంగ ఇతిహాస మహాబ్రాహ్మణోత్తములైనటువంటి పండితులను కూర్చోబెట్టారు. అదే సమయమున పాండవులు చక్కగా బ్రాహ్మణ వేషమును దిద్దుకొని ఆ సభామంటపమునకు వచ్చి బ్రాహ్మణులు కూర్చున్నటువంటి వారి మధ్య భాగంలో కూర్చున్నారు పాండవులు. ఈ లోపల సర్వాలంకార శోభాయమానమై విరాజిల్లుతున్నటువంటి ఆ స్వయంవర మంటపంలోనికి ద్రౌపదిని చక్కగా అలంకరించుకొని చెలికెత్తెలంతా కూడా తీసుకుని వచ్చి ఆ సిగ్గుతెరల చాటున కూర్చుండబెట్టారామెను.
0: ఆ సుకుమారి రూపు కర్ణార్పక చూచుచుండె

కర్ణుడు ద్రౌపది అందాన్ని చూస్తూ ఉండిపోయాడు. దుర్యోధనుడు మీసము దిప్పుతూ మీసాన్ని సవరించుకుంటున్నాడు. దుశ్శాసనుడు పళ్ళికలిస్తున్నాడు. జరాసంధుడు చంకలు కొడుతున్నాడు. అట్టి సమయంలో ద్రుపదుడు సభామధ్యములో నిలబడి

0: నిల్గొనుడు మీ యొక్క శక్తులిత్తరిన చూపెట్టి యజాక్షి నిల్గొనుడు మీ యొక్క శక్తులిత్తరిన చూపెట్టి
1: ప్రక్కనే ఉన్న విల్లును చేపట్టి బాణములు సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు ప్రతిబింబాన్ని పైకి చూడకుండా పైనున్న మత్స్యయంత్రాన్ని ఎవరైతే క్రింద పడగొట్టగలుగుతారో వారు నా కుమార్తె ద్రౌపదిని చేపట్టవచ్చునని చెప్పి గంటను మ్రోగించమని కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చునని ఆజ్ఞాపించాడు ద్రుపదరాజు. వెంటనే రాకుమారులందరూ తామే ద్రౌపదిని దక్కించుకోవాలని ఆశపడి కొంతమంది రాకుమారులు బాణములు సంధించగా గురి తప్పి ప్రక్కకు పోవా సిగ్గుతో తల వంచుకొని పోవువారు కొందరు ఆకాశములో తిరుగుతున్న యంత్రాన్ని భూమిని చూచి కొట్టడం అసాధ్యమని కొందరు మేము పెళ్లి చూద్దామని వచ్చామని కొందరు కర్ణుని ముందు మనమెంత అనువారు కొందరు రాజులందరినీ అవమానించడానికే ఈ ద్రుపదుడు ఈ పని చేశాడు కాని యంత్రాన్ని భేదించడం సాధ్యము కాని పని అని కొందరు ద్రౌపదికి మగడు దొరకడు కాని ద్రుపదుడి ఈమెను దేవతా మందిరములో పెట్టి పూజించవలసిందే అనువారు కొందరు. ఇంతలో శిశుపాలుడు లేచి యంత్రమును కొట్టగా ఉద్దిగింజంత మేర ప్రమాణము తప్పిపోయినది. జరాసంధునికి గోధుమ గింజంత ప్రమాణములో తప్పిపోయినది. శల్యునికి పెసరు గింజంత మాత్రమున గురి తప్పింది. కర్ణునికి రోమ మాత్రమున గురి తప్పినది. తక్కిన రాజులందరూ చల్లబడిపోయారు. ద్రుపదుడు మరలా పైకి లేచి లేరా ప్రణవి.

రాజకుమారుల రమీరు నేరారణ వీరు రారేలా జంకినారా భారతంబ గర్భమున సూరమణ్యులు పుట్టిరే భారతంబ గర్భమున సూరమణ్యులు పుట్టి ఔరామా బాల బ్రహ్మచారిణి కావలసింది ఔరామా బాల బ్రహ్మచారిణి కావలసిందే లేరా

ఈ సభలో సమావేశమైన రాకుమారులలో ఎవరో ఒక్కరు మత్స్యంత్రాన్ని భేదించి ద్రౌపదిని పరిణయమాడుతారని ఆశించాను, కాని అందరూ అసమర్థులైనారని ఇప్పుడు అనుకుంటున్నాను. నా కుమార్తెను బ్రహ్మచారిగా ఉంచుతారని అనుకోలేదు. మీసమున్న విలుకాడెవడైనా సరే ముందుకు రమ్మన్నాడు ద్రుపదుడు. భీముడు కోపముతో పైకి లేచాడు. అర్జునుడు భీముని శాంతపరుస్తూ ఉండగా శ్రీకృష్ణుడు పార్థుని గమనించాడు. ఈ లోపల బలరాముడు

కృష్ణ, ద్రుపదుడు నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుట నీకొక లెక్కయా? వెంటనే యంత్రాన్ని భేదించి ద్రౌపదిని చేపట్టుము అన్నా. అమంగళము శాంతించుగాక. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుటకు వేరే ఒక్కడొచ్చి ఎప్పుడో కూర్చుని ఉన్నాడు. అటులనా? ఎవరా మహానుభావుడు? నీకు చూపిస్తాను చూడన్నా. కనుగొను మా సోదర అల్లదే కనవచ్చు భూసురా సంగమునగనుగొను అగనుగొను అగను.

జనని సహితముగా బ్రతికి బయట సంచరించుచున్నారు విప్ర జనని సహితముగా

0: అన్నా,
1: పాండవులు లక్క ఇంటిలో దగ్ధమైపోయారని ప్రజలందరూ అనుకుంటున్నారు కదా. వారు చావలేదు. తల్లి సమేతంగా బ్రతికి బయటపడి బ్రాహ్మణ వేషధారులై, అదిగో బ్రాహ్మణుల మధ్యలో ఆ పాండవులు ఐదుగురు కూర్చొని ఉన్నారు. గమనించు.
2: ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, మించి పాంచాలి మించి పాంచాల భూపతి వాంచధీరా, నిముస మాత్రము నా కొట్టు శాంతి నందుము నీకు సంశయమదేలా.

जय पुंडरीक वरद गोविंद। अन्नय्या మన అర్జునుడు నిమిషం మాత్రములో మత్స్యయంత్రాన్ని భేదించి ద్రుపదరాజు కోరిక తీర్చును, కాస్త ఓపిక పట్టుమన్నయ్యా. అంతలో బ్రాహ్మణుల మధ్యలో నుండి అర్జునుడు పైకి

ద్రౌపదికి తగినట్టి మగడే, ఏమే అట్లనెదవు ఏ పుట్టలో నెట్టి పామున్నదో ఎవరికెరుకా. క్షత్రియులంచు మిసాలు పెంచిరే కాని రాజులా వీరు ఉత్తరాజులే సుమే. ప్రాయమెంతైన శబాసు ఈతని సాహసము క్షత్రియ కుర గౌరవ.

0: సతులారా, ఈ అందగాడు మత్స్యంత్రాన్ని కొట్టినా సరే కొట్టకపోయినా సరే ద్రౌపదికి మాత్రం తగిన మగుడే అన్నారు కొందరు కాంతలు. మేము రాజులమని పెద్ద పెద్ద మీసాలు పెంచారే కాని వీరు రాజులు కాదు, ఉత్తరాజులే. మొత్తానికి ఈతని సాహసము క్షత్రియకుల గౌరవమును నిలిపేటట్లున్నది అని అంతఃపుర కాంతలందరూ కూడా గుసగుసా మాట్లాడుకుంటున్నంతలో పరమభక్తుడైనటువంటి అర్జునుడు, సర్వాంతర్యామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారి ఎవ్వరికీ తెలియకుండగా ధ్యానం చేసుకుంటున్నాడు.
1: సమజవరగమన్నా సాదహృ సరసాబ్జ.

శిరోమా తృజ సప్తస్వర వేద శిరోమా తృజ సప్తస్వర నాదా కుల దీప స్వీకృత నాదా కుల దీప స్వీకృత యాదవ.

你呀什么在我那三的黑三的三家巴拉卡拉地带你家的什么在我那

గమదని సదని మదని సా గసని దని సని ద మగమదని సని ద మదని ద మగమ సగమదని సా మజవర గమదని సదని మదని సా గసని దని సని ద స సని ద మని ని ద మగ సగ మదని సా మజవర గమదని సదని మదని సా నిస ని ద ని స ని ద మగ మదని సా గమ గసని దని సని ద గమద నిస ని ద ని స ని ద మగ మద మగ మగ మదని స ని ద గమ సాని ని సదని ని స మమదని ని స గమదని స గమ గసని ని సదని మమద స గమ ని స మగ దమని దని సదాన్ని మదాన్ని స ని సదాన్ని మదాన్ని స

సానిద సానిద మగ సానిద మగ స గ మద నిస సానిద సానిద మగ సానిద మగ మ స గ మద నిస సానిద సానిద మగ సానిద మగ స గ మద నిస సానిద సానిద మగ సానిద మగ స గ మద నిస సానిద సానిద మగ సానిద మగ స గ మద నిస సానిద సానిద మగ సానిద మగ స గ మద నిస సానిద సానిద మగ సానిద మగ స గ మద నిస సానిద సానిద మగ సానిద మగ స గ మద నిస సానిద సానిద మగ సానిద మగ స గ మద నిస సానిద సానిద మగ సానిద మగ స గ మద నిస సానిద సానిద మగ సానిద మగ స గ మద నిస సానిద సానిద మగ సానిద మగ స గ మద నిస సానిద సానిద మగ సానిద మగ స గ మద నిస సానిద సానిద మగ సానిద మగ స గ మద నిస సానిద సానిద మగ స

శబాష్ అని స్వామిని వేడుకొని రాజులందరూ ఆశ్చర్యపడేటట్లుగా విల్లు మోపెట్టి శరము సంతించి విడిచిన యంత్రము దాకి పిల్లు మోపెట్టి శరము సంతించి పిల్లుమని విరిగి పడినామెంతకు బీతిల్లి చెవి సోకి బాణము సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు బింబమును చూచి కొట్టగా పైన రేలాడుతున్న మత్స్యయంత్రము విరిగి నేలపడింది. రాజలోకమెల్ల దిగ్భ్రమము చెంది సిగ్గుపడి తలలు క్రింది కొంచుకున్నారు. ద్రౌపది మెల్లమెల్లగా అడుగులు విడి అర్జునుని మెడయందు పూలదండను అలంకరించినది. జాయ్ పుండరీకవనద గోవింద్. దుశ్శాసనుడు ఆశ్చర్యపడి అన్నా సుయోధన, కర్ణుడంతటి వానికే మత్స్యయంత్రము కొట్టే శక్యము గాని ఈ యంత్రాన్ని ఈ అర్భకుడు అవలీలగా భేదించగదా? ఇంతకీ అసలు ఈ ద్రుపదుడు చేసిన పని ఇలా ఉన్నది. అంచేత మనం అందరం వెళ్లి ఆ ద్రుపదుని తప్పకుండా నిలదీయాలి. ఎప్పుడైతే ఆ ద్రుపదుని వీళ్ళందరూ దుర్యోధనాదులు నిలదీశారో ద్రుపదుడు బాధపడుతూ పొండవ మధ్యమునకు కన్నెనీయ కొండాడి తుదత్తుట్ట తుదకు పండితుడకు బ్రాహ్మణకి ఎవలసే ప్రారబ్ధమునాసు

నేనే బాధపడుతూ ఉన్నాను. నాపైకి మీరందరూ ఇలా ఒక్కుమ్మడిగా వస్తే నేనేమి చెయ్యుట అనునంతలో అర్జునుడు అడ్డుపడి, ఏమిటయ్యా మీరిలా మాట్లాడుతున్నారు? యంత్రమును కొట్టిన వాడికే పిల్లనిస్తానని ముందుగానే చెప్పాడు కదా, మరి అలాంటప్పుడు మీరెందుకు ఇలా ఆ రాజును ఇలా నిలదీస్తున్నారెందుకు అనునంతలో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, శిశుపాల, జరాసంధాది రాజులందరూ కూడా ఒక్క పెట్టున లేచి ఆ అర్జునుని మాటలు కూడా లెక్క చేయకుండా కెళ్ళెర్ర చేసి, ఓయి ద్రుపద పేర

చేసేదివి తప్పు పేరా తిమ్మా. సకల దారుణీశ్వరుల రావించ సభలో నీ విటి పరాభవింతు కౌణ దారుణీశ్వరుల రావించ సభలోని

స్వయంవరమునకు వచ్చిన రాజాది రాజులందరినీ అవమానించడమే గాని నిండిన సభలో మా అందరి సమక్షంలో భిక్షమెత్తి జీవించు బాపనయ్యకు నీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయనించి మమ్ములందరినీ అవమానించపరచనించితివా. బ్రాహ్మణుల మీద నీకంత భక్తిభావం ఉన్నట్లయితే ప్రీతిగా పప్పు భోజనము పెట్టుటో సల్వల సంగుటో ధనవ్రాతము లగ్రా

ఓ ఏ ద్రుపద, బ్రాహ్మణుల మీద నీకంత భక్తిభావం ఉంటే కడుపు నిండా భోజనం పెట్టు, దుష్యాల వల్ల కప్పి వారిని సన్మానించు, ధనధాన్య సంపదల అగ్రహారములిచ్చుకో. అంతేగాని చే మూర్ఖుడా, రాజులలో ఎవరికో ఒక్కరికి నీ కూతుర్నిచ్చే పరిణయము చెయ్యకున్నా నీ ప్రాణములు తీస్తాను. ఇంతలో దృష్టజ్ఞుడు ముందుకొచ్చి పైకి లేచి, ఓయి కర్ణ, దుర్యోధనాదులారా, మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు ద్రౌపదిని పెళ్లాడవచ్చునని స్వయంవరాన్ని ప్రకటించాము, కానీ రాజులు మాత్రమే ద్రౌపదిని పెళ్లాడవలయునని మేము ప్రకటించలేదు. ఇంత పౌరుషమున్నవారు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని మీరే చేపెట్టవచ్చును కదా. అసలు కర్ణ, నువ్వు ముందుకొచ్చావే, నువ్వు రాజువా, నీకెందుకింత పౌరుషము? నోరు మూసుకొని వచ్చిన దారి పట్టుము. సూతనందనా, తెలిసి కూడా తెలియనట్లు మాట్లాడుతున్నావు, వాగుతున్నావు, మంచిది కాదు. నీకు మత్స్యయంత్రాన్ని కొట్టిన వాడే ద్రౌపదిని పెళ్లాడవలయును గదా స్వయంవర నిర్ణయం. ఇచ్చట కులగోత్రాలను విమర్శించుటకు ఎవరికీ అధికారం లేదు. బ్రాహ్మణుడు నాలుగు వర్ణముల వారిని వివాహమాడుట అది పద్ధతి. ద్రౌపదుని తప్పేమున్నది? బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు, ద్రౌపదిని చేపట్టాడు, ఇకనైనా వాగుడు చాలించో సూతనందన. ఇలా అనేకమైనటువంటి దుర్యోధనాదులందరూ కూడా చేతగానటువంటి మాటలు మాట్లాడుతున్నంతలో గోపాలుడు ఆ మాట విని, ధర్మాధర్మములు మాకు తెలుసును, ఎందుకిలా సాంప్రదాయాన్ని వదిలి మాట్లాడుతున్నారు, తెలిసి కూడా ఇలా మాట్లాడుట మంచిది కాదు అని ఆ కృష్ణుడు కూడా చెబుతున్నంతలో, ఏమిటి, బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టినంత మాత్రమున ఈ రాజులందరూ ఇంత గొడవ చేస్తున్నారు అని ఒక్కమారు బ్రాహ్మణులకు కోపమొచ్చి, బ్రాహ్మణులంతా లేచారంట ఈ రాజులపైకి, లే సుబ్బావదాని సోమావదాని, మూతి మీద గొట్టువాణ్ణి ముట్టుకున్న పాపను, మూతి మీద గొట్టువాణ్ణి ముట్టుకున్న పా, మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవ, మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవ, చూతురేమి లెమ్ము లెమ్ము సుబ్బావదాని చేతగా నివారమా సోమావద. ఆరింతట తాబెట్టు పద్యమల్లు రామశాస్త్రి, ఆరింతట తాబెట్టు మూరి పంపకం ఉజేయ మల్లు బట్లు ఈ రాత్రికి, పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులను, పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులు, వీరుల పిలుచుకురమ్ము వీణి గోవలెచ్చజే, చూతువేమి లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము.

బ్రాహ్మణులందరూ పట్టు వస్త్రములు ముడివేసి ముందున్న వారిని మోదుతున్నారు. కొందరు దర్భాసనములతోను చిత్రాసనములతోను కసిదీర రాజులపైన విసురుతున్నారు. కొందరు ముక్కు పొడిని తీసి ఎదుట కళ్లల్లోకి విసురుతున్నారు. కొందరు అద్దములలో కనపడుతున్న ప్రతిబింబమే శత్రువుని కొని అద్దాలు పగలగొట్టి తొడ పాయసాలు పెడుతున్నారు. విజృంభిస్తున్న బ్రాహ్మణులను అర్జునుడు ఓదార్చి కర్ణుని మీద తడపడగా కర్ణుడు యుద్ధము చేస్తూ, బ్రాహ్మణులు మాకు దైవ సమానులు, ఎందుకంటే వాళ్లను మేము పూజిస్తాము కాబట్టి వాళ్లతో మేము యుద్ధము చేయము. అటులన బ్రాహ్మణులు ముందు ముందు ఎంత యుద్ధము చేసినటువంటి వారో నీకు తెలియదా? ఎందుకలా మాట్లాడుతున్నావు? పైగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ చాలా తప్పుగా ముందుకొస్తున్నావు. ఓయి సూతాదమ, నేను బ్రతికి ఉండగా ద్రౌపది రాజును తాకలేవు, ఆ ద్రౌపదిని కూడా తాకలేవు అంటూ ముందుకొచ్చి బాణములు పెళపెళారావములు కురిపిస్తున్నంతలో ఈ లోపల రాజులందరూ కూడా ముందు ముందు బ్రాహ్మణులకు తన కూతుళ్లను ఇచ్చినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మూర్ఖుడా, ఇంతకైనా రథముతోలి బ్రతికే సూతజాతికి రాజనీతి నీకేమి తెలియను అని కర్ణుని ఓడించి దుర్యోధనుని పైబడగా దుర్యోధనుడు బాణ పరాక్రమానికి

ఆశ్చర్యపడి తల వెంట్రుకలు విరయబోసుకొని గద కిందికి దింపుకొని పారిపోతున్నాడు. ఇంతలో అనేకమైనటువంటి ఉడుదుడుకులలో సభాస్థలి అంతా కూడా నిశ్శబ్దమైనది. అర్జునుడు రాజులపై ఒక దూకి విలువిద్యను ప్రదర్శించి దుర్యోధనునితో పాటు రాజులందరి మీద సమరము సాగించి శరీరము తూట్లు పడినట్లు రక్తము కారునట్లు మోదుచుండ పార్థుని సహాయుడైన భీముడు మంటపములో ఒక స్తంభాన్ని ఓడబెరికి రాజకుమారుల శిరముపై పెళపెళారావులను మ్రోగించుచుండ భయపడి ఎచ్చటి వారక్కడ పలాయన మంత్రము పాటించారు. శిష్యుని దుస్థితిని గాంచి బలరాముడు నవ్వుకున్నాడు. అంతే కాదు, అనేకమైనటువంటి ఉడుదుడుకులతో పాండవులు ద్రౌపదిని తీసుకుని కుంభకారుని గృహము చేరి ముందుగా అర్జునుడు, అమ్మా ఒక పలమొక్కటి తెచ్చాను అని చెప్పగా, దీన్ని ఏమి చేయమందో అనగా, నాయనా పలము తెచ్చిన మీరైదుగురు దీన్ని భుజించమని ఆ తల్లి మాట ఇచ్చింది. వెనక ఆ ద్రౌపదిని చూచి బాధపడింది. ఇంతలో శ్రీకృష్ణ బలరామ సాత్యకులు అక్కడికి అరుదించారు. వారు మాట్లాడుట విని ద్రుపదరాజు దృష్టద్యుమ్నులు కూడా అక్కడికి అరుదించారు. ఈ లోపల వాళ్ల మనసులో ఉన్నటువంటి అనుమాన పొరలు తొలగించడానికి అక్కడ వ్యాస భగవానుడు అక్కడికి విచ్చేసి, నాయనా మీ మనసులో ఉన్నటువంటి ఆ అనుమానము తొలగించడానికే నేను వచ్చితిని. మొదట ఈ ద్రౌపది మౌద్గల్యమహాముని భార్య ఇంద్రసేన. ఆ భర్తకు సేవ చేసి ఆ జన్మ చాలించిన పిమ్మట రెండవసారి కాశీరాజ కూతురై నల్లాకిని అనే పేరుతో ఆ మహాతల్లి ఆ జీవితంలో తండ్రి పెళ్లి ఎంతకు చెయ్యకపోగా చివరిసారిగా భగవంతుడైనటువంటి పరమశివుని ప్రార్థించగా పరమశివుడు ప్రత్యక్షమై, అమ్మా నీకేమి వరము కావలయునని అడుగగా, పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతి, అమ్మా చాలమ్మా వచ్చే జన్మలో నీకు తప్పక నీ కోరిక తీరునుగాక అని పరమశివుడు ఆమెకు వరములిచ్చాడు. అంటే ఆ ఇంద్రసేనే ఆ నల్లాహినే ఈ ద్రౌపది. కనుక ఈ జన్మలో పరమశివుడు చెప్పినట్లుగా ఆమెకు 5 మంది భర్తలు తప్పకుండా లభించవలసింది. ద్రుపదరాజా నీ అనుమానం తీరినదా, ఇంకా చక్కగా ఆమెకు పెళ్లి జరిపించుము. అనంతలో ఆనంద పరవశుడైనటువంటి ద్రుపదుడు అందులో బ్రాహ్మణ వేషాలతో ఉన్నటువంటి పాండవులను తెలుసుకొని చాలా సంతోషించి మంచి ముహూర్తము నిర్ణయించి సర్వాంతర్యామి శ్రీకృష్ణుని ఆధ్వర్యములో కళ్యాణ మహోత్సవమును అద్భుతముగా జరిపిన ద్రుపదుడు, జై ఇందిరారమణ గోవింద. పాండవులు ద్రుపదుడు అందరూ కూడా సర్వంతర్యామి శ్రీకృష్ణ పరంధామునికి ఈ విధముగా మంగళహారతులిచున్నారు. పవమానాసుతుడు బట్టు పాదరవిందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం ప్రహ్లాద నారదాది భక్తులు పొగడు చూ రాజీవ నయన త్యాగరాజ వినూతమై నీ నామ రూపములకు నిత్య జయ మంగళం శ్రీరామాయ మంగళం సీతామనోహరాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ.

0: ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నాగరత్న భాగవతారిణి గారిచే ద్రౌపది కళ్యాణం హరికథ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
1: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
0: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
1: నాటి నుంచి నేటి వరకు వన్నె తగ్గని ప్రసార విధానం,
0: ఆకాశవాణి వివిధ భారతి
1: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
0: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేడే.
1: ఫోన్స్ 0402321516323215164.

0: 873 individuals who were present in the Jantar Mantar protests as they had serious criminal antecedents. The death toll from the devastating flash floods in Nepal has crossed 1,000, with security forces recovering more bodies from 8 affected districts of the country. Rescuers struggled to trace those stranded amid intermittent rainfall and a fresh flood alert as water levels rose in rivers across several districts. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం రేపటి మా ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:10 భక్తరంజని శ్రీరామ భక్తి గీతాలు వింటారు. సూక్తరత్నావళి 6:30 వ్యాఖ్యాత డాక్టర్ పి సుభద్ర. ఇక రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు. ఇందులో ముందుగా చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం నల్లి నారికలం డాక్యుమెంటరీ రూపకం వింటారు. రచన శ్రీ ఓసా రజని గంగాధర్, రూపకల్పన నిర్వహణ శ్రీ వి జయప్రకాష్, సహకారం శ్రీ చివుకుల రవిశంకర్. కార్యక్రమంలో చివరిగా జానపద గేయ మాధురి శ్రీ కె మనోయగర్ ఆలపించిన జానపద గేయాలు వింటారు. 9:00 హలో బిరుచి. రేపు ఉదయం 9:30 డాక్టర్ గారి సలహాలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో వెరికోసెల్ ట్రీట్మెంట్, పురుషుల్లో వృషణాల వాపు, ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు నేరుగా సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0855224917 మరొక నెంబర్ 2441119. ఈ కార్యక్రమం ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్ కడప. 10:15 వాట్సాప్ మనోరంజని. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ సి చిట్టిబాబు గారు ఇచ్చే వీణావాద్యం ప్రసారమవుతుంది. 1:30 మహిళా భారతిలో మహిళా అభిరుచి వింటారు. రేపు సాయంకాలం 5:15 యువవాణి అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటపడాలి. ఇక 6:30 పల్లె ప్రాంతాలు. ఇందులో సత్యహరిచంద్ర రంగస్థల పద్య నాటకము నుండి వేట సన్నివేశం, హరిచంద్ర పాత్రలో సిఏ విశ్వనాథ రెడ్డి గారు ఆలపించిన రంగస్థల పద్యాలు వింటారు. ఇక 7:15 పంట సేమలు. ఇందులో ముందుగా వర్మి కంపోస్ట్ తయారీలో మెలకువలు, ఈ అంశం గురించి ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం, అనంతరం రైతులకు సూచనలు వినవచ్చు. 10:00 రాగంతానం పల్లవి. ఇవి రేపటి మా ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 11:12. ఇంతటితో తినడి మా ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 అని 900 కిలో హెడ్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగా హెడ్జ్ ఎఫ్ఎం పేరు. రేపు ఉదయం 5:55 మా మొదటి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.